ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലകു శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ నెల 10వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టీ ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 40 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు చంద్రశేఖరాష్టకం శివకథ విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం.

ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11:07 దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెంసేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటార్ల సంగతులు కార్యక్రమంలో. ఇలా యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశాలు, ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు, సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక, దీంట్లో 42వ భాగంలో అన్నమయ్య గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో.

ఈల పొదుగల 8:30 కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కథ వినిపిస్తారు పెద్దింటి అశోక్ రచయిత. ఇక రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో అల్లిరానికి మీసాలున్నాయి కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఈల పొదుగల 8:45 ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ టి సోనిక. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొదుగల 9:00 to 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిరి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 to 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఏనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 to 8:45 దాకా ప్రసారమయ్యేటి ఉషారు ఈ మూడు పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ని జత చేసి 2300081 నంబర్ గాని 29508 నంబర్లకు గాని ఫోన్ చేయొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇక ఈయల సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన పాట్కూట్ అక్షయ్ కుమార్తో యు దినేష్ పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారపేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన డేమ్సా పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత నార్నూర్ మండలం కైర్ధాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు రెండో భాగం ఇలా గిరిపదం కార్యక్రమంలో ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో జి రవీందర్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఇయ్యల రాత్రి 9:45 ముచ్చట తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి రచయిత వైద్యుడు దామెర రాములతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో సి లలిత సి సరోజ పాడిన పదములు జావలీలు ప్రసారమవుతాయి. ఇవి ఇయ్యాల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్టంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని

0: ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్ కి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనవి చేస్తాను. అది కార్యక్రమాన్ని అందరు కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరికి కోరుతున్నాను.
0: రైతులకు మేలు జరిగేలా రాష్టంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆది పూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్టంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
0: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగ వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాత్రం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు.

ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్వనివాసే 20-26 ఇత్యస్య రాష్ట్రమండల క్రీడాయాః పదక విజేతృభిః సహ మేళనం కృతవాన్. సంవాద సమయే పదక విజేతారః ప్రధానమంత్రిణా సహ క్రీడాయాః స్వానుభవాన్ నివేదితవంతః. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఏకైకః అపి అసాధారణ ప్రదర్శనేన రాష్ట్రం గౌరవాన్వితవాన్ తథా తేషాం సఫలతా బహూన్ యూనః ప్రేరయిష్యతి. శ్రీమోదీ ఏకం దృశ్య శ్రవ్య సందేశం అపి ప్రకాశితవాన్. అథ అవదత్ యత్ యే క్రీడకాః భవిష్యే క్రీడాసు భాగం గ్రహీష్యంతి తే ప్రగతిం కరిష్యంతి. అసౌ నాగరికాన్ భారతస్య సదైవ ఉత్సాహవర్ధనం కర్తుం ఆహూతవాన్.
3: जो खेलेगा वो खिलेगा. ऑलवेज चीयर फॉर भारत. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय.
2: अवसरेस्मिन् युव कार्याणां

0: अभियानमिदं द्वाविंशत्यधिकद्विसहस्रतमे वर्षे प्रारब्धस्य हर घर तिरंगा इत्युपक्रमस्य पञ्चवर्षम् अस्ति। अनेन अभियानेन नागरिकाः राष्ट्रध्वजं प्रस्थापयितुं तथा देशभक्तेः राष्ट्रैकतायाश्च भावनां प्रकटयिष्यन्तीषु विविधासु गतिविधिषु भागं ग्रहीतुं प्रोत्साह्यन्ते। अस्मिन् वर्षे अभियानं विशेषत्वेन महत्वपूर्णमस्ति, यतः इदं भारतस्य राष्ट्रगीतस्य वन्दे मातरम् इत्यस्य सार्धैकशततम वर्षपूर्त्या सह आयोज्यते। अनेन राष्ट्रध्वजस्य राष्ट्रगीतस्य च विशिष्टः समागमः भवति। प्रधानमन्त्री नरेन्द्र मोदी नागरिकान् अभियाने सक्रियतया भागं ग्रहीतुम् अथ विकसित भारतस्य निर्माणे स्वप्रतिबद्धतां पुनर्नवीकर्तुं च आहूतवान्। दिल्ली मेट्रो रेल निगमेन स्वातन्त्र्य भावनायाः उत्सवस्य भागरूपेण पीतवर्णमार्गे हर घर तिरंगा इति विषयवस्तुना सुसज्जिता विशेषा मेट्रो रेल यानसेवा समारब्धा। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे DMRC इत्यनेन कथितं यत् भारतस्य 80तमे स्वातन्त्र्य दिवसोपलक्ष्ये आयोज्यमानानां सप्ताहव्यापिनां कार्यक्रमाणां भागरूपेण एषा विशेषा मेट्रो रेल सेवा प्रारब्धा। ओडिशा राज्ये पुनः प्रचंड वृष्टेः अनन्तरं राज्यस्य अनेकेषु भागेषु नदीनां वर्धमानः स्तरः नूतनः जलाप्लावन प्रकोपः जनयति। बैतरणी नदी अस्य प्रावृट्कालस्य तृतीये जलाप्लावन प्रकोपे प्रविष्टवती अस्ति। एकया नूतन न्यूनचाप व्यवस्थया सम्पूर्णे राज्ये अतिवृष्टिः अभवत्। अधिकारिणः जलाप्लावन प्रवण क्षेत्रेषु नदीस्तरस्य निरीक्षणं निकटतया कुर्वन्तः सन्ति, आवश्यकान् समाह्वानान् निवारकोपायान् च कुर्वन्तः सन्ति। भारतीयः भारोत्तोलकः महाराजन अरुमुगा पाण्डियनः उज्बेकिस्तान ताश्कंद नगरे एशियन जूनियर वेट लिफ्टिंग चैंपियनशिप इत्यस्याम् स्पर्धायाम् पुरुषाणाम् 65 किलोग्राम मिते भारवर्गे रजत पदकम् प्राप्तवान् इति वार्ताः।
1: आकाशवाणी ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీజి సాయన్న.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2278 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినందున ఆయా పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, రహదారి నిర్మాణం, విద్యుత్తు టవర్లు, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం పనులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 2000 ఎకరాల విస్తీర్ణంలో భారత వైమానిక శిక్షణా కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, మెయింటెనెన్స్, రిపేర్లు, కార్గో కాంప్లెక్స్లు ఏర్పాటు చేయవలసి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్దిపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని

0: రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో లోటు వర్షపాతం నమోదైందన్నారు. సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని చెప్పారు. భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక ఫామ్ పాండ్ లక్ష్యంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సాధన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్ జులై నెలల్లో వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసర, మినుము, కంది వంటివి తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలని వీటిని వేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ అన్నారు. గంజాయి, గుడుంబ, గుట్కా, మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న నక్సలిజం కంటే ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందన్న డీజీపీ మాటలను గుర్తుచేశారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామస్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన రోజుగా కేటాయించామన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, మహిళల మంగళహారతుల నడుమ పోచమ్మ, మారెమ్మ, మహాలక్ష్మి వంటి అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. అందరినీ చల్లగా కాపాడాలని, పంటలు సమృద్దిగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీజీ సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా

0: సెట్లు వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: जो खेलेगा वो खिलेगा. ऑलवेज चीयर फॉर भारत. भारत माता की जय. भारत माता की जय. भारत माता की
0: जय. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4 స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60%కి పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సాంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54%కి చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్లో నిర్వహించనున్నాయి. 2 దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు

మరోపక్క విధాన్సభ మార్చ్ కు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మొహమ్మద్ బాకీర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని ఆ తర్వాత మొహమ్మద్ బాకీర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంటుకు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో టీమ్ ఈవెంట్ లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబిఏ అండర్ 18 ఏషియన్ బాస్కెట్ బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్ లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా, ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

ప్రశాంతమైన సముద్రం ఎప్పుడూ నైపుణ్యమున్న నావికుణ్ణి తయారు చేయదు. ఎదురయ్యే ప్రతి అల మనలోని ధైర్యాన్ని పెంచుతుంది. కష్టాలు ఎంత ఎక్కువైనా ప్రయాణం ఆపకండి, ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు చేయాల్సిన పనుల్లో విజయం సాధించే వరకు మీ ప్రయత్నంలో మీతో ఉంటూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని వినిపిస్తుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మరి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు యోగా, యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఉంటుంది. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశాలు, ఫిజియోథెరపీ వైద్యుడు డాక్టర్ నాగరాజుతో సుమనస్పతి రేడువేటిన ముచ్చట, ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 42వ భాగంలో అన్నమయ్య గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు

పలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం బహుళపక్షం ద్వాదశి ఆరుద్ర నక్షత్రం సోమవారం. వాతావరణ సూచన: పొద్దుగలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దీనంలో ఎండగొడుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆకాశంలో మబ్బులు ఏర్పడే అవకాశం ఉంది. గాలిలో తేమ 78% ఉండొచ్చు. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

నా పేరు కె రాజశేఖర్. నేను ఆదిలాబాద్లో కీటక విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. సోయాబీన్ పంట కొంత చీడపీడలకు గురి కావడం అనేది జరిగింది. కీటకాలలో ముఖ్యంగా మనకు ప్రధానంగా కాండం లోపటే ఉండి నష్టపరుస్తూ ఉంటాయి. అంటే అవి 30 రోజుల దశలో వచ్చినా కూడా కొంత యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు. కాండపు తొలచి పురుగు, కాండపు ఈగ పేర్లోనే రెండు ఉన్నాయి కాబట్టి లోపట ఉండి నష్టపరుస్తాయి. అయితే ప్రాథమికంగా కొంత మరి ఉధృతి లేకుండా, అంటే కాండపు ఈగ అయితేనేమో భూమి నుంచి కొంత భాగంలో కాండం పైన చిన్న గుండు సూది రంధ్రము, తర్వాత కాండపు తొలచి పురుగు లేదా పెంకు పురుగు అయితేనేమో మనకు ఒక చిన్న గాట్లు లేక పాము గాట్లు లేక రెండు గాట్లు కనపడడం. సో ఇవి అక్కడక్కడ కనబడితే వాటి ఉధృతి ఉన్నట్టు లెక్క. అయితే ప్రాథమికంగా విత్తన శుద్ధి, తర్వాత కార్బోఫిరాన్ గుళికలు, కొంత మందులు పిచికారీ చేసినా కూడా ప్రస్తుతం ఒకవేళ ఇవి ఉధృతి ఉన్నట్లయితే ముఖ్యంగా వీటికి సంబంధించిన మందులలో ఈ క్లోరాంతినిప్రోల్ అనే మందు ఒకటి, తర్వాత టయోమితాక్జమ్ ల్యాండా సైలోత్రిన్ అలీకా రూపంలో దొరుకుతుంది. ఇక్కడ మళ్ళీ ల్యాండా సైలోత్రిన్ ఏంటంటే తెల్లదోమ ఉధృతి ఉంటే పిచికారీ చేయకూడదు. అదేవిధంగా ఆంప్లిగో రూపంలో కూడా క్లోరాంతినిప్రోల్ ల్యాండా ఉంటుంది, మళ్ళీ తెల్లదోమి ఉధృతి ఉంటే మాత్రం పిచికారీ చేయకూడదు. ఒక వారం తర్వాత ఒకటి కొట్టినకి ఇంకొకటి పిచికారీ చేస్తే బాగుంటుంది, కానీ రెండు ఉన్నప్పుడు మాత్రం ఈ సింథటిక్ వాడకుంటే బాగుంటుంది. సో అదొకటి. తర్వాత మార్కెట్ లో మనకు ఈ రెండు పురుగులకు సంబంధించి టెట్రానిలిప్రోల్ అనే మందు వయోగ రూపంలో దొరుకుతుంది. అది ఒక ఎకరానికి 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే కాండపు తొలచి పురుగు, కాండపు ఈగ ఈ రెండింటిని నివారించుకోవచ్చు.

0: సోయా పంటలో పురుగుల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ చెప్పిన సలహా అది.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఉన్న మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయరచేత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. వీరు ఆగస్టు 10, 1914 తిరుపతిలో పుట్టిండు. ఈయన మాతృభాష తమిళం. ఈయన మదనపల్లెలో ఇంటర్మీడియట్ దాకా చదివిండ్రు. చిన్నతనం నుండే ఈయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారట. గొప్ప కవి. పద్య కవిత్వం ఈయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. మా తెలుగు తల్లికి కూడా తేటగీతిలో రాసిందే ఈ పద్యం. ఆయన రచనలో మణిపూస వంటిది. మహాత్మాగాంధీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెందిన శంకరంబాడి సుందరాచారి బలిదానం అనే కావ్యం రాసిండ్రు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట. ఆ పద్యాలలోని కరుణారసానికి పిల్లలు ఏడ్చారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పిండ్రు. ఈయన రవీంద్రుని గీతాంజలి అనువదించిండ్రు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలను పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం, జానపద గీతాలు వ్రాసిండ్రు. మహాత్మాగాంధీ బిల్హనీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు రాసిండ్రు. దీనబంధు సినిమాలో నటించిండ్రు కూడా. ఈయన ఒకసారి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసిండ్రు. తాను రచించిన బుద్ధ చరిత్రలోని ఒక పద్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి ఆయనకు వినిపించిండ్రు. నెహ్రూ ముగ్ధురై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహుకరించిండట. శంకరంబాడి సుందరాచారి ఏప్రిల్ 8, 1977 మరణించిండ్రు.

0: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు యోగా, యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగం ఇప్పుడిందాం.
1: సర్వేంద్రియానాం నయనం ప్రధానమని సూక్తి చెప్తుంది. అన్ని ఇంద్రియాల లోపల కళ్ళు అనేది అనారోగ్యం గురి అయినట్టయితే వారి యొక్క జీవితం అంతా కూడా పరాధీనమవుతుంది. కాబట్టి ఉదయం లేవడంతోనే ఎట్లయితే మనం నిత్యక్రమ లోపల పనులతో మనం స్నానం చేయడం ఇవన్నీ చేస్తామో కళ్ళను మాత్రం పట్టించుకోము. అదే కళ్ళను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవడము అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రధానమైనటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో దృష్టి లోపం లేకుండా, అవి రోగాలకు గురి కాకుండా, ఇబ్బందులకు గురి కాకుండా ఇవి మనకు చక్కటి సహకారాన్ని అందిస్తుంటాయి. ఆ ఇంద్రియం యొక్క ఇంద్రియం ద్వారా ఎంతైతే మేలు కలగాలనో ఆ మేలును పూర్తిగా మనకు అందిస్తుంటుంది. ఏం చేయాలి? మనం ఉదయం లేచిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత ఈ పండు తోమిన తర్వాత కళ్ళను పెద్దగా చేసి బకెట్లో నిండా నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఈ తలను చక్కగా ఆ నీళ్ళ పైన ఏర్పరచు, కళ్ళు చక్కగా నీళ్ళ పైన ఏర్పరిచి ఆ కళ్ళని మంచిగా తెరుస్తూ మూయాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోయినట్టయితే చక్కగా వేళ్ళ ఈ యొక్క రెండు చేతులతోని నీళ్ళని తీసుకొని ఆ కళ్ళ పైన చల్లుకుంటుండాలి. కొద్దిగా ఫోర్స్గా చల్లుతుండాలి. అప్పుడు ఆ మలినాలన్నీ కూడా దూరం అవుతుంటాయి. ఇది ఒక పద్ధతి. ఇది ప్రతిరోజు కూడా పళ్ళు తొమ్మిన తర్వాత ఏదైతే చేస్తున్న ముఖం కడుక్కుంటారో అప్పుడు కళ్ళను కూడా కళ్ళపైన కూడా ఒక 5-6 సార్లు 10 సార్లు 12 సార్లు ఈ నీళ్ళని జీలకరించడం, కొంచెం ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని చల్లుకోవడం, చల్లుకొని ఆ తర్వాత తెల్లటి గుడ్డతోని కాటన్ వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. పడుకునే ముందు అదే బెడ్ పైన కూర్చోండి, పడుకునే స్థలం లోపలనే కూర్చోండి. కళ్ళని నేత్రశక్తి వికాసకం అంటాం. ఇది సమంగా చూస్తూ మీరు కూర్చున్నటువంటి స్థితి లోపలని సమంగా చూస్తూ కళ్ళని వీలైనంత వరకు పెద్దగా చేయాలి. ఎంత పెద్దగా చేయాలంటే చిన్నపిల్లలు చూసి మన కళ్ళని చూస్తే భయపడి పారిపోయేటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే అంత పెద్దగా చేయాలి అంటే కంటి నరాలు బాగా లాగబడుతుంటాయి కాబట్టి కుచ్చుకుపోయినట్టుగా అవుతుంటుంది. అట్లా ఆ విధంగా మీరు ఎంతసేపు అయితే కనురెప్పలు వాల్చకుండా మీరు ఉంచగలుగుతారో అంతసేపు ఉంచాలి. అంటే 10-15 సెకండ్లు అలాగే పెద్దగా చేసి ఉంచడము. ఈ విధంగా చేసి ఏర్పరచడం ద్వారా కంటి నరాలకు ఒక్కసారి లాగినట్టుగా అవుతుంది. మళ్ళీ నెమ్మదిగా అవి మామూలు స్థితికి వస్తుంటాయి. రెండోసారి మళ్ళీ పెద్దగా చేయాలి. చాలా పెద్దగా చేసి కళ్ళని పెద్దగా చేసి తీక్షణంగా చూస్తుండాలి. అలా కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి వస్తుంటే సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మూడోసారి కూడా చాలా పెద్దగా చేయాలి. ఈ విధంగా ఒక కొన్ని క్షణాల లోపల, ఒక ముఖ్యంగా 40 సెక్షణాల నుంచి 60 క్షణాల ఒక నిమిషం లోపల ఈ యొక్క క్రియ జరిగిపోతుంది. ఇది నేత్రశక్తి వికాసకం లోపల మొట్టమొదటి పద్ధతి. ఇది దీనివల్ల నరాలు లాగబడి అక్కడ రక్త ప్రసరణ ఎంతైతే కంటికి అవసరం, కంటి అనే కళ్ళు అనే ఇంద్రియానికి అవసరమో అంత చక్కగా ప్రసరణ చేకూరుతుంది. అంటే ప్రతి ఇంద్రియం యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం పెంచుతామో ఈ నాడు మండలం ద్వారా ఏదైతే శక్తి ప్రసారం చేస్తుందో ఆ ప్రసారం చేసినటువంటి శక్తిని స్వీకరించేటువంటి స్థితి ఈ కళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఏది బలహీనంగా ఉందో దాని సామర్థ్యాన్ని పెంచినట్టయితే శక్తిని స్వీకరించేటువంటి గుణం అది ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇక్కడ కళ్ళకి బాగా మనం ఎక్సైజ్ చేస్తున్నాం కాబట్టి వాటి సామర్థ్యం పెరిగి నాడు మండలం ద్వారా ఏదైతే శక్తి ప్రసారం అవుతుందో దాన్ని సమకూర్చుకునేటువంటి స్థితి దీనికి కలుగుతుంది. దాని ద్వారా కంటి ఇబ్బందులు దూరం అవుతుంటాయి. అదేవిధంగా అదే చక్కగా సమాంతరంగా చూస్తూ కిందికి పైకి తల ఏమాత్రం కూడా కదలకుండా కనుగుడ్లు మాత్రమే పూర్తిగా పైకి పూర్తిగా కిందికి ఇట్లా ఒక 6 సార్లు చేయాలి. పైకి కిందికి నిదానంగా చేయాలి. ఎంత నిదానంగా చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని మనము పొందవచ్చు. ఈ విధంగా 6 సార్లు చేసిన తర్వాత మూడో స్థితి తల ఏమాత్రం కూడా కుడి ఎడమకు కాకుండా కిందికి పైకి వంచకుండా చక్కగా సమంగా చూస్తూ కనుగుడ్లను మాత్రమే కుడివైపు ఎడమవైపు 6 సార్లు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఏర్పరచుకోవాలి. తర్వాత విధానము కళ్ళని చక్కగా పైకి చూస్తూ, చూపు పైకి చూస్తూ కుడివైపు కిందికి ఎడమవైపు పైకి ఈ విధంగా ఒక వలయం ఏర్పడుతుంది, సర్కిల్ ఏర్పడుతుంది. అట్లా రెండోసారి, మూడోసారి, నాలుగో సర్కిల్, ఐదో సర్కిల్, ఆరో సర్కిల్ ఇట్లా 6 సార్లు క్లాక్ వైజ్గా తింపాలి. పైకి కుడి కిందికి ఎడమ పైకి ఇట్లా 6 సార్లు తెంపిన తర్వాత మళ్ళీ దానికి విపరీతంగా తింపాలి. విపరీత చక్రాకారంగా తింపాలి. కనుగుడ్లను మాత్రమే తింపాలి, తల ఏమాత్రం కూడా వంచకుండా. మళ్ళీ ఎడమ నుంచి పైకి చూస్తూ కనుగుడ్లను పైకి ఏర్పరిచి ఎడమ కిందికి కుడి పైకి ఇట్లా ఒక వలయం ఏర్పడిన తర్వాత, సర్కిల్ ఏర్పడిన తర్వాత ఈ విధంగా 6 సార్లు మళ్ళీ విపరీత చక్రాకారంగా కనుగుడ్లను తింపాలి. తర్వాత కనురెప్పలను స్పీడ్గా మూస్తూ వేగంగా మూస్తూ తెరవాలి. బాగా వేగంగా మూస్తూ ఒక 10-12 సార్లు మూస్తూ తెరవాలి. ఆ తర్వాత కనుబొమ్మల్ని బాగా కదిలించాలి. కనుబొమ్మల్ని కదిలించినప్పుడు దృష్టి మొత్తం నుదురు భాగము, శిఖా భాగము, మెడ భాగము గమనించాలి. హెల్మెట్ బోల్డించుకున్న తర్వాత హెల్మెట్ కదిలిస్తేట్లయితే మనకు మొత్తం హెల్మెట్ కదులుతుందో, ఈ కనుబొమ్మలు కదిలించినప్పుడు మొత్తం పై భాగం అంతా కూడా, ఆ చర్మ భాగం అంతా కూడా కదిలి మెదడు కణాలకు చక్కటి ఎక్సైజ్ ఏర్పడుతుంది, ఉద్దీపన కలుగుతుంది. దాని ద్వారా మెదడు కణాలకి ఎక్కడెక్కడైతే రక్తపచన జరగడానికి అడ్డంకులు ఏర్పడ్డాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిస్తుంది. చేసేది నేత్రశక్తి వికాసకం లోపల ఒక విధానమైనా కానీ మనకు పరోక్షంగా ఈ లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత కళ్ళని గట్టిగా మూయాలి. ఉన్న ఫోర్స్ అంతా కళ్ళపైకి తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రీ చేయడం. కళ్ళు తెరవకుండానే మామూలు స్థితిలో ఏర్పరచుకొని మళ్ళీ రెండోసారి కూడా బాగా ఫోర్స్ చేయడం, ఫోర్స్గా మూయడం. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత కళ్ళు తెరవకుండానే చేతులను రాపిడి చేసుకొని సున్నితంగా వేళ్లతోని మసాజ్ చేసుకోవాలి. కళ్ళని తుడుచుకోవాలి. ఏమైనా మాలిన్యం ఉన్నట్టయితే మధ్యవేలుతోని ఆ మాలిన్యాన్ని తొలగించాలి. తర్వాత అరచేతులతోని నెమ్మదిగా మసాజ్ చేసుకొని మర్దన చేసుకొని ఈ కళ్ళపైన అరచేతు దొప్పల్లాగా ఏర్పరిచి రెండు కళ్ళపైన ఏర్పరిచి నెమ్మదిగా తెరవాలి. 4వ వంతు మాత్రమే మెల్లగా తెరుస్తూ మూయాలి. ఆ తర్వాత 50% తెరిచి మళ్ళీ మూయాలి. 75% తెరవాలి, మూయాలి. మొత్తం తెరవాలి, మూయాలి. ఆ తర్వాత నెమ్మదిగా తెరిచి ఆ యొక్క చేతులను తొలగించాలి. అప్పుడు ఈ విధంగా కళ్ళు ఎక్సైజ్ చేయడం ద్వారా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎలాంటి మందులు లేకుండానే, ఎలాంటి ట్రీట్మెంట్ జరగకుండానే సెల్ఫ్గా స్వయంగా చికిత్స తీసుకుంటూ ఆ యొక్క ఇంద్రియం యొక్క సామర్థ్యాన్ని మనం పెంచుకోవచ్చు. ఇది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక పడుకునే ముందు ఒకసారి చేసుకొని పడుకున్నట్టయితే కళ్ళకి ఎప్పుడైతే అలసట ఏర్పడుతుందో అప్పుడు

0: హాయిగా నిద్ర పోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి కళ్ళు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కళ్ళకి కూడా మంచిది, కంటి ఇబ్బందులు దూరమవుతాయి, తర్వాత నిద్ర కూడా చాలా హాయిగా కలుగుతుంది. కాబట్టి నేత్రశక్తి వికాసకము ఈ విధంగా కొన్ని విధానాలు పాటించినట్టయితే అప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు నయనేంద్రం ఏదైతే ఉందో అది పూర్తిగా మనకి సహకరిస్తుంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కళ్ళని కాపాడుకుంటూ వాటికి సంబంధించిన ఇబ్బందుల్ని దీని ద్వారా ఈ సాధన ద్వారా మనం దూరం చేసుకోవచ్చు. కళ్ళ ఎక్సర్సైజ్ లోపల ఏదైతే ఇంతవరకు ఈ యొక్క పద్ధతులు తెలుసుకున్నారో ఇప్పుడు రకరకాలుగా మనం కదిలించేటువంటి విధానం చేసుకున్నాము. కళ్ళకు సంబంధించినటువంటి కప్స్ ఉంటాయి లేదా అదే బకెట్లో ఏదైతే నీళ్లు నిండా నింపుకొని ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా అన్ని విధానాలు ఆ నీళ్ళ లోపల చేసుకోవాలి. అప్పుడు మన కళ్ళ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ నీళ్ళకి ఏంటంటే శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి అద్భుర్గాత్రాన్ని శుద్ధంతి అని ఏదైతే సూత్రం చెప్తుందో ఆ నీళ్ళ లోపల మనం ఈ కళ్ళు ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాటి లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆ నీళ్లు అబ్జర్వ్ చేసి మన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తీసి పడేస్తుంది, తీసి బహిర్గతం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి వారము ఒకసారి, వారంకు ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒకసారి కానీ కళ్ళపైన ఆవు పాలని మనం ఏరేసుకొని ఆ కళ్ళ లోపల కనీసం ఒక 1/2 స్పూన్ ఒక కంటిలో, ఇంకొక 1/2 స్పూన్ ఒక కంటిలో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కళ్ళు మూసుకొని అలాగే ఉండి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. దానివల్ల కూడా ఒక మంచి దృష్టి లోపం దూరమవుతూ దృష్టి పెరుగుతుంది, కళ్ళకు సంబంధించిన శక్తి బాగా పెరుగుతుంది. వాటికి తోడుగా ఏంటంటే ఈ యొక్క క్యారెట్ తినడము, తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవి కూడా కొన్ని అలవరచుకోవాలి మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఏర్పరచుకోవడం. ఈ విధంగా చేస్తే అప్పుడు చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఆల్రెడీ దృష్టి రూపం ఉన్న వాళ్ళకి ఈ జంక్షన్ ఏదైతే ఉందో కళ్ళకి ముక్కుకి ఇంద్రియాలకు సంబంధించినటువంటి జంక్షన్ ఈ నాసికాగ్రం దగ్గర ఆ శుద్ధి చేసినట్టయితే, ఆ మార్గం శుద్ధి చేసినట్టయితే, ఆ స్థలం శుద్ధి చేసినట్టయితే ఈ కళ్ళకి యొక్క సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతుంటాయి. వాటికి రక్త ప్రసరణ ఎంతైతే అవసరం అంత జరగడానికి బాగా ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూత్రనీతి అనేటువంటి క్రియ ఉంటుంది, ఆ క్రియ ద్వారా ఈ శుద్ధి చేసుకున్నప్పుడు ఏంటంటే వాటి యొక్క ఇబ్బందులు కూడా దూరం అవుతుంటాయి. కాబట్టి ఒకటి పదార్థాలని, దీనికి అనుకూలమైనటువంటి పదార్థాలని ఏర్పరచుకొని వాటికి సంబంధించిన ముఖ్యంగా ఆకుకూరలు ఏవైతున్నాయో ఆకుకూరలు బాగా తీసుకోవడం, దానిలో చుక్క కూర ఒకటి అవాయిడ్ చేస్తూ మిగతా ఆకుకూరలన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత క్యారెట్ బాగా తీసుకోవడము, బీట్రూట్ తీసుకోవడము, తర్వాత ఆవుపాలు, ముఖ్యంగా ఆవుపాలు తీసుకోవడము. ఆవుపాలు కళ్ళకే కాకుండా కాల్షియం బాగా పెరుగుతుంది, అంటే ఎముక యొక్క బలాన్ని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి శుద్ధమైనటువంటి దేశీ ఆవుపాలు కనీసము 1.5 లీటర్ వరకు దినంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు, లేదా రాత్రి తీసుకోవచ్చు. పాలకు సంబంధించిన పదార్థాలు రాత్రి తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా నేత్రశక్తి వికాసం సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే అప్పుడు మిగతా ఇంద్రియాలు కూడా మనం పూర్తిగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి, వాటి ద్వారా మనము పనులు సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది.
1: యోగమనే అదృష్టం, నేత్రాల రక్షణకు యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగమది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి, ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశాలు, ఫిజియోథెరపీ వైద్యురు డాక్టర్ నాగరాజుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
2: డాక్టర్ నాగరాజు గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: గత కొన్ని సంవత్సరాలుగా ఫిజియోథెరపీ రంగం గురించిన అవగాహన, తర్వాత వైద్య చికిత్సలో భాగంగా లేక వైద్య చికిత్స అనంతరమైన ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యం గురించిన చైతన్యం కూడా సమాజంలో బాగా పెరుగుతుంది.
3: అవును,
2: అందువల్ల ఫిజియోథెరపిస్ట్ల ఆవశ్యకత గురించిన అవగాహన కూడా సమాజంలో పెరిగింది. ఫిజియోథెరపిస్ట్ల సంఖ్య కూడా పెరుగుతుంది, వాళ్లను వినియోగించుకోవడం కూడా బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫిజియోథెరపీ రంగంలోకి ప్రవేశించాలనుకుని, దాన్ని వృత్తిగా చేపట్టాలనుకునే యువతి యువకుల కోసం ఫిజియోథెరపీకి సంబంధించిన బ్యాచిలర్స్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ చేస్తే డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీగా ఎవరైనా వృత్తిని చేపట్టవచ్చు. కాబట్టి దాని గురించి ముఖ్యమైన వివరాలు కొన్ని మీ నుంచి తెలుసుకుందామని.
3: సరే,
2: ఫిజియోథెరపీ గురించిన ఇప్పుడు బ్యాచిలర్స్ కోర్స్ అంటే పట్టభద్రులు అవడానికి సంబంధించిన కోర్సు, మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని చోట్లలో ఆ కోర్సులు నడుస్తున్నాయి?
3: మన రాష్ట్రంలో ఫిజియోథెరపీ

0: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కింద ఉంది సార్. ఆల్మోస్ట్ 20 కాలేజీలు ఉన్నాయి. హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, ఇలా చాలా స్థలాల్లో ఉన్నాయి. మనకు దగ్గరలో ఉంటే నిజామాబాద్ ఒకటి, ఆదిలాబాద్ నుంచి, ఆదిలాబాద్లో లేదు కాబట్టి నిజామాబాద్ అయితే అవైలబుల్ ఉంది దగ్గరలో. ఈ దీంట్లో చేరాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి.
1: డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అని చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేయడం అంటే అది
0: పదో తరగతి తర్వాత చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయడానికి అర్హులైతారు.
1: అది 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్.
0: అది 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్.
1: ఆ కోర్స్ అయినా చేసి ఉండాలి, లేక ఇంటర్మీడియట్
0: బైపీసీ అయి ఉండాలి. బైపీసీ కంపల్సరీ, బైపీసీ పాస్ అయి ఉండాలి.
1: మరి ప్రవేశాలు అనేవి ఏ పద్ధతిలో ఎంపిక చేస్తారు?
0: మన రాష్ట్రంలో ప్రవేశాలు 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటి గవర్నమెంట్ కోటా అంటాము, కన్వీనర్ కోటా సీటు. ఇది యూనివర్సిటీ ఫిల్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈ కోర్సుకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఆన్లైన్ నోటిఫికేషన్. దాని ద్వారా మనం యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే ఇంటర్మీడియట్ బైపీసీలో వచ్చిన మార్కుని బట్టి మనకు మళ్ళీ మెరిట్ ర్యాంకింగ్ ఇచ్చి దాని మీద కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు.
1: కేవలం ఇంటర్మీడియట్ లో బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 విషయాల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే
0: మెరిట్ ర్యాంకింగ్ ఇస్తారు.
1: మెరిట్ ప్రకారం సీట్లు దొరుకుతాయి.
0: సరే,
1: అంటే చాలా ఎక్కువ శాతం మార్కులు వచ్చి ఉండాలేమో.
0: అంటే ఈ కాంపిటీషన్ బాగా ఉంటుంది. 85% నుంచి పైన వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తక్కువ వచ్చిన వాళ్ళకు ఆ సంవత్సరం ఉన్న కాంపిటీషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ ఉంది.
1: 85 నుంచి 95, 96, 97 అక్కడ
0: 99 కూడా 99%
1: వరకు కూడా వెళ్తున్నాయి. సరే, బాగుంది. ఇంకో ఎంట్రన్స్ పరీక్ష పద్ధతి లేదు కాబట్టి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఇస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంకు, మంచి మార్కులు సాధించుకోవడం అనేది చాలా ముఖ్యం. సరే, ఈ కాలేజీలు ఏ రకమైన కాలేజీలు, అంటే ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయా, ప్రైవేట్ కాలేజీలు?
0: అన్ని ప్రైవేట్ కాలేజీలే సార్. ప్రస్తుతానికి అయితే మనకు మన రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఏమీ లేవు, మొత్తం ప్రైవేట్ కాలేజీలే. అన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉన్నాయి ఇంతకు ముందు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మనకంటూ సొంతంగా మెడికల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత
1: తెలంగాణ,
0: అవన్నీ తెలంగాణ కింద కంటిన్యూ చేస్తున్నారు.
1: సరే, మార్కుల ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయి. ఆ తర్వాత ఈ కోర్సు అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలే కాబట్టి ఈ కోర్సుకు అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుంది?
0: గవర్నమెంట్ కోటా కింద సీటు వస్తే ఖర్చు తక్కువే ఉంటుంది సార్.
1: గవర్నమెంట్ కోటా కింద సగం సీట్లు అండి, ఇంకా
0: 60% సీట్లు గవర్నమెంట్ కోటా, 40% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద.
1: మేనేజ్మెంట్ వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇస్తారు?
0: వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద ఇస్తారు. కాదంటే అక్కడ ఏంటంటే తక్కువ మార్క్స్ ఉన్న డైరెక్ట్ సీట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకు వచ్చే 20 అప్లికేషన్లో ర్యాంకింగ్ వేసుకొని వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదని చూసుకొని ఎవరికైతే ఎక్కువ మార్క్ ఉంటే వాళ్ళకి ఇస్తారు.
1: ఆ డబ్బు కట్టగలిగిన వాళ్ళు,
0: 50% మార్కులు కంపల్సరీ ఉండాలి.
1: సరే,
0: మేనేజ్మెంట్ కోటాకి.
1: ప్రభుత్వ కోటాలో వస్తే స్కాలర్షిప్
0: స్కాలర్షిప్ అవైలబుల్ ఉంటుంది. అంటే ఎకనామికలీ అందరికీ కాదు, మళ్ళీ ఈబీసీ బేస్ చేసుకుని వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ మీద బేస్ చేసుకుని స్కాలర్షిప్.
1: ఏ రకమైన స్కాలర్షిప్ కూడా లభించలేదనుకోండి, వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ కోర్స్
0: వాళ్ళకు సంవత్సరానికి 40 నుంచి 50 మధ్యలో అవుతుంది సార్. టెక్స్ట్ బుక్స్ కానీ, ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజులు అన్ని కలిపి.
1: హాస్టల్ ఖర్చులు అదనం?
0: హాస్టల్ ఖర్చులు అదనం.
1: సరే, అయితే ఈ మన రాష్ట్రంలో ఉన్న ఈ 20-30 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిలో బోధనా ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయంటారు మీరు?
0: బోధనా ప్రమాణాలు ఇంతకుముందు కంపేర్ చేస్తే బాగానే ఉన్నాయి. కొన్ని ఉంటాయి సార్, 1-2 కాలేజీలు ఎక్కడైనా లోపాలు ఉండొచ్చు, కానీ మిగతా వరకు అయితే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు.
1: మొత్తం 4.5 సంవత్సరాల కోర్సు కదండి
0: సార్?
1: అయితే ఇది ఎంబీబీఎస్ విద్య ఏదైతే ఉందో ఆ డిగ్రీ, దానికి సమానమైన డిగ్రీ అయినా ఇది?
0: దానికంటే కొద్ది తక్కువ సార్. అది డైరెక్ట్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ బ్యాచిలర్స్ కింద ఇచ్చేస్తారు. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ కింద ఇస్తారు. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కింద ఇస్తారు. దాని తర్వాత అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో.
1: సరే, 4.5 సంవత్సరాల కోర్స్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైతే వాళ్ళు కూడా హౌస్ సర్జన్స్ గా పనిచేయాలి కదా?
0: అవును సార్.
1: అట్లా మరి
0: ఇక్కడ ఏంటంటే 4 సంవత్సరాలు అయిన తర్వాత 6 నెలల పాటు కంపల్సరీ ఇంటర్న్షిప్ అంటాం.
1: 4 సంవత్సరాలు
0: ప్లస్ 6 నెలలు ఇంటర్న్షిప్, కంపల్సరీ ఇంటర్న్షిప్.
1: 4.5 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. సరే, కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, లేక ఉద్యోగాలు దొరక్కపోతే సొంతంగా ఫిజియోథెరపీ క్లినిక్స్ పెట్టుకుని నడుపుకుంటే అక్కడ తగినంత ఆదాయం సంపాదించడానికి ఏమాత్రం వీలుందంటారు మీరు?
0: చాలా వరకు సార్, ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది జనాల్లో కూడా. వెళ్ళడం కానీ, పేషెంట్ చూపించుకోవడం కానీ, అంటే మెయిన్గా మెడిసిన్స్కు దూరంగా ఉండి ఎక్కువ ఎక్సైజ్కు ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ జరిగింది. దానివల్ల మారుమూల పల్లెల్లో కూడా క్లినిక్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ నోటిఫికేషన్ వల్ల కానీ డైరెక్ట్ జాయిన్ ఆప్షన్ ఉంది.
1: ఇందులో ఈ డిగ్రీ కోర్స్ తర్వాత ఏమైనా స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయా? అంటే
0: ఉన్నాయి సార్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, స్పెషలైజేషన్, నరాలకు సంబంధించి.

0: మాస్టర్ సపరేట్ ఉంది, బోన్స్కి సంబంధించిన సపరేట్ ఉంది.
1: ఫిజియోథెరపీలో
0: మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ న్యూరాలజీ అంటాం, నరాలకు సంబంధించి. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీని ఆర్థోపెడిక్స్ అంటాం, బోన్స్కి సంబంధించి. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీని కార్డియో రెస్పిరేటరీ అంటాం, హార్ట్కి సంబంధించి.
1: అంటే రోగాన్ని బట్టి లేక స్పెషలైజేషన్ బట్టి రకరకాల ఫిజియోథెరపీ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి, స్పాట్ స్పెషలైజేషన్స్
0: ఉన్నాయి. డిమాండ్ కూడా బాగా ఉంటుంది.
1: బాగుంది. డాక్టర్ నాగరాజు గారు, ఇప్పుడు మీరు దాదాపు 7-8 సంవత్సరాలుగా ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి తర్వాత విదేశాలకు వెళ్ళి అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును కూడా చేసి వచ్చిన్నారు కదా, ఫిజియోథెరపీ ప్రాముఖ్యం ఏమిటంటారు మీరు మన వైద్య రంగంలో? తర్వాత ఈ కోర్సుని ఎన్నుకొని ఇందులో చేరి ఈ కోర్సు పూర్తి చేసి ఈ రంగంలో రాణించాలంటే వాళ్లకు, అటువంటి యువతీ యువకులకు ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఈ రంగంలో రాణించగలరు అని మీకు అనిపిస్తున్నది?
0: మెయిన్ ఈ ప్రాముఖ్యత అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల మందులకు దూరంగా సహజంగా మనం రోగాన్ని తగ్గించుకోవడానికి దగ్గరగా ఉన్న కోర్స్ అంటే ఫిజియోథెరపీ. అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఇంటర్నెట్ వల్ల కావచ్చు, రోజు ఇంట్లో పనులు చేసే వాళ్ళు కావచ్చు, చూడడం వల్ల ఒకరు చెప్పడం వల్ల కావచ్చు పెరిగింది. దానివల్ల ప్రాముఖ్యత బాగా ఉంది. ఈ కోర్సులో రాణించాలంటే ముందుగా ఓపిక ఉండాలి, జనాలకు పేషెంట్కి ఇచ్చే టైం ఉండాలి, కొద్దిగా కష్టపడాలి. మెడిసిన్స్ ఈక్వల్ కోర్స్ కాబట్టి దానికి తగ్గట్టు కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది, కెరీర్ కూడా బాగుంటుంది.
1: చివరిగా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి. అంటే ఫలానా రకమైన అనారోగ్య స్థితి కానీ లేక ఏదైనా ప్రమాదం జరిగి కానీ డాక్టర్ దగ్గర కొంత చికిత్స తీసుకుని వచ్చిన ఆ వ్యక్తికి ఫిజియోథెరపీ ద్వారా అందించే చేయూత ఎట్లా ఉంటుంది? ఫిజియోథెరపీ ఏ స్థాయిలో ఒక వ్యక్తికి, ఒక రోగికి సహాయపడే అవకాశం ఉంటుంది? ఇది కొద్దిగా అర్థం అవడానికి వీలుగా
0: ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు. పక్షవాతం ఒకటి చాలా ఇంపార్టెంట్ అయింది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ అనేది 80% హెల్ప్ అవుతుంది వాళ్ళకి. మళ్ళీ బ్యాక్ టు
1: శరీరంలో ఒక భాగాన్ని పక్షవాతం వచ్చినా, శరీరం మొత్తానికి
0: వచ్చినా కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకు తీసుకురాగల శక్తి అంటే ఫిజియోథెరపీకి ఉంది. చాలా వరకు
1: ఏంటంటే చేస్తారు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళతో,
0: దాంట్లో వాళ్ళతో శక్తి పెంచడానికి కానీ ఫర్దర్ ఆ రోగం పెద్దది కాకుండా ఆపడానికి, కండకు బలం తగ్గకుండా ఆపడానికి, కండకు బలం పెంచడానికి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చి నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇవన్నీ ఫిజియోథెరపీ ద్వారా.
1: అంటే వ్యాయామాలే అనాలి, భౌతిక వ్యాయామాలే కదా ముఖ్యంగా
0: మెయిన్ వ్యాయామాలు. దాంతోపాటు కొన్ని ఎక్విప్మెంట్స్ వాడతారు, ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అంటారు, కండకు బలం పెంచడానికి, బ్యాలెన్స్ యూజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు, కొన్ని ఎక్విప్మెంట్స్ వాడతారు, దాన్ని తీసుకొని సపోర్ట్ చేస్తారండి.
1: సరే, ఈ ఫిజియోథెరపీ చికిత్స అందించే డాక్టర్ అంతా తనంత తానే చేయాలా లేక సహాయకులు కూడా ఉంటారా?
0: సహాయకులు కూడా ఉంటారండి. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు సహాయకులుగా ఉంటారు. దాంతోపాటు పేషెంట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు. డాక్టర్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ పేషెంట్ సపోర్ట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి దీంట్లో. దానివల్ల త్వరగా కోలుకోవడం అనేది జరుగుతుంది.
1: మిగతా వైద్య రంగాలు అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అనుకోండి, లేకపోతే ఆప్థమాలజిస్ట్లు అనుకోండి, గైనకాలజిస్ట్లు అనుకోండి, ఇటువంటి స్పెషలైజేషన్స్తో పోలిస్తే లేక జనరల్ మెడిసిన్, ఫిజియోథెరపీ రంగంలోకి వచ్చిన డాక్టర్ల పని వేళలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది?
0: కొద్దిగా ఎక్కువ ఉంటాయి సార్. ఒక్కొక్క పేషెంట్ కొంతమందికి అయితే 10 నిమిషాలు టైం ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి అరగంట కూడా టైం ఇవ్వాలి, కొంతమందికి గంట కూడా ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్ స్థితిని బట్టి, వాళ్ళకు ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం సమయం ఇవ్వాల్సి ఉంటుంది.
1: ఫిజియోథెరపిస్ట్కి కూడా, ఫిజియోథెరపీ డాక్టర్కి కూడా ఓపికతో పాటు మంచి శారీరక సామర్థ్యం ఉండాలి.
0: ఉండాలి. మెయిన్ న్యూరో కేసులు హ్యాండిల్ చేసేటప్పుడు శారీరక సామర్థ్యత ఉండాలి.
1: సో ఆదాయపరంగా కూడా ఫిజియోథెరపీ రంగంలో ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి.
0: మంచి అవకాశాలు ఉన్నాయి.
1: డాక్టర్ నాగరాజు గారు చాలా ధన్యవాదాలు. ప్రాముఖ్యత పెరుగుతూ ఉన్న రంగం ఫిజియోథెరపీ రంగం. ఈ రంగంలో ఫిజియోథెరపీకి సంబంధించిన డిగ్రీ కోర్సులు మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ప్రవేశం పొందాలంటే అది ఎలా సాధ్యం, ఫిజియోథెరపీ రంగం గురించిన అవగాహన కూడా పెరిగేలా అన్ని విషయాలు మీరు చెప్పుకొచ్చారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి. ఫిజియోథెరపీ కోర్సులు, ప్రవేశాలు. ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ నాగరాజుతో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చట అది. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, మళ్ళీ మళ్ళీ ఆ కార్యక్రమాల్ని వినాలి అనుకున్నా, ఆ కార్యక్రమాల్ని మీ వాళ్లకు వినిపించాలి అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అందుబాటులో ఉంటాయి. వినుండ్రి, కార్యక్రమాల్ని వినిపించండ్రి, అందరికీ షేర్ చేయండి, కార్యక్రమాల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందరపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 42వ భాగంలో అన్నమయ్య గురించి చెప్తారు.
1: సంచార సంకీర్తన. తాళపాక వారిని చదవందే తెలుగు రాదని నిష్కర్ష చేశారు పరిశోధక పండితులు వేటూరు ప్రభాకర్లు. నిజమే మరి, ఒక వ్యక్తి తన జీవితకాలంలో 32,000 కీర్తనలను ఆలపించడం అంటే మాటల. కర్ణాటక శాస్త్రీయ సంగీతం నిర్దేశించిన శాస్త్రీయ చట్టం లోపలే 1,000 సంకీర్తనలను గానం చేయడం ఖచ్చితంగా విశేషమే. ఇది కూడా ప్రాంతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం కల్పించే పలుకుబళ్లతో నిండిన తేట తెలుగు మాటల్లో ఈ సంకీర్తనలను కట్టుదిట్టంగా కట్టడం మరింత విశేషం. రసరాజ్యం అని చెప్పే శృంగార రసం ప్రధాన రసంగా ఉండే ఈ కీర్తనలు వీటిలో అత్యధికం పడకగది రహస్యాలకే పరిమితమైనవి. ఈ సంకీర్తనలో భక్తిగీతాలు కానేరవని, ఇనపకచ్చడాలు కట్టుకున్న పండితమ్మన్యులు సైతం అనలేరు. ఎందుకంటే ఈ సంకీర్తనాల్లో భగవంతంతో తల్లీనావస్థ చెందని పంక్తి ఒక్కటి కూడా ఉండదనే విషయం అన్నమయ్యను చదివిన వాళ్ళందరికీ తెలిసిన మాటే. అంచేత ఈ సంకీర్తనలు రాసే సందర్భంగా అన్నమయ్య మూడో మనిషిగా లేడు. అందుకే తిరుమల గుడి ప్రాంగణంలోనే పాత్ర వేసిన అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన సార్థకనాములు ప్రభాకర్లు అన్న మాట అక్షర సత్యమని అందరూ ఆమోదించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి, కందయ్య నల్లూరు వెంకటరామన్ లాంటి చరితార్థులు మొదలుకొని గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, కేజే యేసుదాసు, ఎంఎం కీరవాణి లాంటి సృజనశీలు వరకు ఎందరో అన్నమయ్య సంకీర్తనలకు బాణీలు కట్టి ధన్యులయ్యారు. తెలుగు నేల 4 చెరగుల ఓ మోస్తరుగా పాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నమయ్య సంకీర్తనల్ని ఆలపించిన వారే. టీవీ కోకిలలన్నీ అన్నమయ్య కూజితాలతోనే గొంతు సవరించుకున్నాయి. మహామహులు మల్లాది రామకృష్ణ శాస్త్రి అన్నమయ్య జీవితాన్ని 9.5 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ సంకీర్తన యాత్రగా భావించి చక్కని రచన చేశారు. యథాప్రకారం మన తెలుగు ప్రచురణకర్తలు ఈ రచన పునర్ముద్రితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అది వేరే విషయం. ఇక అన్నమాచార్య చరిత్రని కథలుగా, హరికథలుగా, దృశ్య శ్రవ్య నాటకాలుగా, టీవీ రూపకాలుగా, చివరికి సినిమాగా కూడా రూపొందించడంలో మన సృజనాత్మక రచయితలు పోటీలు పడ్డారు. ఇంతమంది ఇంతగా ఎగబడ్డానికి ఆయన జీవితంలో అంత ఘనమైన విశేషాలు ఏమున్నాయనే ప్రశ్న రావడం సహజం. ఒక లెక్క చెబుతా, జాగ్రత్తగా వింటే ఇలాంటి ప్రశ్నలన్నీ పటాపంచలైపోతాయి. 100 ఏళ్లకు 5 ఏళ్లు తక్కువగా బతికాడట అన్నమయ్య. రోజుల లెక్కలో చూస్తే అన్నమయ్య 34,200 రోజులు బతికాడు. అందులోంచి 16 ఏళ్లు తీసేద్దాం, అంటే 5,760 రోజులు అన్నమాట. అప్పుడు మిగిలేది 28,440 రోజులు. ఈ 28,500 రోజుల్లో అన్నమయ్య వెంకటేశ్వరుని మీద కీర్తన చెప్పని రోజు లేదు. అలా అనుకున్నా ఆ కీర్తనల సంఖ్య 29,000 లోపు ఉండాలి. కానీ అన్నమయ్య 32,000 కీర్తనలు ఆలాపించాడని ఆయన మనవడు చిన్నన్న చరిత్రకు ఎక్కించాడు. అంటే అన్నమయ్య రోజుకు 1 కంటే ఎక్కువ కీర్తనలే పాడాడని తేలిపోతుంది. అయితే వాటిలోంచి 20,000 సంకీర్తనలు వాయులీనమైపోయాయి, 12,000 సంకీర్తనలే మనకి దక్కాయి. సమగ్రాంధ్ర సాహిత్యంలో 6,200 చిల్లర సంకీర్తనలే దక్కాయని అన్నారు. అన్నమయ్య కీర్తనలు 12,000 దొరికాయని అంటున్నాను. నిజమైనా కాకపోయినా పెద్ద అంకె అనుకుంటే అదో తృప్తి. అన్నమయ్య సంస్కృతంలో రాసిన వెంకటాచల మహాత్మ్యం వరాహపురాణంలో కలిసిపోయిందని వేటూరు ప్రభాకరులే వెల్లడించారు. ఇది కాకుండా అన్నమయ్య సంకీర్తన లక్షణం అనే లాక్షణిక గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాశాడని ఆరుద్రు చెప్పారు. ఆదికావ్యమైన రామాయణాన్ని, శృంగారమంజరి అనే మరో కావ్యాన్ని కూడా ద్విపదలుగా రాశాడట. ఇవన్నీ చాలా అన్నట్టుగా అన్నమయ్య 12 శతకాలు కూడా చెప్పాడట. అయితే మన వాళ్ళు వాటిల్లోంచి పొదుపుగా 1 శతకాన్నే మన కోసం దాచిపెట్టారు. మనం ఆ జాగ్రత్త కూడా తీసుకోవడం లేదు. అంచేత ముందు తరాల వాళ్ళకి అన్నమయ్య అంటే కాంక్రీట్ బొమ్మలే అనే అభిప్రాయం ఏర్పడినా విస్తుపోనక్కర్లేదు. ఈ వివరాలు చూస్తే అన్నమయ్య కథని రూపకంగా రూపొందించాలని అంతమంది అంతగా ఎందుకు ఎగబడ్డారో బోధపడుతుంది. 16 ఏటనే అన్నమయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి సంచార సంకీర్తన జీవన సరళిని ఎంచుకున్నాడు. ఆ క్రమంలోనే ఘన విష్ణు అనే వైష్ణవ గురువు చేతి మీదుగా చక్రాంకితాలు వేయించుకుని సమాశ్రయణం పొందాడు. శిశలైన శ్రీవైష్ణవుడయ్యాడు. ఆ తర్వాత అహోబలంలోని ఆదివన్ శఠగోప మునీశ్వరుల దగ్గర కొన్నాళ్లు వేదాంత సాధన చేశాడట. అసలు పెళ్లే వద్దనుకున్నవాడు ఓ దగ్గర బంధువు ముందుకొచ్చి తన కూతుళ్ళనిద్దరినీ కట్టబెడతానంటే జంటలంపటం తగిలించుకున్నాడు. బాల్యసఖుడైన సాళువ నరసింగరాయలకి ఆధ్యాత్మిక గురువు పాత్ర కొన్నాళ్లు పోషించాడు. అన్నమయ్య ఇచ్చిన నైతిక బలం

0: తో పుంజుకున్న రాయలు పెద్దవాడై కన్నడ రాజ్యాన్ని పట్టం కట్టుకున్నాడు. అద్దుమాలిన అధికారం కళ్ళు నెత్తికెక్కిస్తుంది. వైష్ణవ మధుర భక్తి సంప్రదాయంలోని వైకుంఠంలోని పడకగది రహస్యాలను బహిరంగంగా పాడుతున్న అన్నమయ్య చేత తన శృంగార క్రీడలను కూడా పాడించుకోవాలని రాయలకి అనిపించింది. ఎంత నా విష్ణువు పృథ్వీపతి అనుకున్నా పృథ్వీపతే విష్ణువు, అతనితో పడక పంచుకున్నామే లచ్చిందేవి అనుకోవడానికి అన్నమయ్య సిద్ధంగా లేడు. అందులో అతనికి వైష్ణవం ఏమీ కానరాలేదు. కాదని చెప్పకుండా చల్లగా జారుకున్నాడు. రాజులు మత్తులు కదా, అంత తేలిగ్గా వదిలేస్తారా? అన్నమయ్యను బంధించిపోయి భంగపడ్డాడు రాయలు. చివరికి తానే ఓ కొమ్ము కాసి అన్నమయ్యను పల్లకి ఎక్కించి తిరుమలకి తీసుకుపోయాడని కథ చెప్తారు. ఈ సంఘటన తర్వాత అన్నమయ్య తిరుమల నుంచి కదలలేదని ఓ కథనం. దాని మాట ఎలా ఉన్నా అన్నమయ్య కుటుంబం వైష్ణవ మధురభక్తి సంకీర్తనలకే అంకితం అయిపోయింది. నిజానికి ఈ సంప్రదాయం అన్నమయ్య తల్లి రోజుల్లోనే మొదలైందంటారు. దాని మాట ఎలా ఉన్నా అన్నమయ్య పెద్ద భార్య తాళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం అనే ద్విపద కావ్యం రాసి కుటుంబ సంప్రదాయాన్ని నిలబెట్టింది. ఆమె సవతి కొడుకు పెద్ద తిరుమలాచార్యులు వెంకటేశ్వర వచనాలు ద్వారా సుప్రసిద్ధుడు. ఈ తిమ్మన కుటుంబం అంతా కౌలే. అతని ఐదుగురు కొడుకులు, అల్లుడు, మనవలు కూడా కౌలే. తానే కాకుండా కుటుంబం అంతటి చేత అక్షరార్చన చేయించాడు అన్నమయ్య. తాళపాక అన్నమాచార్య జీవితంలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విశిష్టత ఒకటి ఉంది. శృంగారాన్ని వైభోగాన్నే కాకుండా వైరాగ్యాన్ని కూడా అలీనంగా ఉంటూనే అక్షరీకరించాడు అన్నమయ్య. మధురభక్తిలో భక్తుడికి దేవుడికి ఉండే బాంధవ్యం ప్రేయసీ ప్రియుల మధ్యన ఉండే బాంధవ్యం లాంటిదని అంటారు. బహుశా సూఫీ వైరాగ్య సంప్రదాయం కూడా ఇదేనేమో. కులాలు, మతాలు, వాటిని అడ్డం పెట్టుకుని నడిచే రాజకీయాలు, పరస్పరం అసహనం పెంపొందించుకున్న ప్రతి చారిత్రక దశలోనూ మధురభక్తి లాంటి సాంస్కృతిక ఉద్యమం పుట్టుకొచ్చింది. ఓ చేదు నిజం ఏమిటంటే మన ప్రపంచం ప్రస్తుతం ఇదే దురవస్థలో ఉంది. ఈ సందర్భానికి అన్ని విధాలా ఉచితంగా ఉండేది అన్నమయ్య ప్రస్తావన.
1: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 42వ భాగంలో అన్నమయ్య గురించి చెప్పినారు. ఇప్పుడు దేశభక్తి గీతాన్నిందాం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട സമയം 8 గంటలు కావస్తుంది. మరికి వచ్చేసేపట్లో సమాచార ప్రభాత్. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కదా కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: ఇక కొత్త పంతులు దొరికిండు కదా, ఆ కొత్త పంతులు దొరికినాక మా నాటకం యొక్క తీరే మారిపోయింది. ఎప్పుడైతే శాల పున్నయ్య పంతులు వచ్చిండో అప్పుడు మా నాటకానికి ఇంకా మూటి విరిగింది. మేము ఆటలు ఆడుతున్నాం కదా, ఇప్పుడు ఆడే ఆటల్లో బాగా వచ్చిన ఆట ఏందంటే మాయా సుభద్రనే. ఊరు ఊరంతా ఆ నాటకం చూసినాక మమ్మల్ని ఒగుడుతుండ్రు. తువ్వపొంటి పోతుంటే బీడీలు చేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నవ్వుకుంటా మర్రి మర్రి చూస్తుండ్రు. గోదలగాసే పొల్లగాన్లు అయితే మా పాటలే వాడుతుండ్రు. ఎప్పుడన్నా సేందిక్కో శిల్కదిక్కో పోతే మా పాటలే వినిపిస్తున్నాయి. అంత బాగా జనంలోకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు. ఇక మాయా సుభద్రలో అందరి వేషాలు ఒక ఎత్తు అయితే అర్జునుని వేషమేసే పెంటే ఏదో ఒక ఎత్తు. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఎంబడేవాడరట. లోపల లోపల ఏం జరిగిందో గాని పెంటే పెండ్లామాలిగి అవ్వగారింటికి పోయిందట. మా కొండయ్య మామని ఎవలో ఆడి మనిషి అటకాయించిందట. మామ నాలుకి ముఖం వేసుకొని అత్తుంటే తమ్మలపాకేసుకొని మీది ఉంచిందట. యవతిరాముండా, దాని పేరు చెప్పు, బూరెంటికలు కొరికిత్తా అన్నది మా అమ్మ. మా మామనే నోరిప్పలేదు. ఇంకోసారి ఇదే ఆటను ఆడాలని అందరికీ ఉంది. ఆడిన ఆటనే ఇంకోసారి అద్దు అని మా పాంతులు చెప్పిండు. మాకు కూడా నిజమే అనిపించింది. ఇక్కడ కాకపోయినా ఇంకో ఊళ్ళోనన్నా ఈ ఆట వేయాలనే పట్టుదలతో ఉన్నాం. అయితే ఏమైందంటే ఈసారి రాజన్నపేటలో నాటకం వేద్దాం.

అక్కడ ఇంతవరకు నాటకమేయలేదట, మస్తు పైసలత్తాయి. ఇంకో 4 రోజులైతే కోతలు పడతాం, అప్పుడు తీరిక దొరకది అని మా దాసి నాయన అన్నాడు. అందరూ సరే అంటే సరే అన్నారు. ఎందుకంటే ఇక మేము ఆట ఆడాలనే ఉత్సాహంలో ఉన్నాం కదా. ఇక సమస్య ఏంటంటే మేము ఇంతవరకు మా ఊర్లే తప్ప వేరే ఊర్లో నాటకం వేయలే. అందుకే మా అందరికి కూడా జట్టనేయాలనే సంబూరంతో ఉన్నాం. పంతులు కూడా సరే అన్నాడు. ముందుగా ఎక్కడేస్తే బాగుంటుందో చూసి రాపోండ్రి అన్నాడు. పంతులు చెప్పినట్టుగానే మా కొండయ్య మామ మా దాస్ చిన్నాయన రాజన్నపేటకు పోయి ఆడేందుకు ఏ స్థలం బాగుంటుంది అని చూసొచ్చారు. వస్తూ పటేల్ను పట్వారిని కూడా కలిసి పర్మిషన్ కూడా అడుక్కొచ్చారు. అక్కడ కూడా మా ఊళ్ళే గడి లెక్కన ఒక పెద్ద గడి ఉందట, చుట్టూ గోడలున్నాయట, ముందట కూడా పెద్ద పాటాకు ఉందట, అక్కడేస్తే మంచిగా ఉంటుంది అన్నారట. నిజంగా ఎప్పుడో 1-2 తప్ప ఆ ఊళ్ళే నాటకాలే వేయలేదట. అక్కడ గనక కరసలమందం పైసలత్తే అట్లనే గొల్లపెళ్ళి, బొప్పరము, కిష్టంపెళ్ళి, కోర్ట్లపేట, గుండారంలో కూడా నాటకం వేసుకుందాం అనుకున్నాం. మా పంతులు కూడా సరే ఇయ్యను రోయ్, మీ ఎంబర్ నేను ఉంటా అన్నాడు. అందరం తయారైనాం. నాటకం వేసే ముందు ఈ మాయాసుభద్ర నాటకాన్ని 3 రోజులు రిహార్సల్ చేసినాం. స్టేజ్ వేయడానికి 10-12 ఎల్తె బొంగులు పొడువైన జమ చేసినాం. మైకును కూడా కిరాయికి తెచ్చినాం. ఎవల పెట్టాను వాళ్ళు అదురుకున్నాం. తబలాలు, పరదాలు ముల్లెగట్టుకున్నాం. సైకిళ్ళ మీద బయలుదేరినాం. సైకిళ్ళు లేనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టెలను నెత్తిమీద ఎత్తుకొని ఎంతసేపు, ఆమెడ దూరమే కదా, 1/2 గంటలో పోతాం, గొల్లపెళ్ళి దాటితే అయిపోయా అనుకుంటా కాలినడకన బయలుదేరిండ్రు. ఇక ఆ రోజు ఆదివారం, నాకు బడి లేదు, అందుకని పొద్దున్నే మా మామతోని సైకిల్ మీద బయలుదేరిన. అవసరం లేకపోయినా నేను కూడా అందరి లెక్క ఒక పెట్టెను కొనుక్కున్నా. అందులో సగం కంటే ఎక్కువ సామాన్లు మా మామయ్యే ఉన్నాయి. ఎవల పెట్టెల సామాన్లు పెట్టకపోయినా, అరే నువ్వు పెట్టుకోరా, ఇది దాచిపెట్టు, అడిగినప్పుడు ఇయ్యి అని నాకే ఇత్తురు. నేను దాన్ని పెట్టెల పెట్టుకుందుంటి. అట్లా అందరం రాజన్నపేటకు చేరుకునే వరకు పగటి అల్ల దాటింది. గడిల 50 చెట్టు కింద సామాన్లు దింపినాం. అప్పుడే కనిపించిండ్రు మా మనసులు. చుట్టాల ఇంటికి పోయేస్తామని ఎక్కడోళ్ళు అక్కడ మాయమయ్యారు. మా మామ, చిన్నాయన, నేను, ఇంకో 2 ముగ్గురమే మిగిలినాం అంతే. గడి పెద్దగానే ఉంది. మా ఊళ్ళున్నట్టే 4 గోడలు, పాటాకు, స్టేజ్ వేయడం మొదలుపెట్టినాం. పీటలు అడ్కొచ్చినాం, ఎల్తె బొంగులు కట్టినాం, పరదాలు చుట్టినాం, పక్కనే ఉన్న ఇంట్లోంచి కరెంటు తెచ్చినాం. మైకును మోగిద్దామంటే మాకెవ్వలకు దాని సంగతి తెలియదు. మా పంతులే రావాలి, ఆ మైకే మోగాలి. పంతులేమో పొద్దు గూకేటప్పుడు అత్తనన్నాడు. అటో ఇటో పొద్దు గూకింది, పంతులు ఇంకా రాలేదు, మైకేమో మోగది. ఎట్లా, మేం నాటకం ఆడుతున్నట్టు ఊళ్ళో తెలవాలి కదా. మైకుంటేనేమో మైకులో చెప్పుతుంటిమి, అందరికీ ఎరుకవు. మరి ఎట్లా, చూస్తే పంతులు ఇగరాడు అగరాడు. ఇక ఇట్లయితే గలవదని మా మామ, మా చిన్నాయన ఏదో బదులుకున్నారు. దాస్ చిన్నాయన 2 తబలాలు తాడుకు గట్టి, అరే ఇక రారా అని నా మెడకేసిండు. తనేమో పుంగి పట్టుకున్నాడు. తప్పడ తప్పడ కొట్టుకుంటా ఊరంతా తిరిగినమిద్దరం. నాటకం ఆడుతున్నామని చిన్నాయన పుంగిలో చెప్పిండు. ఊరంతా తిరిగి వచ్చేసరికి మా పంతులు వచ్చిండు, మైకు పెట్టిండు. గాజులకిష్టే గాజులు గాజులు గాజులు పాటల రికార్డ్ వేసిండు. అప్పటికి చుట్టాల ఇళ్లకు పోయినా మా మనసులు ఇంకా రానేలేదు. చీకటి పడుతుంది, ఏషాలు వేయాలి కదా. పంతులు మైకులో, మల్లారెడ్డిపేట నాట్య మండలి సభ్యులు ఎక్కడున్నా రావాలి, భీముని మల్లారెడ్డిపేట నాట్య మండలి సభ్యులు ఎక్కడున్నా తొందరగా రావాలి, స్టేజ్ వద్దకు వచ్చి వేషాలు వేయాలి అని మైకులో చెప్తోండు. మైకు గరగరమంటోంది. ఓ మాటను మింగి ఇంకో మాటను ఇడుతోంది. ఇక మా సంగతి, ఆ ఊళ్ళే మాకు ఎవ్వరు చుట్టాలు లేరు. పొద్దున తిన్న తిండి, ఆకలి అయితోంది. మా దాస్ చిన్నాయన జర తెలివైన మనిషి. ఎవరినో ఒక గిన్నె అడుక్కొచ్చిండు, ఎవరినో ఇన్ని బియ్యం అడుక్కొచ్చిండు, స్టేజ్ వెనుకనే పొయ్యి పెట్టిండు, 1/2 గంటలో అన్నం వండిండు, ఒకరిని ఇంత మామిడికాయ తొక్కడుకొచ్చిండు, ఒకరు 4 ఇస్తాలు అడుకొచ్చిండు, నాకు, పంతులకు, మామకు అన్నం పెట్టిండు, తను కూడా ఇంత తిన్నాడు. అప్పుడు మెల్లగా ఒక్కొక్కరు దిగిండ్రు మా ఊరి మనుషులు. పెట్టెల తాళాలు తెరిచి సామాన్లు తీసిండ్రు. అందరూ మేకప్ మీద కూసున్నారు. మా పంతులు గరానికి వచ్చిండు, గిట్లేనా చేసుడు,
ఇప్పటికే లేట్ అయింది, జట్జట గాన్రీ అన్నాడు. నాటకం ఉన్నదని రూపాయి టికెట్ అని మైకులో చెప్తున్నాం. టికెట్లు పట్టుకొని పంతులు నేను గేటు ముందు నిలబడ్డాం. ఏషాలేష్టోళ్ళు ఎత్తనే ఉన్నారు, మైకుల పాటలు నడతనే ఉన్నాయి. కానీ ఒక్క పురుగత్తలేడు. 7, 8, 9 దాటింది. ఏషకాళ్ళు ఏషాల మీదనే లోపలికి బయటకు తిరుగుతున్నారు. మేం టికెట్లు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాం. చూడడానికి ఎవ్వరు రాలేదు. మేమంతా పర్షాన్ అవుతున్నాం. ఆట త్వరలో ప్రారంభం కాబోతుంది, తొందరగా రావాలి, ఆలోచించితే ఆశాభంగం. రండి రండి, చూడండి, చూసి ఆనందించండి, మంచి తరుణం, మించిన దొరకదు, బ్రహ్మాండమైన నాటకం, మాయా సుభద్ర, మాయా సుభద్ర అని పదే పదే మైకుల చెప్తున్నాం. చూస్తుండగా చూస్తుండగా మెల్లగా 4 వచ్చిండ్రు. మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అబ్బా, ఇక జనం అత్తుండ్రా, ఆగరు అనుకున్నాం. వచ్చిన వాళ్ళు టికెట్ కొనుక్కుండానే చూస్తామంటారు. ఎందుకంటే స్టేజ్కి వేసిన పీటలు వాళ్ళే ఇచ్చినాయట. టికెట్ కొనమంటే మా పీటలు మాకీయనరి అంటున్నారు. సరే అనుకొని వాళ్ళని వట్టుకునే ఇడిచిపెట్టినాం. తర్వాత 4 పటేన్ల జీతగాళ్ళట. పటేల్ తర్వాత వచ్చి పైసలు ఇస్తానన్నాడు, మమ్మల్ని పంపమన్నాడు అన్నాడు. పటేల్ పేరు చెప్పినాక ఇక పంపకూకుంటామా? వాళ్ళని కూడా లోపలికి పంపినాం. తర్వాత 4-5 టికెట్లు అమ్ముడైనాయి అంతే. ఒకరు బియ్యం ఇచ్చినామని, ఒకరు కరెంటు మాదని, ఒకరు గడీల కావాలని, ఒకరు పట్వారి పంపిండని, కొందరు మా చుట్టాలున్నారని, ఒకరు తొక్కు పెట్టిండని, ఒకరు ఇస్తారిచ్చిందని, ఒకరు గిన్నెలిచ్చిందని, ఇట్లా మొత్తం పెరడు నిండిరు. అంతూ తగనేనే. కలెక్షన్ మాత్రం 12 వచ్చినాయి. సూతే మాత్రం పెరడు నిండిండు. మా పంతులు నేను నోరు తెరిచినాం. లోపలున్న ఏషకాళ్ళకి ఏం తెలుసు? అబ్బా, మస్తు మంది వచ్చిర్రా, మస్తు పైసలు వచ్చినట్టున్నాయి అని మూర్తున్నారు. ఇక మేం మెల్లగా అసలు విషయం చెప్పినాం. ఈ అసలు విషయం తెలిసినాక ఆటను ఆడాలా వద్దా అన్న డైలామాలో వన్యం. అటువంటి ఆపద సమయాల్లో మంచి సలహాలు ఇచ్చేది మా కొండేమామనే. ఇప్పుడు ఆట ఆడకుంటే బాగుండదు. ఎట్లనో వచ్చినాం, ఏషాలు కూడా వేసినాం. గేటు తెరిచి ఉత్తగానే ఆడదాం, రేపు ఇంకొకటి ఆడదాం. ఈరోజు మంచిగున్నదాన్ని రేపైనా టికెట్ పెట్టి కొంటారు అన్నాడు మా మామ. అందరికీ నిజమే అనిపించింది. ఏం చేద్దాం, ఆడక తప్పదు కదా అనుకున్నాం. వెంటనే మైకులో వట్టిగానే ఆడుతున్నాం, రాన్రీ, అందరు చూడండి, మా ఆట మంచుకుంటే ఇంకొక ఆటకు మీరు టికెట్ కొని రాండి అని చెప్పి గేటు తెరిచినాం. ఇక ఫ్రీగా అనేసరికి 10 ఇంకా కొంతమంది వచ్చారు. గడి మొత్తం నిండిపోయింది. మాకు విచిత్రం అనిపించింది, ఇంతమంది ఇంతసేపు ఎక్కడ దాక్కున్నారా అనిపించింది. మేము ఫ్రీగా ఆడుతున్నామన్న విషయం తెలిసినాక మొదలు టికెట్ కొన్నోళ్ళు ఉన్నారు కదా, 10-12, వాళ్ళు మా పైసలు మాకిత్తరా లేదా అని వచ్చారు. ఇలా వత్తరని మేము ఊహించలేదు. మొదలు ఇయ్యనే ఇయ్యమన్నాం, వాళ్ళు లొల్లి మొదలు పెట్టినారు. 12 ఎందుకు లొల్లి ఇచ్చేద్దామని అనుకున్నాం. కానీ అమ్ముడైన ఈ 12 అయితే వచ్చింది 33. ఎవరు కొన్నారో ఎవరు కొనలేదో ఎట్లా తెలుస్తుంది? మేం కొన్న వాళ్ళకు పాసులు కూడా ఇయ్యలేదు. అందరు టికెట్లు కొన్నామని వాళ్ళు, 12 కొన్నారని మేము, చెప్పింది అసలే ఇన్నారు. అందరికీ పైసలు ఇయ్యాలంటారు. కళ్ళు దాగినట్టున్నారు, ఏదేదో వదులుతున్నారు. పెద్ద కొట్లాట అయింది. కొండయ్యమామకు తిక్కలేసింది. ఒకరిని గలవట్టి పొట్టు పొట్టు కొట్టిండు. వాడు మామ ఇద్దరు గలవడ్డారు. ఇక చూడు కథ, పెద్ద బొబ్బ. ఆట మొత్తం క్యాన్సిల్ అయింది. మేం పైసలు ఎవ్వరికి ఇయ్యమని తెగేసి చెప్పినాం. ఎట్టి ఎరో రేపు పొద్దున చూస్తాం మీ సంగతి అన్నారు. ఇక మా కొండేమామ ఉంటాడా? పొద్దున దాకా మేము ఉంటే కదా మీరు చూసేది అనుకున్నాం. ఇక ఆట ఆ రోజు ఆడలేదు. రేపు ఆడతామని మైకుల చెప్పినాం. అందరు ఎక్కడోళ్ళక్కడ పండుకున్నాక పరదాలు ఇప్పుకొని సైకిల్ ఎక్కినాం. మంటర మంట బలబల తెల్లారంగా మా ఊరికి వచ్చినాం. వట్టిగానే ఆడుదామని సలహా ఇచ్చిండు కదా మా కొండేమామ. మా పంతులు పొట్టు పొట్టు తిట్టిండు, నువ్వు అట్లా అనపోతే అయిపోవు కదా అని. తెల్లారి అక్కడ ఉంటే మాత్రం మా బొక్కలు ఎరుగుతుండేనట. ఎందుకంటే మా మామ గల్లవట్టి కొట్టింది పటేన్ల జీతగాన్నట. అరే, నా జీతగాని మీద చెయ్యేసినోడు ఎవడాడు? వాణ్ణి కొడితే నన్ను కొట్టినట్టే. వాణ్ణి ఉంచనే ఉంచా, సంపని చంపుతాని పటేలు మిసాలు వడివెట్టి తెల్లారక ముందే మా స్టేజ్ దగ్గరికి వచ్చిండట. మేము ఎదురైతే మాత్రం పొట్టు పొట్టు దంతుందినట. ఈ విషయం చుట్టాలతోనే మాకు తెలిసింది.
మళ్ళా రాజన్న

0: అన్నపేటని యాద్ చేయకుండా అయింది. అంతట్లకే కోతలు మొదలైనయి. మనిషికి మనిషి దొరకకుండా అయినరు. ఎవలంతల వాళ్ళు, ఎవల పనుల మీద వాళ్ళు పడ్డారు. ఇక మా కొండయమామ సంగతి తెలుసు కదా, మళ్ళా మేళాన్ని మూటిగట్టే పనిలో పడ్డాడు.
1: కథనం. మా ఊరి బాగోతం కథల సంపుటి నుండి తెల్లారేదాకా ఉంటే కదా కథ వినిపించిండ్రు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇయ్యాల రాత్రి 9:30 కథనం మా ఊరి బాగోతం కథల సంపుటి నుండి అల్లిరానికి మీసాలున్నాయి. కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై రేడియో నివేదిక ఇప్పుడిందాం. సమర్పణ టి సోనిక.
3: జై ఆదివాసీ, జై ఆదివాసీ.
4: ఆదివాసీ సమాజాల హక్కులు, వారి ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలను ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 9 తేదీని ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిన్న అనగా ఆదివారం రోజున ఆదిలాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులు సమర్పించారు. అనంతరం ఆదివాసీల సాంప్రదాయ వేషధారణలు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంప్రదాయ వాయిద్యాల దరువులతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి ఈ సందర్భంగా వారు ఏమన్నారో ఇప్పుడు విందాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు మాట్లాడుతూ,
5: ఆదివాసీ సోదరులారా, మనం ఒకటి గమనించాలా, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ఆనాడు ఆదివాసీ వీరులందరూ కూడా ముందుకొచ్చి ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆదివాసీ జాతి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఈ దేశం కోసం అందరికంటే ముందు అడుగు వేసి పోరాటం చేసిన వీరుడు రామ్జీ గోండ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా భగవాన్ బిర్సా ముండా, ఆయన ఆంగ్లేయులు ఎంత ఇబ్బంది పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంగ్లేయులకు లొంగకుండా వాళ్ళతోటి పోరాటం చేసిన వీరుడు మన భగవాన్ బిర్సా ముండా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు సంతాల్ తెగకు సంబంధించిన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆనాడు దేశం కోసం ఆంగ్లేయులకు తిరుగుబాటు చేసి దాదాపుగా 30-40 వేల మంది అమరులు కావడం జరిగింది. అందుకోసమే ఆదివాసీ సోదరులారా, మనమందరం ప్రపంచ ఆదివాసీ దినాన్ని, మన సంస్కృతి సాంప్రదాయం ఈ దేశానికి నేర్పిన జాతి ఏదన్నా ఉన్నది అంటే అది ఆదివాసీ జాతి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ రాబోయే తరం మన పౌరులకు కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పే విధంగా బాధ్యత కూడా మన మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఆదివాసీ సోదరులందరూ కూడా

0: ఏకతాటిగా ఉండి మనమందరం కూడా మా సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో మిగతా ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదివాసీ తెగలను కూడా ఆదుకునే బాధ్యత ఆదివాసీ నాయకులది మా అందరిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ ఆదివాసీ నాయకులు ఇక్కడ షెడ్ కావాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా షెడ్ కోసం మేము మరి పిఓ గారితో మాట్లాడి ఇప్పటికే 10 లక్షలు శాంక్షన్ అయింది అంటున్నారు, ఇంకో 15 లక్షలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
1: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ,
2: ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆదివాసీ జాతులు ఈ ప్రకృతిని సహజ వనరుని ఈ ప్రపంచంలో కాపాడేది కేవలం ఆదివాసీలే అనేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఐక్యరాజ్య సమితి ఈరోజు 9 ఆగస్టున ప్రత్యేకంగా గుర్తించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం ఆదివాసీ సోదరుల సంస్కృతి వారి ఆచారాలను ప్రతి ఒక్కటిని గౌరవించి ఈ సమాజంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనేసి ఐక్యరాజ్య సమితి ఆనాడు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే యావత్ దేశంలో కూడా అభివృద్ధికి వివిధ పథకాలతో మరి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తప్పకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరులు కూడా మరి ఆచారాలు వాళ్ళ సంస్కృతిని కాపాడే విధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుందనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా ఏదైతే మా ఆదివాసీ సోదరులు కోరుతా ఉన్నారో తప్పకుండా వెంటనే మీకు ఏదైతే ఎంతైతే కావాలో అంత మొత్తాన్ని కూడా మంజూరు చేసేటువంటి బాధ్యత
1: డిప్యూటీ కలెక్టర్ చిత్రు మాట్లాడుతూ,
3: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులందరికీ నా యొక్క ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందరో మహావీరులు మహాయోధులు స్వతంత్ర పోరాటంలో ఎందరో అమరవీరులైనరు వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ షెడ్ అని అడిగిండ్రు, దాని కొరకు మీరైతే ఏదైతే ప్రతిపాదనలు ఇస్తారో దాని ప్రకారంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: జనజాతి సురక్ష మంచ్ సభ్యురాలు మంజూషాయి మాట్లాడుతూ,
4: आज क्रांति दिन है 9 अगस्त, हम सबको मालूम है, और इस क्रांति दिन के माध्यम से हम यहाँ पे एकत्र आए हैं, एक साथ आए हैं, मगर ये क्रांति दिन क्या है और क्यों है ये हमने नहीं देखा. जल जमीन जंगल और जानवर जिनसे हमारी दोस्ती है, और ये जंगल हमारे प्राण है जो हमसे छीन के ले जा रहे हैं, और ये नहीं छीनना चाहिए, इसीलिए ये 9 अगस्त का क्रांति दिन है. क्रांति दिन माने बदल, ये बदल केवल युवा ही हो सकते कर सकते हैं. आज इस कार्यक्रम में मैंने देखा 80% युवा जोशपूर्ण अपनी ताकत से सब आदिवासी को एकत्र करने इकट्ठा हुए है, और यही हमारी पहचान है. जिन भगवान को हम बिरसा मुंडा कहे, या हमारे कुमराम भीम कहे, या हमारी रानी दुर्गावती कहे, हमारी फूलो जानो कहे, हमारी रानी गाई दिनल्यू कहे, हमारी रानी झलकारी कहे, इन आदर्शों ने हमें यही सिखाया है कि अन्याय सहन नहीं करना, और इन अन्याय के खिलाफ अगर लड़ना हो तो हम सबको संगठित होना जरूरी है, और इसलिए हमारा संगठन में शक्ति है. ये हमारा संगठन हमको सबको बताना पड़ेगा, और इसलिए जब जब समाज आवाज देता है तो हमें जाग के अपने घर से समाज के पीछे खड़े रहना चाहिए.
1: तोड़सम श्रीनिवास माटलाडतो,
5: ನೇಡಿಕೆ ಮಂ ಸಂದಿರ್ ಧೌರಲಿಕ ಆಯಂ ಕೆರ್ಸಿಗೆ ಭಾರಿ ಉತ್ತಮ ಇದಕ್ಕೆ ಅಸ್ಕೆಡೂರ್ ಸಂದಿರ್ ಕೊಮ್ರಾಮ್ ಭೀಮ್ ರಾಮ್ಜಿ ಗೋಂಡ್ ಬಿರ್ಸಾ ಮುಂಡಾ ವೇಡಮ ರಾಮು ಹಾನೆ ಕೊಲಾಮ್ ಸೂರು ವೀರ್ ಸಂದಿರ್ ಲಡಾಯಿಕೆ ಮರಟ್ ನೇಡಿಕೆ ಉಚ್ಚಿ ಮಂತಮ್ ವೀರ್ ಸಂದಿರ್ ಭಾರಿ ನಿರಿತಕ್ಕೆ ಮಾಕ್ ಸ್ವೇಚ್ಛಾ ಪಾಜೆ ಮರಟ್ ವಳಕಲ್ ಲಾಸಿ ಮರಟ್ ಏನಲ್ ಲಾಸಿ ಮರಟು ಪಾಟವಾರನ್ ಲಾಸಿ ಮರಟು ಕಪಡಿಂಕೆರನ್ ಲಾಸಿ ಮರಟ್ ಬತ್ತೆ ಹಕ್ಕುನ್ ಲಾಸಿ ಲಡಾಯಿಕೆ ಸೇಮ್ ಅಂತೇರೋ ಇದು ಲಡಾಯಿತೋನ್ ಗುರುತಿಸ್ತಲತ್ತು ಉಂದಿ ಐಕ್ಯರಾಜ್ಯ ಸಮಿತಿ ಮಂತಾ ವೀರ್ಲಾಸಿ ಗಿರಾ ವೀರ ಸಂಸ್ಕೃತಿ ತನಗಿರಾ ಕಾಪಾಡನ್ ಲಾಸಿ ವೀರ್ಕು ನೊಂದಿ ಪಂಡುಗ ಪಾಜೆ ವೀರ್ಕು ನೊಂದಿ ದಿನಂ ಪಾಜೆ ಇಂದರೆ ನೇಡು ಪತ್ತೈ ಜಾತಿ ತನ್ ಸಿಲೆ ಒಂದು ದಿನಂ ಪತಿ ಆದಿವಾಸಲ್ಕುನ ಬಾರಿಸಿ ಜರಿಗರಿದಕ್ಕೆ போராட்டல் கீவலில் சம்ஸ்கிருதி வாரசத்துவம் மத்தல லடைமாய்வல் சக்தி மாக்கு மந்தை நேனும்.

0: ಇದ್ದು ಆದಿವಾಸಿ ಪ್ರಪಂಚ ಆದಿವಾಸಿ ದಿನೋತ್ಸವ ಕುಂಚೇರ್ಮಂತಾರ. ತಾನ್ ಲಾಸಿ ನೇನ್ ಬದಲಕ್ಕೆ ಏನ ಮಂದಿಗೆ ನೇನ್ ಹಕ್ಕುಲ್ ಕುಲ್ ಲಾಸಿ ಒಳಕ್ಸೇಮಂತಾರ. ಹಕ್ಕುಲ್ ಕುಲ್ ಲಾಸಿ ಒಳಕೋಲ್ ಇದಕ್ಕೆ ಮಾವ ಸಂಸ್ಕೃತಿ ಮರಾಠೆ ಒಳಕವಲ್, ಮಾವ ಭಾಷಾ ಮರಾಠೆ ಒಳಕವಲ್, ಮಾವ ಪಾಠ ಮರಾಠೆ ಒಳಕವಲ್, ಮಾವ ಪಾಠ ಸುಡಿಸಿ ಮಮ್ಮ ಹೀನ ಮಂತಾನ್ ನಿಮ್ಮ ಪೋರೆ ವಾಯಮಾಯಿನ ಜರಿ ದುಸ್ರುಕೊಂಡು ಬೇವಲ್. ನೇನ್ ಬದಲಾಸೇಮಂತ ಮಾವರು ಕಾಂಡಿರ್ಕೊನು ನೇನು ಉದ್ಯೋಗಾಲ್ಕು ವಾಸಿಸಿಲ್ಲೇ, ಉದ್ಯೋಗಾಲ್ಕು ವಾಸಿಸಲಿದ್ದಕ್ಕೆ ತನ್ನ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಮಂತ ಮಾಗ ಮತ್ತ ಚಟ್ಟಾಕ್ ಬಹುತೇಮಂತ ಜೀವ ನಂಬರ್ ತ್ರೀ ಮಲ್ಮ ಅಂತ. ಆ ಜೀವ ನಂಬರ್ ತ್ರೀ ಮತ್ತೆ ಕಿನ್ಕೆ ಬೋರೆ ಟೀಚರ್ ಮನೆ ನಿರ್ತೆ, ಹೀಗೆ ಉಂಡೆ ಬೋರೆ ದೂಸರೋ ಉದ್ಯೋಗಸ್ಥಲ್ಕು ಮನೆ ನಿರ್ತೆ. ಊರ್ ಸಮನಿರ್ಗಿರ ಜೀವ ನಂಬರ್ ತ್ರೀ ಇನ್ವಲ್ ಉಂದಿ ಆಡರ್ದೇನೆ ಈ ಸಮನಿರ್ಕುನ್ ಉದ್ಯೋಗಾಲ್ಕು ಆತ. ಅದ್ನೇಡು ಸೊತ್ತ ಬತ್ತಿ ಬೋರೆ ಒಳಕ್ ಸೇಸಿಲ್ಲ ಬಾರಿ ಬಾರಿ ನಿರ್ತಕ್ಕೆ ಮಾವ ಜನಾಭ ಮಾವ ಲಡೈ ಕಮ್ಮಿ ಆತ. ಮರಾಠ ಲಡೆ ಮಾಯನ ಮರಾಠ ವಾಚಿಕೀಯನ ಮರಾಠ ಬದಲಿಗೆಯನ ಸಮಾಜ ಸಮೀಕರಣ ಕೀಸಿ ಮುನ್ನೆ ಸೊಂದನ ಇದು ಮಾಗ ವಾಸಿಸಿಲ್ಲ ಕಾಬಟ್ಟಿ ನೆಡ್ ಪೇಸಾಮಂತ ಒನ್ ಆಫ್ 70 ಚಟ್ಟಾಲ್ಕ ಮಂತ ಇವ್ ಸಮಿ ಚಟ್ಟಾಲ್ಕ ಮನನ ಜರಿತಕ್ಕೆ ಮರಾಠ ಏನನ ಜರಿತಕ್ಕೆ ಇದು ಏನ್ ವಡುನ್ ಇದು ವಡ್ಕೊಟುನ್ ಮಧ್ಯನ ಒಂದು ಮಂತ ಈ ಅದ್ದೆ ಅಂದ್ ಲಡೈ ಲಡೈಕಿ ಇವ ಸಂಜಿ ಬದ್ದೆ ಕಾಮಾಯೋ ತಾನ್ ಲಾಸಿನ ನೇಡು ಮರಾಠ ಅದ್ ಹಕ್ಕುತ್ ಲಾಸಿನ ನೇಡು ಪುಸ್ಕಿಸೇಮಂತಾರೆ ಕಾಬಟ್ಟಿ ಮರಾಠ ಲಡೆ ಮಾತೆಗೆನೇ ಮಾವ ಹಕ್ಕುಲ್ಕು ಸಾಧನ ಅಂತ.
1: ಕೌನ್ಸಿಲರ್ ಆತ್ರಂ ಸಾಯಿ ಕುಮಾರ್ ಮಾತಾಡ್ತು.
2: ಪ್ರಪಂಚ ಆದಿವಾಸಿ ದಿನೋತ್ಸವ ಅಂತೇ ಮನ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯಾಲು ಗುರುತು ಚೇಸುಕೊನೇ ರೋಜು. ಸಮಸ್ತ ಆದಿವಾಸಿ ಸಮಾಜಂಲೋ ಉನ್ನಟುವಂತಿ ಯುವಕರು ಮೀ ಅಂದರೂ ಕೂಡಾ ವಿದ್ಯ మొదటి ప్రాధాన్యం కాబట్టి ప్రతి ఒక్కరు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు కానీ ప్రతి ఒక్కరు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా నా ఒక కోరిక. మంచి విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరు మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి నా ఆదివాసీ సమాజం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. నేను ఒక రాజకీయ రంగంలో ఉన్నా కాబట్టి మొదటి ప్రాధాన్యత నా ఆదివాసీ రంగానికి కేటాయిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒక కౌన్సిలర్ అని సెకండరీ, ముందైతే నా జాతి కొరకు నా సమాజం కొరకు నేను ఖచ్చితంగా ముందుండి ఎటువంటి సమస్యలున్నా కానీ మీరు ఎల్లప్పుడూ మా దృష్టి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను నా సమాజం కొరకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆదివాసి.
1: చందన్న మాట్లాడుతూ,
3: మాకు దారి చూపినటువంటి రామ్జీ గోండు, కుమ్రంభీవు, మన పక్కనే ఉన్నటువంటి సడ్మెక్ బాబురావు, వాళ్ళు ఆదివాసీల కోసం కొట్లాడి ఆదివాసీల కొరకే తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పానతర్పణ చేసి మన అందరికీ ఒక దారి చూపించారు, పోరాట తత్వాన్ని నేర్పిర్రు. ఆ పోరాట తత్వాన్ని ఈరోజు మనం నడిపించుకుంటాను. ఇప్పుడు ఉన్నది ఆ తొడుం దెబ్బ యొక్క ముందుకు పోరాటాన్ని వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ముందుకు పోతుంది. దాన్ని ఇంకింత పటిష్టవంతంగా ముందుకు తీసుకుపోవాలి. దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి తుడుం తెప్పని ముందుకు తీసుకుపోవాలి, దాన్ని బలోత్పత్తి చేయాలని కోరుకుంటూ పెద్దలకందరికీ ధన్యవాదాలు.
1: ఇలా ఆదిలవర్లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివాసీల ఐక్యతకు వారి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భాష, ఆచారాలు, కళలు, సాంప్రదాయాలు, వేషధారణ, జీవన విధానాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ కార్యక్రమం గుర్తు చేసింది.

మరంబి మూన కదం మున్నె వాడ్సి జల్ జంగల జమిన సంధి మావ నాటే మావరాజ మమటయాదివాసి మమటయాదివాసి మా మమట మూలవాసి మమటయాదివాసి మామో

ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై రేడియో నివేదిక అది. సమర్పణ టి సోనిక. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మరి మీరందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పటి నుంచి 10:15 దాకా ఈ సింగిడి సిని గీతాల హరి విల్లు కార్యక్రమం కొనసాగుతుంది.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో
1: హలో
0: తాత, ఇగో నువ్వు ఫోన్ స్పీకర్ లో ఉన్నావా? ఫోన్ స్పీకర్ లో పెట్టినవా? హలో హలో, నాకు రీసౌండ్ వినబడుతుంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడు సరేనా? స్పీకర్ ఉన్నదేమో రీసౌండ్ నా నీ ఇట్లా కుయి కుయి ఆవాజ్ వస్తుంది. ఏం పేరు? ఏం చేస్తుంటావు గంగన్న కాక? ఎన్నేళ్ల నుంచి
1: చేస్తున్నావు?
0: అంటే సుమారుగా మీ వయసు మరి 60 ఏళ్ళు ఉంటాయా? చూడండి, 42 ఏళ్ల నుంచి అది పని చేస్తుండ్రు. మరి ఎట్లా నడుస్తుంది మీ పని? ముందటికి ఇప్పటికి ఏం తేడా ఉన్నది? మిషన్లు వచ్చినాయి కదా
1: ఎక్కువ.
0: అదే అన్ని చేతులతోటే చేయబడుతుంది. ఇప్పుడు కొన్ని కొట్టుడైనా స్క్రూలు అది మిషన్ వచ్చింది, అన్ని చిన్న చిన్న మిషన్లు వచ్చినాయి.
1: వ్యవసాయం కసలాల పని అన్ని కట్టే ఉంటుండే, ఇప్పుడు ఇంప
0: అయిపోయినాయి గట్లా. ఇప్పుడు మరి ఇవాళ వెళ్తున్నావా పనికి? ఇంటికాడనేనా? సరే కాక, మరి ఏం పాట వింటావు? సరే, మరి ఫోన్ సౌండ్ చక్కగా వినబడతలేదు, మరి వినిపిస్తా మీ పాటని. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలన్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాట ఇన్నుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు. మాకోసం అరుంధతి చిత్రం నుంచి చందమామ నువ్వే నువ్వే అనే పాటని వినిపించండి అంటూ నిర్మల్ నుంచి కోరిండ్రు. లత, లావణ్య, ప్రీతి, వరలక్ష్మి వీళ్ళందరూ, మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్, పేరు చెప్పండి.
1: నా పేరు ఎన్ పార్థసారథి, భరత్ నగర్ సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: బాగున్నారా సార్?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నా మేడం?
0: బాగున్నాం బాగున్నాం. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను విశ్రాంత ఆరోగ్య సబ్ యూనిట్ ఆఫీసర్ మేడం.
0: విశ్రాంతి అలసిపోయి ఇప్పుడు విశ్రాంత సమయంలో ఉన్నారుగా. ఎలా మరి మీ కాలాన్ని ఎలా గడుపుతున్నారు?
1: మంచిగా నడుస్తుంది. సమయం ఎప్పుడైనా మనకు అనుకూలించే విధంగా అనుకూలిస్తుంది. భగవంతుని అనుగ్రహం వల్ల అంత బాగుంటది.
0: అంతే అంతే,
1: సంసారం అన్నప్పుడు ఏదో ఒకటి కొద్దిగా వస్తుంటది కదా మేడం.
0: అంతే, ఒడిదుడుకులదే కదా జీవితం అంటే. అంతే అంతే. ఉన్నారా మరి ఇప్పుడు మీరు విషయం అంటే రిటైర్మెంట్ అయ్యారు, మీ గ్రూప్ అంతా ఉంటది కదా, ఉన్నారా మీకు సిద్దిపేటలో? మరి
1: సిద్దిపేటలో ఉండడానికి ఇల్లు కొన్నాను 29 లక్షలు పెట్టి అప్పుడు 2012లో.
0: కాదు అంటే ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు కదా, మీకు ఇప్పుడు కాలం, మీకు దోస్తులు ఇప్పుడు అందరు కలిసి సాయంత్రం పూట మంచిగా చిట్ చాట్ చేస్తా ఉంటారు కదా.
1: అప్పుడు నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు దోస్తులు సాయంత్రం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కుల బంధువులు నాకు మంచిగా మర్యాదగా మాట్లాడతారు మేడం. బంధువులు చాలా మరదల పిల్లలకు 3 బిడ్డలు, అంతా జాబ్ చేస్తుంది 3 బిడ్డలు. మరదల బిడ్డకు 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నది.
0: మరి మీకు ఏం పాట కావాలి?
1: నిండు మనసులో మక్కుల వాడ ఓ శ్రీనివాస గారు పాట ఇవ్వండి మేడం.
0: తప్పకుండా, మరి పాట విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే, బాయ్.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, చెప్పండి. మేడం
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: పేరు చెప్పండి.
1: రంగాచార్యులు, హిందూపూర్ మేడం.
0: ఎలా ఉన్నారు రంగాచార్యులు గారు?
1: బాగున్నారు మేడం, బాగున్నారు.
0: చెప్పండి, ఎలా ఉంది?
1: రిటైర్ అయిపోయినా అంతే.
0: అవునా? ఈ రోజు అందరూ విశ్రాంత ఉద్యోగులు చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది రిటైర్ అయ్యి?
1: 17 ఇయర్స్ దాటిపోయింది.
0: అవునా? ఎలా నడుస్తుంది మరి కాలక్షేపం రోజు ఎలా చేస్తున్నారు? హలో. హలో
1: హలో
0: చెప్పండి. బానే ఉందా? ఎంతమంది పిల్లలు? ఎంతమంది?
1: ఇద్దరు కొడుకులు మేడం.
0: ఇద్దరు కొడుకులు. పెళ్లిళ్ళు చదువుతున్నారా? పెళ్లిళ్ళు అయ్యాయా? ఓకే. అందరు కలిసే ఉంటారా? ఇంకేంది మరి, మనవలు మనవరాలు ఉన్నారా? ఫుల్ టైం పాస్. ఇంకేంది ఇంకా చెప్పండి మరి, ఏం పాట వింటారు? ఏం పాట?
1: స్వాగతం.
0: తప్పకుండా అండి, విందామా మరి ఆ పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో, చెప్పు తమ్ముడు. ఏం పేరు నీ పేరు?
1: నా పేరు సీను.
0: సీను, ఏం చేస్తుంటారు?
1: సైకిల్ చేస్తాం.
0: ఇప్పుడు ఏడున్నారు మరి మీరు? సైకిల్కి వెళ్ళిపోయినరిగా?
1: కొంచెం అయితే అయిపోతే ఇంకో గంట.
0: అంటే ఏం పని? ఇప్పుడు గడ్డి తీస్తుర్రా, మందు కొడుతుర్రా, ఏమి డౌరనా? మరి జాగ్రత్తగా ఉండాలి డౌరాలు ఇవి కొట్టేటప్పుడు. అట్లా ఏం పాటింటావు మరి?
1: అదే
0: హలో,
1: మోహన్ బాబుది.
0: మోహన్ బాబుదా సినిమా అంటే పాట పేరు చెప్పు. హలో, పాట పేరు చెప్పు.
1: పాట పేరు మోహన్ బాబుది, వాడిని చూడు.
0: మోహన్ బాబు, మోహన్ బాబు సినిమాలు మస్తున్నాయి అందుకంటున్నా.
1: అదే
0: హలో, హలో ఫోన్ లైన్ కట్ అయిపోయింది. హలో
1: హలో
0: హలో శ్రోతలు, మీరు ఫోన్ చేసేటప్పుడు జాగ్రత్తగా సిగ్నల్ ఉన్న చోట ఉండి ఫోన్ చేయండి, ఎందుకంటే ఫోన్ లైన్ కట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పాలనుకున్న మాటల్ని కూడా వినిపించాలంటే మీరు సిగ్నల్ ఉన్న చోట ఉండి ఫోన్ చేస్తే మీ మాటలు శ్రోతల దాకా చేరుతాయి.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది.

0: లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: శ్రోతలు సింగిడి సినీకి తలహరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇందాక ఒక శ్రోత మోహన్ బాబు గారి పాట వినిపించమని కోరిండ్రు. మరి వారి కోసం అల్లుడు గారు చిత్రం నుంచి ఈ పాట.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి సినిగి తలహరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇయల నటి మాలాశ్రీ పుట్టినరోజు ఇయల. ఈమె తెలుగు తమిళ చిత్రాలలో నటించింది. బాలనటిగా తన వృత్తిని ప్రారంభించిన మాలశ్రీ తెలుగు తమిళ చిత్రాలలో దాదాపుగా 34 సినిమాలలో నటించింది. కన్నడ చిత్రం నంజుండి కళ్యాణ చిత్రంతో ప్రధాన పాత్రతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆమె గర్వించదగిన తెలివిగల మహిళగా నటించడం, కన్నడ సినిమాలోని అగ్రశ్రేణి నటీమణుల్లో ఒకరిగా నిలిచి అనేక ప్రశంసలను అందుకునేలా చేసింది. చాలా చిత్రాలలో కన్నడ సినిమాలో మంచి నటిగా ఆమె స్థిరపడ్డది. తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించింది. ముఖ్యంగా ప్రేమ ఖైదీ, బావా భావమరిది, సూర్యపుత్రులు, సాహస వీరుడు, సాగర కన్య, పోలీస్ అల్లుడు ఇలా సినిమాలలో నటించింది. మరి ఆమె నటించిన బావా భావమరిది చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే మీ వాళ్ళకి ఏదైనా 100.2 ఎఫ్ఎం ద్వారా ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి చెప్పచ్చు. మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2958 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటికా బోలెడ్ అంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్క
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: శ్రోతలు సింగిడి సినీగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇయ్యాల నటుడు కొండవలస లక్ష్మణరావు గారి జయంతి. వీరు మొదట నాటక రంగంలో బాగా ప్రతిష్ఠులు. ఆ తర్వాత వంశీ దర్శకత్వం వహించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంతో తెలుగు చలన చిత్రరంగానికి పరిచయమయ్యారు. దాదాపుగా 200 వరకు సినిమాల్లో నటించిండ్రు. ముఖ్యంగా నాటక రంగంలో ఆయనకు 378 అవార్డులు దాకా వచ్చినాయట. అందులో 2 నంది అవార్డులు కూడా ఉన్నాయి. నవరాగం అనే నాటకానికి ఉత్తమ నటుడు, కేలీ విలాసం అనే

ఇవి ఇయలటి సింగిడిలోని పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పు రీ పాట ఎన్నుండి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సమయం 10 గంటలు కావస్తోంది. మరికొచ్చేసేపట్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల జలాశయానికి వరద తగ్గడంతో శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిన్న సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు, నీటి నిల్వ 181.05 టీఎంసీలకు చేరింది. మణిపూర్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రతను చాటుతూ 17వ తేదీ వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రతి ఒక్కరూ మొదట భారతీయులుగా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ నాగాలాండ్ విభాగం నేడు కోహిమాలో ద్విచక్ర వాహన హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించింది. కోహిమాలోని ఎకోపార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని నాగాలాండ్ ఉన్నత విద్య పర్యాటక శాఖ మంత్రి టెంజన్ ఇమ్నా అలాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2,230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైలు లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలివియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:04 దాటి 23 సెకండ్లైంది.

సినిమాలోని పాట పదే పదే వింటున్నాము అంటే ఖచ్చితంగా అది ఎవర్ గ్రీన్ హిట్ అయి ఉండొచ్చు కదా. అది ఆపాత మధురమైన ఉండొచ్చు, లేదు రెట్రో పాటలు ఉండొచ్చు, లేదు వెరీ ఫ్రెష్ మూవీ అయినా ఉండొచ్చు, అవునా? మరి అటువంటి పాటలు వినాలి అంటే వివిధ భారతిని ట్యూన్ చేసుకుని ఉంచాలి. మరి 2015 నుంచి 2025 వరకు రిలీజ్ అయిన మూవీస్లోని ఎవర్ గ్రీన్ హిట్స్ మంచి పాటలు వినేద్దాం. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

దేవరాజన్ నుంచి మెసేజ్ చేశారు విశ్వం, ఐశ్వర్య, చంద్రం, వేదవతి, రమణ, జ్యోతి, అలాగే చారి, నాగరాజు, మానస, రాహుల్, లక్ష్మణ్ కు పాట వినిపించండి, ఫేవరెట్ సాంగ్ కావాలి, హిట్ సాంగ్ కావాలి అంటూ హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యాకారి సత్యనారాయణ, ఇంద్రవేణి, విఘ్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, అలాగే నందిపేట్ మండల్ నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, అలాగే బొడ్డు తులసిదాస్, సునీత, మేఘన, యశ్వంత్, నవీపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా నుండి. తప్పకుండా అందరి కోసం వచ్చేస్తుంది ముకుందా చిత్రం నుండి చిత్రాలపించిన ఈ గీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఇవాళ చాలా మందికి నిన్న బోనాల పండగ కాబట్టి ఇవాళ ఆప్షనల్ హాలిడేగా చాలా మందికి ఇచ్చారు. సో లాంగ్ వీకెండ్ సాటర్డే అయిపోయాక సండే మండే రెండు రోజులు కాబట్టి ఏదైనా హ్యాపీగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ మండే రోజు కూడా, యాక్చువల్గా మండే అంటే మనకు చాలా రష్ డే అవునా, బట్ స్టిల్ ఈ మండే మాత్రం కొంచెం లీజర్గా హాలిడే ఉంది కాబట్టి ఎస్టర్డే ఉన్న హాలిడే మూమెంట్, ఫెస్టివల్ మూమెంట్ని అలాగే క్యారీ చేయొచ్చు. మరి ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం పాట ఒకటి ప్లే చేయండి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి విశ్రుత, మహాజ్యోతి, సాయి మన్విత, గీతానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే రామయ్య, కార్తీక్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రశ్రీ, ఏదైనా మంచి పాట వినిపించండి బోనాల పండుగ సందర్భంగా అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యస్నా త్రివేది ఎస్ అందరి కోసం వచ్చేస్తుంది స్మార్ట్ శంకర్ మూవీ నుండి రాహుల్ సిప్లిగంజ్, మోహన బోగరాజ్ ఆలపించిన గీతం, కాతర్ల సంరచన, మణిశర్మ సంగీతం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: 10:17 దాటి 25 సెకండ్లు అయింది వివిధ భారతి స్టూడియోస్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి పాటను ఒకటి వినాలనుకుంటున్నాం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, అలాగే గట్ల వెంకటేష్, స్వరూప, అశ్వేత్, మణిదీప్, గోన శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమల్పూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. అలాగే షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, అలాగే నర్సుల్లాబాద్ మైలారం నుండి రతన్, లావణ్య, నక్షయ్, మహోన్నత్ అందరి కోసం వచ్చేస్తుంది. సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్, రమ్య బెహరా పాడిన ఈ పాట, అనంత శ్రీరామ్ గేయ రచన, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: இதே பாட்டனும் சவுதி அரேபியா நுண்டி. நவீன் குமார் கார் கோசம், அலாகே பூதான் போச்சம்பள்ளி శ్రోతలు, ఎలగందుల పద్మశ్రీ సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మబాయి వీళ్ళందరి కోసం కూడా ఆ పాట వినిపించడం జరిగింది.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, అలాగే లిలీ, రోజ్, ఆశ, ఉష, నిర్మల, అవని, షైని, మంజుల, జ్యోత్స్న, కిరణ్, టిపు, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అలాగే ఫూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వాహిద్ రుమ్మాని, మొహమ్మద్ జమీర్, ఫసీ జునీద్ జుమీర్, ముక్రామ్ నొమాన్, జకీర్ ఫజిల్, ఇంకా వాళ్ల స్నేహం బృందం కోసం, అలాగే భారతి, విమల, నిషాంత్, మోక్షిత, రాజు, కరుణాకర్, ఎక్కడి నుంచి అనేది మెసేజ్ చేయలేదు, అలాగే మా కోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ శివ, సుగుణ, కృష్ణ, రాధిక, వెంకట్, సృజన, తేజ, చందన్, వినోద్, నీరజ, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వచ్చేస్తుంది పుష్ప 2 మూవీ నుండి శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట. చంద్రబోస్ కి రచన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

అది గంటల 30 నిమిషాలు దాటి 5 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, అలాగే శ్రీరామ్ హనుమాన్లు నిజామాబాద్ జిల్లా నుండి, ఇంకా సికింద్రాబాద్ చిలకలగూడ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, అలాగే హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్, సుప్రియ, ఇంకా పవన్, ప్రకాష్, పిటు, శ్వేత, శ్లోక, దీపిక, స్రవంతి, బుజ్జాయ్, హరిణి, కౌశిక్, కేసరం విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు, అందరి కోసం వచ్చేస్తుంది ఆచార్య మూవీ నుండి హారిక నారాయణ్ సాహితీ చాగంటి పాడిన పాట, రామజోగేశ్వరి గారి రచన, మణిశర్మ సంగీతం.

0: It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
1: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్ములగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వరలక్ష్మి వైష్ణవి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య అలాగే బేగంపేట్ ఎయిర్పోర్ట్ శ్రోతలు విష్ణు యాదవ్ అలాగే ఇంకా చంద్రమొగళి పద్మరాణి అక్షర కృప మంచిర్యాల నుండి అలాగే భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్ మాదాసు విజయ ఇంకా వలగొండ మండలం గొల్లేపల్లి గ్రామం శ్రోతలు ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ వినోద్ కుమార్ నిహారిక తేజశ్రీ తనుజశ్రీ హరిదీక్షిత్ అందరి కోసం వచ్చేస్తుంది కాంతార మూవీ నుండి హరిచరణ్ చిన్మయ్య శ్రీపాద పాడిన పాట.
2: Yeah.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో స్థిరాస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆదిలాబాద్ నుంచి హర్షిని మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. అలాగే నరసింహారావు విద్యానగర్ నిజామాబాద్ నుంచి కూడా ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జశ్విత, సులోచన, ఇంకా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నుండి ప్రదీప్, కల్పన, సహస్ర, సంజీవ, రాజేశ్వరి, ఇంకా వరంగల్ కాశీబుగ్గు నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ నుండి మల్లేశం, సాంబయ్య, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం. అలాగే స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట, సికింద్రాబాద్ శ్రోతల కోసం. ఇంకా నిజామాబాద్ జిల్లా నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. గీత గోవిందం చిత్రం కోసం శ్రీ శ్రీరామ్ పాడిన మాట శ్రీమణి రచన, గోపి సుందర్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

10:48 దాటి 50 సెకండ్లైంది వివిధ భారతి స్టూడియోలో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట వినాలనుంది అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్నా త్రివేది, అలాగే ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, వీరు ధర్మవరం పార్థసారథి నగర్ శ్రోతలు. ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అలాగే యాదగిరి యశోద జన్గాం జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా పాటను వినిపించండి, మా పేర్లను చదవండి అంటూ. ఫిరాజీగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, అందరి కోసం వచ్చేస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ వచ్చిన ఈ వండర్ఫుల్ సాంగ్.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం.

0: చిత్ర కథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం. మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మరి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో బోర్డన్ని కబుర్లు పంచుకోవడానికి మా నెక్స్ట్ ఆర్జ రెడీగా ఉన్నారు. నువ్వు మైక్ చేసే మ్యూట్ అయిపో, నాకు మైక్ కావాలి అంటూ రెడీగా ఉన్నారు మా నెక్స్ట్ ఆర్జ. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మా శ్రోతలు అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది పాట. గేమ్ చేంజర్ మూవీ నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట రామజోగయ్య శాస్త్రికి, రచన ఎస్ఎస్ ధమన్, సంగీత సారథ్యంలో.

కమ్మని పాటలు వస్తూనే ఉంటాయి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటునందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని పునరుద్దరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది సంస్థ సవరణ బిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సంస్థాగత యంత్రాంగ బలోపేతం, ప్రక్రియల క్రమబద్దీకరణ, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైల్ లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నోలిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలీవియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:04 దాటి 22 సెకండ్లు. మరి కాసేపట్లో గుర్తుకొస్తుంటాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆనాటి సినీ విశేషాలు, దర్శకులు, గాయకులు, ఇలా ఒకరోజు ఒక్కో సెగ్మెంట్ కి సంబంధించి బోలెడని విశేషాలు మనం మాట్లాడుకుంటాం, మంచి మంచి పాటలు వింటూ ఉంటాం కదా. మరి ఇవాళ అంటే ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో అలనాటి మేటి నటి గురించి, తను నటించిన సినిమా గురించి, సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. నాట్యమయూరి, అవును, తన అందమైన కళ్లతో ఎన్నో హావభావాలను పలికించి అటు సాంప్రదాయం ఇటు పాశ్చాత్యం ఏ పాత్రకైనా సై అంటారు. క్లాసికల్ డాన్స్ అయినా వెస్టర్న్ డాన్స్ అయినా చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది ఆ నటి డాన్స్. తన డాన్స్ చూస్తే నెమ్మలికి కూడా అసూయ వేస్తుందిట. మరి ఇంతకీ ఎవరా నటి? మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే భవానీ.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:11 అయ్యి 30 సెకండ్స్ అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరు అని అడిగాను కదా, ఎస్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. మనకి భానుప్రియ అని, ఎస్ బాలకృష్ణ నర్సంపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, ఇంకా కిరణ్ కరుణాకర్ రాజు కూడా మెసేజ్ చేస్తున్నారు భానుప్రియ గురించి మాట్లాడుకుంటున్నామని. ఎస్ అందరూ కరెక్ట్ గానే మెసేజ్ చేశారు. సో మనం మాట్లాడుకునేది భానుప్రియ గారి గురించి అనమాట. భానుప్రియ అసలు పేరు మంగ ఆనంద్ భాను. సినిమాల కోసం భానుప్రియగా మార్చుకున్నారు. చిన్నప్పటి నుంచి పెద్దగా సినిమాల్లో నటించాలనే కోరికగా ఉండేది కాదు ఆవిడికి. ఏదో స్కూల్కి వెళ్లడం, ఇంటికి వచ్చాక కాసేపు చదువుకుని డాన్స్ క్లాస్కి వెళ్లి మాస్టర్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకోవడం, మళ్లీ మన్నాడు స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలాగే ఉండేది తన రొటీన్. కాకపోతే సాటర్డేస్ అండ్ సండేస్ వస్తే మాత్రం వాళ్ల అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెలు ఇలా అందరూ కలిసి సినిమాలకి వెళ్లేవారట ఖచ్చితంగా. నాన్న హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంకా సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో ఉండేవారు. అమ్మ ఇంటిని చూసుకునేవారు. ఎంత సినిమాలకి దగ్గరగా ఉన్నా భానుప్రియ గారి నాన్నగారికి ఆవిడ సినిమాల్లో నటించడానికి ఇష్టం ఉండేది కాదుట. వాళ్ళ అమ్మగారికి మాత్రం చాలా ఇష్టమట భానుప్రియ సినిమాల్లో కనిపించాలి అని. మరి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వింటూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి గుర్తుకొస్తున్నాయిలో మనం భానుప్రియ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందాక చెప్పాను కదా, సినిమాల్లో నటించడం వాళ్ల నాన్నగారికి ఇష్టం లేదు, అమ్మగారికి మాత్రమే ఇష్టం అని. కాకపోతే డాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం భానుప్రియకి. సో డాన్స్ స్కూల్లోనే ఒకరోజు భాగ్యరాజ్ గారు భానుప్రియని చూసి తన సినిమాల్లో హీరోయిన్ గా కరెక్ట్ గా సెట్ అవుతారని అనుకున్నారట. మేకప్ టెస్ట్, ఫోటోషూట్ ఇవన్నీ అయిపోయాయి. కానీ అప్పుడు అనిపించింది భాగ్యరాజ్ గారికి, ఆ పాత్రకి భానుప్రియ మరీ చిన్నపిల్ల అయిపోతుందేమో అని. ఇంకా అలా ఆ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఏమైందో తెలుసా, ఈ మేకప్ టెస్ట్, కెమెరా ఇవన్నీ చూసిన భానుప్రియకి సినిమాలపై ఆసక్తి బాగా పెరిగింది. కెమెరా ముందు ఉండడం కూడా చాలా నచ్చింది. చదువు నాట్యం మాత్రమే కాదు, నేను యాక్టింగ్ లోకి కూడా వెళ్ళాలి అని అప్పుడు డిసైడ్ అయ్యారట భానుప్రియ. మరి ఇంత పెద్ద సినీ జీవితంకి పునాది అక్కడ పడిందన్నమాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:28 క్రాస్ చేసి 43 సెకండ్స్ అవుతోంది. పి వాసు గారి డైరెక్షన్ లో వచ్చిన మెల్ల పెసంగల్ అనే తమిళ సినిమాతో తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేశారు భానుప్రియ. అయితే 1983 రిలీజ్ అయింది సినిమా. మరి డైరెక్టర్ వంశీ గారు రాసిన నవల మహల్లో కోకిల. మరి ఆ నవల సినీ రూపంలో వచ్చిన సితారా అనే సినిమాతో భానుప్రియ గారు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1984 రిలీజ్ అయిన ఈ సినిమా నేషనల్ అవార్డు ని గెలుచుకుంది. అంటే భానుప్రియ పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దగా డైలాగ్స్ ఉండవు ఆ సినిమాలో. భానుప్రియ నటించిన సితారా అనే క్యారెక్టర్ కి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తో, అంటే చిన్న చిన్న డైలాగ్స్ తో చాలాసేపు నడుస్తుంది. చివరిలో ఉంటాయి కొన్ని డైలాగ్స్, కానీ మొదటి సినిమాలోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా పలికించారు అని అడిగితే మాత్రం తను తన డాన్స్ మాస్టర్ కే ఆ క్రెడిట్ అని చెప్తారు. మరి డాన్స్ సినిమాలకి ఎలా ఉపయోగపడింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆజే భవాని. అయితే భానుప్రియ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆవిడ డాన్స్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, లయ తప్పితే నట్టు అంగం విసిరేసేవారని ఆవిడ చెప్తారు. మరి క్లాసికల్ డాన్స్ అంటే అంతే కదా, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి స్టెప్స్, గురువు గారి నట్టు అంగంకి తగ్గ అడుగులు పడాలి, లయ తప్పకూడదు, పోస్చర్స్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ ఉంటూ ఎక్స్ప్రెషన్స్ కూడా పలికించాలి. మరి ఆ ఎక్స్ప్రెషన్సే దగ్గరుండి మరీ నేర్పించారు భానుప్రియ గురువు గారు. ఆయన చేసి మరీ చూపించేవారట ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని, అండ్ ఇది చాలా హెల్ప్ అయింది తన సినీ కెరియర్ కి అని భానుప్రియ చెప్తారు. సీనియర్స్ వైజయంతిమాల, హేమమాలిని, పద్మిని వీళ్ల డాన్స్ అంటే చాలా ఇష్టం హీరోయిన్ కి. మరి అలాగే యాక్టింగ్ లో కూడా కె విశ్వనాథ్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మరీ చూపించేవారట, అందుకే భానుప్రియ గారు దాసర్ నారాయణరావు గారిని, బాలచంద్ర గారిని, రాఘవేంద్రరావు గారిని వీళ్లందరినీ గురువులుగా భావిస్తారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: గుర్తుకొస్తున్నాయి
2: భానుప్రియ క్యారెక్టర్స్ గుర్తు చేసుకుంటే స్వర్ణ కమలం సినిమాలో మీనాక్షి అనే క్యారెక్టర్ గుర్తుందా మీకు? ఎందుకు గుర్తుండలేండి, కళ్ళతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించారు ఈ సినిమాలో. అండ్ భానుప్రియ కెరియర్ లో ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్.

డాన్స్ మీద ఇష్టం లేకపోవడం, కోపం, ఆనందం, ఆశ్చర్యం, బాధ, బెరుకు, చిరాకు, వెటకారం, ఇలా అన్ని ఆ కళ్ళల్లో అర్థమైపోతాయి. నూతిలో గజ్జలు పడిపోతే ఆనందం, అవి మళ్లీ దొరికాయి బాబోయ్ డాన్స్ చేయాలా అని ఆ ఇష్టం. వెతికి పెట్టినందుకు హీరో గారి మీద కోపం, ఆకాశంలో ఆశల హరివిల్లు అంటూ డాన్స్ చేస్తుంటే సడన్ గా హీరో గారు చూసేశారు అన్న షాక్, ఇలా ఎక్స్ప్రెషన్ ఏదైనా చాలా ప్రొఫెషనల్ గా చూపించారు భానుప్రియ గారు. ఎంతైనా ఎక్స్ప్రెషన్ క్వీన్ కదా. మరి చిన్న చిన్న మేనరిజమ్స్ కూడా ఉంటాయి, భలే నాచురల్ గా యాక్ట్ చేస్తారు కదా సినిమాలో, అర్థం చేసుకోరు అనే ఆ డైలాగ్ ఎంత ముద్దుగా ఉంటుందో కదా. అండ్ ఇంకో విషయం చెప్పిన వెంకటేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారో తెలుసా, ఆయన ఏదైనా ఒక హీరోయిన్ ని యాక్ట్ చేసేటప్పుడు అంతసేపు చూసారా అంటే అది భానుప్రియ గారినిట. ఈ స్వర్ణ కమలం సినిమా షూటింగ్ లోనే ఆవిడ డాన్స్ గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ అంత బాగుంటాయని చెప్తారు ఆయన కూడా. మనం కూడా అసలు చూపు తిప్పుకోలేం కదా ఆవిడ డాన్స్ చేస్తుంటే. యస్, మరి స్వర్ణ కమలం సినిమా నుండి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం భానుప్రియ గారి గురించి. అయితే అటు క్లాసికల్ అయినా ఇటు వెస్టర్న్ అయినా అలవోకగా నటిస్తారు అని చెప్పడానికి అన్వేషణ సినిమా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎస్, ఏ పాత్రకి ఫిక్స్ అయిపోకూడదు అని చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు ఆవిడ. వేరియేషన్స్ ఇష్టపడతారని కూడా ఆవిడ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. యాక్షన్తోనే కాదు, చిరంజీవి వంటి గ్రేస్ఫుల్ డాన్సర్స్ కి డాన్స్ లో కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు భానుప్రియ. ఇదంతా ఒక ఎత్తు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఛత్రపతి సినిమాలో అమ్మ క్యారెక్టర్, ఆ డాన్సరే ఈ అమ్మ కూడా. రాజ్యలక్ష్మిగా ప్రభాస్ కి అమ్మగా యాక్ట్ చేస్తారు సినిమాలో. ఎస్, ఆ క్యారెక్టర్లోని హుషారు, చురుకుతనం, నిజాయితీ, నమ్రత, బాధ ఇవన్నీ కూడా చాలా చక్కగా క్యారీ చేస్తారు. మరి సినిమాల్లో ఇంత ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి మనందరికీ తెలుసు. సినిమాలు కాకుండా ఇంకొన్ని ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి భానుప్రియకి. అవేంటో తెలుసా? చెప్తాను ఈ పాట తర్వాత. స్టేట్ యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. భానుప్రియ గారికి సినిమాలు కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ ఏదో ఉంది అని చెప్పాను కదా, మరి అదేంటంటే డాన్స్. మనందరికీ తెలుసు, అండ్ ఎప్పటికైనా వాళ్ళ అత్తగారు సుమతి కౌశల్ గారిలా లేదా పద్మ సుబ్రహ్మణ్యం వాళ్ళలా ఒక గొప్ప డాన్సర్ గా గుర్తుండిపోవాలన్నది ఆవిడ కోరిక. మరి వాళ్ళిద్దరూ క్లాసికల్ డాన్సర్సే, సో తను కూడా అదే బాటలో ఎదగాలి అని అనుకున్నట్ట. అంతేకాకుండా రెడీ అవ్వడం ఇష్టం తనకి. అంటే వాళ్ళ నాన్నగారికి హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందని చెప్పాను కదా, సో అప్పటి నుంచే ఇలా మంచి మంచి చీరలు కట్టుకోవడం, చక్కగా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, మేకప్ వేసుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం భానుప్రియకి. కుట్టు మిషన్ కూడా నేర్చుకుని బొమ్మలకి షర్ట్లు గౌన్లు కూడా కుట్టేవారట చిన్నప్పుడు. మరి ఇంత మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ని ఎన్ని స్టేట్ నేషనల్ ఫిల్మ్ ఫేర్ నంది అవార్డ్స్ వరించాయో తెలుసా? స్వర్ణకమలం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ని గెలుచుకున్నారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ గా లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకి గెలుచుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఛత్రపతి సినిమాకి గెలుచుకున్నారు. అండ్ తమిళ సినిమా

ఆర్ఆర్ఓ ఆర్ఈఆర్ఓకి ఫిల్మ్ ఫేర్ తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. మరి 40 ఏళ్ల సినీ కెరియర్ లో 165 సినిమాలకి పైగా నటించారు భానుప్రియ. హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు సినిమాల్లో ఎస్ చాలా పాత్రల్లో పోషించారు. అండ్ రీసెంట్ గా అంటే ఒక 10 ఇయర్స్ లో చూసుకుంటే తను 2018 లో వచ్చిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ పెద్దమ్మ క్యారెక్టర్ లో కూడా కనిపించారు. అంతేకాకుండా హిందీ, తమిళ్, తెలుగు సీరియల్స్ లో కూడా మంచి మంచి రోల్స్ ప్లే చేశారు. మరి మళ్లీ భానుప్రియ గారు మంచి పాత్రలతో తెరపై కనిపించారని విషయద్దాం. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 50 సెకండ్లు. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

డబ్బు సంపాదించడం కష్టం, కానీ సంపాదించిన డబ్బుని దాచుకోవడం ఇంకా కష్టం. అది ఒక కళ అని మన పెద్దవాళ్లు మనకి చెప్పారు. అవునా? మరి డబ్బు దాచుకోవడం అంటే అవసరం ఉన్నా ఖర్చు పెట్టుకోకపోవడం కాదు, కోరికల్ని చంపేసి బతకడము కాదు. మరేంటి పొదుపు అంటే? అవసరం లేని ఖర్చును తగ్గించి అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఖర్చు చేయడం, అండ్ మన ఫ్యూచర్కి మనం ఇచ్చుకునే ఒక గ్యారంటీ, భరోసా లాంటిదన్నమాట. కానీ మనకు తెలియకుండానే కొన్నిసార్లు చాలా స్పెండ్ చేసేస్తూ ఉంటాం. ఇది అవసరమా లేదా అని ఆలోచించే టైం కూడా మనకి మనం ఇచ్చుకోం. కానీ కొన్ని అలవాట్లు చేసుకుంటే మాత్రం ఆ అనవసరమైన ఖర్చును తగ్గించి మైండ్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు అన్నమాట. మరి అలాంటి కొన్ని చిన్న చిన్న అలవాట్ల గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. అలవాట్లు అయితే చెప్తాను, కానీ అంతకుముందు మీకు చిన్న క్వశ్చన్. మీరు మరి పొదుపుకి సంబంధించి నేర్చుకున్న ఒక పాఠం ఏంటి, అంటే ఏదైనా ఒక చిన్న టిప్ మీరు కనుక షేర్ చేయాలి అంటే ఏం చేస్తారు సేవింగ్స్ గురించి? నాతో షేర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నంబర్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

0: సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతిలో వింటున్నారు చైతన్య స్ఫూర్తి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 12:13 క్రాస్ చేసి 15 సెకండ్స్ అయింది. సో మరి డబ్బుని సేవ్ చేయడంలో మీరు నేర్చుకున్న చిన్న టిప్ ఒకటి ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. మనకి మెసేజ్ చేశారు ఎవరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అంటున్నారు, నేను నెలకి 5,000 రూపాయలు పొదుపు చేసి 2 సంవత్సరాలకి 2 తులాల బంగారం కొని మా ఆవిడకి ఇచ్చాను, ఆవిడ చాలా సంతోషపడ్డారు అని. ఎస్, వెరీ గుడ్, మంచి అలవాటు. అండ్ రవిశంకర్ చాగంటి నిజాంపేట హైదరాబాద్ నుంచి ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు ఒక బాక్స్ లో కనీసం 5 రూపీస్ నేను సేవ్ చేస్తాను, జమా చేస్తాను. సో ఇది నేను ఒక అలవాటుగా మార్చుకున్నాను అంటున్నారు. ఎస్, నేను చెప్పబోయేది కూడా అదే అనమాట. సో చిన్న చిన్న అలవాట్లలో ఒకటి రోజుకి కొంచెం అమౌంట్ పక్కన పెట్టడం అనమాట. అంటే అది 5 రూపీస్, 10 రూపీస్ ఎంత చిన్నదైనా మన శక్తిని బట్టి ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతామో అంతవరకు సేవ్ చేసి అలా సేవ్ చేసిన అమౌంట్ ని ఒక బాక్స్ లో మంచిగా పెట్టుకుని మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇంకోటి జీతం డబ్బులు వచ్చాక స్ట్రైట్ గా కొంచెం అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. మరి ఇదే అలవాటు మనని ఇంకొక అలవాటుకి గుర్తు చేసి దారితీస్తుంది. అదేంటంటే ఒక 2-3 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం. సో శాలరీకి, సేవింగ్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కి ఇలా ఒక్కో దానికి ఒక్కో అకౌంట్ పెడితే మనం ఖర్చులన్నీ గమనించవచ్చు, అంటే ట్రాక్ చేసుకోవచ్చు. సో అలా మన స్పెండింగ్ ని ట్రాక్ చేసుకోవడానికి ఇంకో పద్ధతి, ఒక డైరీలో మనం స్పెండ్ చేసిన అమౌంట్ ని రాయడం అనమాట. సో రాసినప్పుడు మనకి బాగా అర్థం అవుతుంది, ఫోన్ లో తెలుస్తుంది ఒప్పుకుంటాను ఎంత ఖర్చు చేశామని, కానీ పెన్ను పేపర్ మీద పెట్టినప్పుడు అసలు ఈ ఖర్చు మానేసి ఉండాల్సిందే అనిపిస్తుంది. అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట ఏది నిజమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని. మరి అలా రాసి దాన్ని ఒక 15 డేస్ కో 1 వీక్ కో 1 మంత్ కో దాన్ని కూడా గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం చిన్న చిన్న అలవాట్లతో డబ్బుని ఎలా పొదుపు చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఇంకొక ఆన్సర్ వచ్చింది, వరంగల్ నుంచి పొన్నాల గణేష్ మెసేజ్ చేస్తున్నారు, రోజు కొంచెం అమౌంట్ నేను ఒక యాప్ లో వేస్తాను అని అంటున్నారు. ఓకే, సో మేబీ మీరు ఆ యాప్ గురించి మొత్తం తెలుసుకుని గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యే సేవ్ చేస్తున్నారు అని అనుకుంటున్నామండి. సో యా, అది కూడా ఒక మంచి హ్యాబిట్. సో సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా, ఎవరినైనా ఏదైనా ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా అంటే కొంచెం స్ట్రెస్ చేసి అడిగితే వాళ్ళు ఆలోచించి ఆన్సర్ చెప్తారు అని. అలాగే మనం కూడా ఏదైనా ఒక వస్తువుని కొనే ముందు ఒక 2-3 టైమ్స్ ఆలోచించామనుకోండి, అది నిజంగా అవసరం ఉందో లేదో తెలుస్తుంది. అండ్ ఇలా మనం అన్నెసెసరీ స్పెండింగ్ కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎమర్జెన్సీ ఫండ్స్, ఇవి కూడా మెయింటైన్ చేయాలి. అన్ని ప్లాన్ ప్రకారమే అవ్వాలని రూల్ లేదుగా. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో మనని ఆదుకుంటుందన్నమాట. ఇంకా పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్, హెల్త్ చెకప్స్, వీటిని కూడా దృష్టిలో ఉంచుకుని సేవ్ చేసుకుంటూ వెళ్తే మన ఫ్యూచర్ కి మనం ఒక సెక్యూరిటీని ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సేవింగ్ అనే హ్యాబిట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు మంచి డిసిప్లిన్ లో ఉంటారు. మరి డబ్బును సేవ్ చేసే వాళ్ళు అవతల వాళ్ళ టైం ని కూడా వాల్యూ ఇస్తారు అని అంటారు. అండ్ అప్పులు కూడా చేయరు, చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా ఫ్యూచర్ గురించి కూడా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఎస్, డబ్బు సంపాదించేవాడు విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడేమో కానీ సరైన పొదుపు చేసేవాడే సంతృప్తిగా జీవిస్తాడు. అవునా? ఎస్, ఇది మరి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆజయ భవానీ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జెమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్టాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో

0: లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈ రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ది బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకారాభివృద్ది సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026ను కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్టంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుక్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత కల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయి దేతా హూం ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనా.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చనుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జులై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సునుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని

జాతి ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్టం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా టూ వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలాంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17 రోజున కొనసాగుతున్నాయి. సీబీఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసూర్లో ఉప్పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అస్సాంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో వేల సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్టాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. ముందుగా వినండి మిరాయి మూవీ నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యంలో గౌరాహరి కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం నుంచి మెర్విన్ సోలమన్ సత్య యామిని పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, వివేక్ మెర్విన్ కంపోజిషన్.
3: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా. అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో, అలా ఎలా?
4: ఓ హీరోయిన్, ఇలా.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: పెద్ద మూవీ నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో బాలాజీ సాహిత్యంలో మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి విత్ మీ ఆర్జే భవాని.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 1:02 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు వినండి మా ఇంటి బంగారం మూవీ నుంచి చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట, రెహమాన్ సాహిత్యం, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరి

0: ఎంతో ఆలస్యం. మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ నుంచి. అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీ పల్లెం పాడిన ఈ సాంగ్ మిట్టపల్లి సురేందర్ సాహిత్యంలో, సురేష్ బొబిలి కంపోజిషన్ లో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ్ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. రాష్టం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణ యాగం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జోపల్లి కృష్ణారావు పరిశీలించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

0: ప్రయత్నాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేయడం సంతోషకరమన్నారు. తిరంగా యాత్రలు, ర్యాలీలు, కచేరీలు, సామూహిక వందే మాతరం ఆలాపనల ద్వారా దేశభక్తిని చాటాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా సూర్యపథ్ తిరంగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి ఆ సెల్ఫీలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ 12 నుంచి 14 వరకు వారి విగ్రహాలను శుద్ది చేయాలని, రాష్టవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండా ఎగురవేశారు. దేశ ఐక్యతను చాటేందుకు 14 హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భారీ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
1: 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్దాంతాలకు అతీతంగా వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో అందరం కూడా భారతదేశం ఒక ఐక్యతను ఎత్తుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.
0: రాష్టంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం చేపట్టింది. యాదగిరిగుట్ట దేవస్థాన వేద పండితులు 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల మధ్య తెల్లవారుజామునే ఈ వైదిక క్రతువు ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం నాగార్జున సాగర్ చేరుకోనున్న సీఎం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసి యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రతువు సాయంత్రానికి పూర్తి కానుంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిన్న వైభవంగా ముగిశాయి. పాతబస్తి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్బాబు, దామోదర, లక్ష్మణ్, వివేక్, అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, మాజీ స్పీకర్ పోచారం వివిధ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత రామచందర్రావు పలు ఆలయాలను దర్శించుకోగా ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసానితో కలిసి లాల్ దర్వాజా, అక్కన్న, మాదన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో జరిగిన గిరిజన విద్యా వికాస కేంద్రంలో 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్కు, దమ్మపేట మండలం నాచారంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. చీపురుగూడెంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, కొత్తూరులో 12 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. స్థానిక వనరులను ఆదాయ వనరులు

హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మిడ్ మాదేరు నుండి నీటిని పంపింగ్ చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపడం ద్వారా 400,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెంటవల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్టంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్ రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. రాష్టం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణయాగం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే భవాని. ఎస్, అర్థమైంది. షో టైం కి మీరందరు కూడా రెడీగా ఉన్నారు అని అందుకే మీరు నాకు వెల్కమ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్, సో తెలుసు కదా, షో టైంలో నేను అడిగే క్వశ్చన్స్ కి మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే నా వాట్సాప్ నెంబర్ కి పంపించవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 040 యాడ్ చేసుకోండి, ఎస్టీడీ కోడ్ 2324 0852, ఇది నా వాట్సాప్ నెంబర్.

మరి షో టైంలో మీకోసం ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు? మీ ఆన్సర్ని నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324 08 52 వాట్సాప్ నెంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ

ఎస్, షో టైం వింటున్నారు విత్ మీ ఆచే భవాని. అయితే షో టైం లో అడిగాను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారు అని. ఐ నో మీరు చాలా చాలా ఇంటెలిజెంట్, మీకు జీకే ఎక్కువ ఉంది. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఇంకా ఓల్డ్ బోయన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, చంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మావతి, శిల్ప ప్రసాద్, రేఖ, ఉమ్మడి నుంచి దివాకర్, బాలాపూర్ నుంచి రేష్మ, పవన్, హన్మకొండ నుంచి శివమణి రైట్ ఆన్సర్, కుక్కట్పల్లి నుంచి శేషు, అండ్ కుషాయిగూడ నుంచి వెంకటేష్, మౌనిక, నేరేడ్మెట్ నుంచి సురేష్ అంటున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు, నేను ఎక్కడైనా చూసి చెప్పిస్తాను అని చీటింగ్ చేశారా. అయితే నెక్స్ట్ బెల్లంపల్లి నుంచి ఆడపు సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్, అండ్ ఖైరతాబాద్ నుంచి కేవీ రావ్, పీపీ రావ్ సగం ఆన్సర్ పంపించారు, సో రాంగ్ ఆన్సర్ అండి. భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, ఇంకా సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాస్ రెడ్డి, అలాగే షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్, ఇంకా బెల్లంపల్లి నుంచి నల్లా సరస్వతి సహస్ర, మొహమ్మద్ ఖాసిం రైట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుంచి, అండ్ భీమగల్ మండలం బాచన్పల్లి నుండి బాలకృష్ణ, అనూష, మహన్య, బాలాన్ష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వైజాగ్ నుంచి ప్రతాప్ అండ్ పెడన నుంచి అప్పలరాజు, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, మీ ఫోన్లో ఆటో కరెక్ట్ వచ్చినట్టుందండి, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, వరంగల్ నుంచి పొన్నాల గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు, మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, అండ్ అలాగే నిజామాబాద్ ఆర్మూర్ నుంచి రాజు, నిఖిల్, రవి, రఘు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత నిజామాబాద్ నుంచి, శ్రీహర్ష, రమేష్, విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన ఇంకొంతమంది శ్రోతలు తోట సంతోష్ నిజామాబాద్ నుంచి ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఎక్కడి నుంచి చూస్తున్నారండి, ఎవరు చెప్పారు మీకు? పుల్లయ్య అండ్ సురేష్ మెసేజ్ చేస్తున్నారు పోచంపాడు నుంచి, అలాగే రాజు మెసేజ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు ప్లేస్ ఎక్కడి నుంచో చెప్పలేదు. ఎస్కే జానీ ఫ్రమ్ బంజారా హిల్స్ మెసేజ్ చేస్తున్నారు, చిత్తారి రాజకేశవ ఫ్రమ్ హన్మకొండ హుస్నాబాద్ రైట్ ఆన్సర్, అండ్ పంతాడి శ్రీనివాసరావు మొర్రిపాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మరి ఆన్సర్ చెప్పాలి కదా. ఓకే, సేర్లింగంపల్లి నుంచి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మెసేజ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాపర్తి నర్సింగ్, ఏ నేను అడిగిన క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అండి, మీరు మేబీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆన్సర్ పంపించినట్టున్నారు. సో యా, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీరందరూ చెప్పిన ఆన్సర్ రైటే. యాడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నమాట. మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేటర్ని ఇన్వెంట్ చేసినది ఎవరు, క్యాల్కులేటర్ని ఇన్వెంట్ చేసింది ఎవరు, నాకు వాట్సాప్ చేయొచ్చు మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324082 ఈ నెంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

వర్షపు నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ

షో టైం వింటున్నారు అండ్ షో టైమ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు హన్మకొండ నుంచి శివమణి అండ్ బాలాపూర్ నుంచి ఆర్యాంష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్ రైట్ ఆన్సర్, కుక్కట్పల్లి నుంచి సేజు, నర్సంపేట నుంచి బాలకృష్ణ అండ్ కౌకూర్ నుంచి సూర్యశ్రీ రైట్ ఆన్సర్, దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుంచి అండ్ వరంగల్ నుంచి ధృతినయని, విహాన్ ప్రజ్వల్ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ నుంచి రవి, రఘు కూడా రైట్ ఆన్సర్, నేరిడ్మెట్ నుంచి సురేష్ అండ్ డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్, కుషాయిగూడ నుంచి మౌనిక అండ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు అండ్ బాలకృష్ణ, అనూష, మహన్య భీమ్గల్ నుంచి రైట్ ఆన్సర్, భోగ మార్కండేయ, అనిత రైట్ ఆన్సర్, రమేష్, విజయలక్ష్మి నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రాజకేశవ మళ్ళీ సగం ఆన్సరే పంపించారు, సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ రైట్ అండ్ మల్లాపూర్ నుంచి పద్మజ, నాగకుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, పంతాడి శ్రీనివాసరావు మోరిపోలెం నుండి కూడా కరెక్ట్ ఆన్సర్, బీహెచ్ఈఎల్ నుంచి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్, కల్వకుర్తి నుంచి నేదనూరి కళ్యాణ్చారి కూడా కరెక్ట్ ఆన్సర్, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి కరెక్ట్, ఖైరతాబాద్ నుంచి కేవీ రావు అండ్ పిపి రావు మళ్ళీ సగం ఆన్సరే పంపించారు, సో రాంగ్ అండి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, అబుదాబి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీలత, ఎస్, సో మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచి అయినా వినొచ్చు వివిధ భారతి ప్రోగ్రామ్స్ అండ్ సుచిత్ర నుంచి జనార్దన్ కూడా రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు హైదరాబాద్ గీతానగర్ నుంచి చోడవరపు సాయి మాన్విత అండ్ కోదాడ నుంచి కాళ్ళ శ్రీనివాసరావు, గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య కూడా రైట్ ఆన్సర్, వైజాగ్ నుంచి ప్రతాప్ కరెక్ట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారు ఉమ్మడి నుంచి. నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు చాలా మంది, అలా కాదు, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించాలి. వీరేష్ రాజోలి మండలం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన చాలా మంది శ్రోతల్లో ఇవి కొన్ని నేమ్స్, ఎందుకంటే మన నేమ్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటే క్వశ్చన్స్ అడగడానికి టైం ఉండదు కదా. ఎస్, ఐ విల్ రీడ్ యువర్ నేమ్ అండి. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ మీరందరూ చెప్పింది బ్లేజ్ పాస్కల్ క్యాల్కులేటర్ ని ఇన్వెంట్ చేశారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత మీకోసం ఇంకొక క్వశ్చన్ రాబోతోంది, స్టే ట్యూన్డ్.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

షో టైం వింటున్నారు అండ్ షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. షేర్స్ కొంటూ ఉంటారు కదా స్టాక్ ఎక్స్చేంజెస్లో, సో మరి ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? ఎస్, ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది? నా వాట్సాప్ నంబర్ 0402324082కి పంపించవచ్చు ఒకవేళ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

ఎస్, షో టైంలో నేను అడిగాను ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది ఏషియాలో అని. అయితే కరెక్ట్ గా ఆన్సర్ పంపించిన వాళ్ళ నేమ్స్ చదువుతున్నాను. మీరు నాకు ప్లేస్ పేరు కొంచెం రాంగ్ రాశారు, ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న నేమ్. సో వాళ్ళ పేర్లు నేను చదవట్లేదు, ముందే చెప్తున్నాను. ఎస్, సో శేర్లింగంపల్లి నుంచి పనుగంటి రవి గౌడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరంగల్ నుంచి ధృతి, నయని, విహాన్, ప్రజ్వల్ రైట్ ఆన్సర్. అలాగే ఆదిలాబాద్ నుంచి ఓన్లీ ప్లేస్ రాశారండి మీరు, ఆన్సర్ రాయలేదు. యాప్రాల్ నుంచి సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ అడెపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి, అండ్ భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి.

కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. బాలాపూర్ నుంచి కియాన్ష్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన ఇండియా నుంచి, మీరు మీ పేరు ప్లేస్ రాస్తున్నారండి, మీరు ఆన్సర్ రాయట్లేదు గత 3 క్వశ్చన్స్గా. పెడన నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. లీల హేమ మంగ శ్యామల సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బెల్లంపల్లి నుంచి మానస సహస్ర హనీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రీతు, రూప అండ్ సుజిత కూడా కరెక్ట్ ఆన్సర్. ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ ఆల్సో రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్. కేశవ ఫ్రమ్ హుస్నాబాద్ షార్ట్ కట్ పంపించారు. ఓకే, కన్సిడర్ చేద్దాం రైట్ ఆన్సర్గా. అండ్ మురహరి యశోద నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక అండ్ బాలు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆముక్త అబుదాబీ నుంచి అండ్ సురేష్ నేరెడ్మెట్ నుంచి, గిరిజ ములుకలపల్లి నుంచి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నాకు కూడా కొంతమంది ఆప్షన్స్ ఇచ్చారు, యాజ్ యూజువల్ నేను అది కన్సిడర్ చేయట్లేదు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతలు, ఏంటి అందరూ సగం సగమే పంపించారు. ఎస్, కోదాడ నుంచి కాళ్ళ శ్రీనివాసరావు కరెక్ట్ ఆన్సర్. జైనుద్దీన్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మెడ నుంచి. ఓకే, నెక్స్ట్ అంతే, వీళ్ళు మాత్రమే కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. సో యా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మరి కొంతమంది ముంబై అని పంపించారు, ఉట్టి బాంబే అని పంపించారు, వాళ్ళందరి నేమ్స్ నేను చదవలేదు. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది మరి టైం కూడా ఇలానో అయిపోతుంది కాబట్టి ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ మూవీ నుంచి. అండ్ అలా ఇవాళ షో టైం ముగిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 క్రాస్ చేసి 57 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దేశం ఒక పక్క ముందుకి దూసుకెళ్లిపోతుంది, కానీ ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయన్నట్టు ఇంకా కొన్ని ప్లేసెస్ లో మన కంట్రీ కొంచెం వెనకబడి ఉంది అని చెప్పాలి. అవునా? కొన్ని ప్లేసెస్ లో, ప్రత్యేకించి కొన్ని రంగాల్లో. మరి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఆర్టికల్ 21A లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్తుంది, అంటే ప్రాథమిక హక్కు. కానీ కొన్ని స్టేట్స్

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి అండ్ మనం మాట్లాడుకుంటున్నాం సఫీనా హుసేన్ గురించి. అయితే ఎడ్యుకేట్ గర్ల్స్ లో స్టార్ట్ చేసిన 2 ప్రోగ్రామ్స్ గురించి చెప్తానని ఇందాక చెప్పాను కదా, మరి

అవి ఏంటంటే, ఒకటి విద్య, ఇంకొకటి ప్రగతి. సో విద్య అనే ప్రోగ్రామ్ ని బ్యాక్ టు స్కూల్ అని కూడా అంటారనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే, 6 నుంచి 14 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిల్ని, స్కూల్ కి వెళ్లడం ఆపేసిన అమ్మాయిల్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ ఎన్రోల్ అయ్యేలా చేస్తారు. అండ్ దాంతోపాటు బేసిక్ లిటరసీ అంటే అక్షరాలు నేర్పిస్తారు, చిన్న చిన్న పదాలు చదవడం నేర్పిస్తారు, బేసిక్ మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తారు. ఇంకొకటి ప్రగతి, దీన్ని సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే, 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఇంకా స్కూల్ కి వెళ్లరో, వెళ్లడం ఆపేస్తారు చూడండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి లైఫ్ స్కిల్స్, ఇంకా అకాడమిక్ స్కిల్స్ ఇవన్నీ నేర్పించి డైరెక్ట్ గా 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తారు. అండ్ క్లియర్ అయిన వాళ్ళని ఫర్దర్ స్టడీస్ కి కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. అయితే సఫీనా హుసేన్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్ ని 2015లో ఇంట్రొడ్యూస్ చేశారు. మరి అది చాలా కొత్తగా ఉంటుంది వినడానికి. ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వివిధ భారతి స్టూడియో క్లాక్ లో అండ్ శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం సఫీనా హుసేన్ గురించి. డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్, డిఐబి. ఎస్, ఈ బాండే నేను ఇందాక చెప్తానన్న ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. సో మామూలుగా బాండ్స్ అనేవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనం షేర్స్, డిబెంచర్స్, ఆప్షన్స్, కాంట్రాక్ట్స్ ఇలా వీటిలో ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఇలా బాండ్స్ లో ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకు వస్తుంది. సో ఈ బాండ్లో ఏం జరుగుతుందంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్, అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ముందుకొచ్చి ఎడ్యుకేట్ గర్ల్స్ చేస్తున్న ప్రోగ్రామ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే క్యాపిటల్, పెట్టుబడి పెట్టొచ్చు. సో ఇది ఏ ఫీల్డ్ లో అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ బాండ్ స్టార్ట్ చేసింది సఫీనా హుసేన్ స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ లో. అనుకున్న టార్గెట్ మీట్ అయితే అప్పుడు ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇస్తారు. అండ్ ఆ టార్గెట్ రీచ్ అయ్యారో లేదో కూడా రెండు టెస్ట్లు చేసి మరీ డిసైడ్ చేస్తారనమాట. అంటే ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎన్రోల్ అయిన వాళ్లలో ఎవరి లెర్నింగ్ ఎలా ఉంది అని కూడా టెస్ట్ చేస్తారు. అక్కడ రిజల్ట్ సరిగ్గా వస్తేనే ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ వస్తాయి. సో ఈ స్టడీ అనేది 3 ఇయర్స్ చేశారనమాట. 2015 నుంచి 2018 వరకు రాజస్థాన్ లో బిల్వారాలో చేశారు. సో 270,000 అంటే 270,000 డాలర్లని బడ్జెట్ గా ఈ ప్రాజెక్ట్ కి పెట్టుకున్నారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే పెట్టిన అమౌంట్ కాకుండా 15% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది. ఆ రిటర్న్ ని ఇన్వెస్టర్స్ కి కూడా ఇచ్చారు. మరి ఇన్వెస్టర్స్ ఎవరో తెలుసా? లండన్ కి సంబంధించిన చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫౌండేషన్ ఫండ్, ఇంకా స్విట్జర్లాండ్ కి సంబంధించిన యూబీఎస్ ఆప్టిమం ఫౌండేషన్. సో కరెంట్లీ 20,000 మంది ఉన్నారు వాలంటీర్స్ ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ లో. అండ్ 1.8 మిలియన్ స్టూడెంట్స్ మళ్లీ చదువుకోవడం స్టార్ట్ చేశారు. అరౌండ్ 2 మిలియన్ స్టూడెంట్స్ రెమిడియల్ క్లాసెస్ లో కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు

Okay.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

2:56 crossed, you see 44 seconds on Vivid Bharati Studio Clock. And Shakti Seeli vintunnaru and manam maatladukuntunnam Safina Hussain gurinchi. Yes, Safina Hussain oka super woman. Lakshala mandi ammayilu chadu aapesi malli eeda start chesina foundation dwara chadukuni manchi manchi positions lo settle ayaru. Mari anta kashtapadi kashtapadina Safina ni prapancham gurtinchindi and 2023 lo Vice Prize for Education ni gelchukunnaru Safina. And ee award ni gelchukunna toli Bharata mahila Safina. తను చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2024 లో తనకి ఆనరీ డాక్టరేట్ ని కన్ఫర్ చేసింది. 2025 లో రమన్ మాగసేసే అవార్డు ని గెలుచుకుంది. అండ్ 2026 లో అంటే వెరీ రీసెంట్ గా టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ గా కూడా 16 మెంబర్స్ లో ఒకరుగా నిలిచారు సఫీనా హుస్సేన్. మరి ఇంతటితో ఆగకుండా నెక్స్ట్ 10 ఇయర్స్ లో 10 మిలియన్ టార్గెట్ చేసుకుని అంతమంది అమ్మాయిల్ని మళ్లీ చదువుకునేలా చేయాలి అని డిసైడ్ అయ్యారు. మరి చదువు కంటిన్యూ చేయడానికి డబ్బు తగిన రిసోర్సెస్ ఉంటే చాలు కదా, చదువుకోవాలన్న సంకల్పం చదివించాలి అన్న ఉద్దేశం కూడా అంతే ఇంపార్టెంట్ అవునా. సో ఇంతమంది అమ్మాయిల జీవితంలో చదువు ఉద్యోగంతో వెలుగు నింపిన ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ ఇంకా ఫౌండర్ సఫీనా హుస్సేన్ మరెన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ తో ప్రాజెక్ట్స్ తో చదువుకి అందరినీ దగ్గర చేయాలి అని కోరుకుంటున్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

పొద్దుగల్లా 10 గంటల సందికి ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటల దాకా. మరికొచ్చేసేపట్లో మాట చెప్పుండ్రి, పాట అయినండి, కార్యక్రమం షురూ అవుతుంది. దాంతోపాటు ఇయాల్టీ కార్యక్రమాలలో 5 గంటల 30 నిమిషాలకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన పాట్కూట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు యు దినేష్. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6 గంటల 5 నిమిషాలకి ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి, మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి గీ కార్యక్రమంలో. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే ఈ పాటల కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు ఎన్నో పాటల్ని కోరుతూ ఉంటారు. ఈరోజు మంచిర్యాల గాంధీ చౌక్ నుండి కురుమేంగ మహేశ్వరి, కార్తీక్, ఎల్లాయమ్మ, ప్రదీప్, సురేఖ, కిరణ్ సాయి ఈ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట బుర్రపాలెం బుల్లోడు చిత్రం నుండి నవజీవన బృందావనంలో అనే పాటను వినిపించండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ పాడిన పాట అంటూ ఉత్తరం ద్వారా వారు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే ఈ శ్రోతలు కోరిన పాటను వినేద్దాం. అలాగే శ్రోతలు మీర్సుగా ఇట్లా ఉత్తరాల ద్వారా పాటల్ని వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

മെർക്യൂൺ ചേച്ചിൻ്റെ ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിൻറ്റ് രണ്ട് എഫ് എം മനസ്സ് നിണ്ട മാട చెప్పండి పాట వినండి. కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: ప్రవీణ్ మేడం.
0: ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి?
1: తోషం మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం.
0: వ్యవసాయమేనా? పనులు ఎలా నడుస్తున్నాయి? మరి వర్షాలు పడుతున్నాయి కదా.
1: అవును మేడం, వర్షాలు పడుతున్నాయి, బాగానే నడుస్తున్నాయి.
0: చెప్పండి ఏ పాట వింటారు?
1: జాతిరత్నాలు మూవీ నుంచి.
0: సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న సినిమా నుండి ఈ పాట వినేద్దాం.

ఇది ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. రేపు పొజ్జమట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆదివాసి గిరిజన భాషలైన గోండి, కొలామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் ரெண்டு எஃப்எம் மனசு நிண்டா. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, వారి లక్ష్యాలని వారి మాటల్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు యు దినేష్.
1: నీకు నమస్తే.
2: నమస్తే.
1: నువ్వు ఏం చదువుకుంటున్నావు అక్షయ్? ఇప్పుడు
2: నేను ఇప్పుడు బీఫార్మసీ చేస్తున్నా సార్.
1: ఎక్కడ?
2: భువనగిరి అనంతారం.

0: భువనగిరిలో. అయితే మీ సొంతూరు వాన్వట్.
1: అవును సార్.
0: వాన్వట్ నుంచి భువనగిరికి వెళ్ళి అక్కడ బి ఫార్మసీ ఇస్తుంది.
1: అవును.
0: ఇప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా?
1: ఫస్ట్ ఇయర్.
0: అయితే చెప్పు, నువ్వు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నావు?
1: నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జన్నారంలో చదువుకున్నా సార్.
0: జన్నారంలో?
1: జన్నారంలో ప్రైవేట్ స్కూల్.
0: ప్రైవేట్ స్కూల్లో నీకు 1వ తరగతిలో ఏమైనా జ్ఞాపకాలు గుర్తున్నాయి ఇప్పటికీ?
1: అంటే ఉన్నాయి కొన్ని కొన్ని.
0: చెప్పు.
1: బల్పాలు తినడు.
0: బల్పాలు తింటు. ఇంకా?
1: అంతే.
0: అప్పుడు పలకా బల్పం ఉంటుంది.
1: పలకా బల్పం.
0: మరి ఏం ఎవరేం అనకపోతుండే అప్పుడు?
1: తిడుతుండే. తిట్టినా గానీ ఆ నోట్లో పెట్టుకుని రాయడం అట్లా అలవాటు ఉండేది. దాంతో తినుడు కూడా అలవాటు ఉండేయ.
0: అంటే రోజు బడికి వెళ్తుంటేవా?
1: ఒక్కొక్కసారి వెళ్ళకపోతుండే, ఒక్కొక్కసారి కరెక్ట్ వెళ్ళాలి.
0: అంటే హాస్టల్లో కాదున్నది?
1: హాస్టల్లో కాదు.
0: అంటే ఎవరింటి కాడ ఉండి చదువుకున్నావు అక్కడ?
1: అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ.
0: అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో?
1: అవును.
0: ఇక్కడ కాదు.
1: ఇక్కడ కాదు.
0: ఎందుకు? ఇక్కడ ఉంది కదా మీ ఊర్లో చదువుకో.
1: ఇక్కడ ఉంది అని నాకు చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటుండే. నేను
0: అక్కడనే ఉన్నావు కాబట్టి.
1: అక్కడనే స్కూల్ కూడా అక్కడనే.
0: అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ నీకు ఉండేదా?
1: అప్పుడు నాకు అంత కరెక్ట్ ఏం తెలియదు. స్టడీ అంటే ఇట్లా ఉంటది ఈ విధంగా.
0: అయినా పంపిస్తుంటే వెళ్తుంటే?
1: పంపిస్తూనే వెళ్తుండే.
0: ఏమైనా జ్ఞాపకాలు గుర్తున్నాయా నీకు అప్పుడు 5వ తరగతి వరకు?
1: అప్పుడు ఏమంటే ఆ 4th క్లాస్ లా ఫ్రెండ్స్ అంతే ఉంటుండే.
0: ఉన్నారా ఫ్రెండ్స్ పేర్లు చెప్తావా?
1: మణికంట, మణిదీపి అని సిస్టర్ బ్రదర్ ఉంటుండే. వాళ్ళు మేము ముగ్గురం ఒకటే ఇల్లు దగ్గర అట్లా వెళ్తుండే.
0: అన్నదమ్ములతో వెళ్తుంటే? ఇంకా
1: లేదు.
0: ఒక్కడిని వెళ్తుంటే?
1: ఒక్కడిని.
0: అప్పుడు సినిమా చూసినట్టు గుర్తుకుందా నీకు ఏదైనా అప్పట్లో?
1: అప్పుడేం సినిమా వెళ్ళలేను.
0: టీవీలో గాని ఏ పాట ఎక్కువ ఇష్టపడుతుంటే?
1: పాట అంటే గోరెట్టి వెంకన్న గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దది అని సాంగ్ ఉంటుండే. అది చాలా ఇష్టం ఉంటుండే నాకు.
0: ఇంటుండే టీవీలో వస్తుండే కదా?
1: వస్తుండేది.
0: కానీ సినిమా పాట కాదేమో.
1: సినిమా పాట కాదనుకుంటది.
0: సరే, గోరెట్టి వెంకన్న రచించినటువంటి పాట ఏదొకటి విందామా?
1: అవును, గోరెట్టి వెంకన్న రచించినటువంటి కుబుసం సినిమాలో పాట విందాం మనం ఇప్పుడు.

0: అయితే 5వ తరగతి వరకు జన్నారం పాఠశాల చదువుకున్నావు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ. అవును. ఈ 6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నావు మరి?
1: 6 నుంచి 10వ తరగతి వరకు అక్కడనే కిష్టాపూర్ అని స్కూల్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్.
0: అంటే పాఠశాల మార్చిన?
1: పాఠశాల మార్చిన
0: కిష్టాపూర్.
1: కిష్టాపూర్
0: జన్నారం నుంచేనా?
1: మందపల్లి నుంచి. అమ్మమ్మ వాళ్ళది మందపల్లి.
0: మందపల్లి,
1: మందపల్లి పక్కకు ఉంటది ఆ విలేజ్.
0: కిష్టాపూర్కి వెళ్ళి ఎట్లా వెళ్తుంటే బడి దాకా?
1: సైకిల్.
0: సైకిల్ తొక్కి?
1: సైకిల్.
0: అంటే 6వ తరగతిలో నేర్చుకున్నావా సైకిల్? ఇంకా కింద
1: అప్పుడే తొక్కుతుండే, 6th నుంచి సైకిల్ మీద వెళ్తుండే.
0: అంటే కొనిచ్చిందా తల్లిదండ్రులు? అమ్మమ్మ కొనిచ్చిందా?
1: డాడీ కొనిచ్చింది
0: సైకిల్. మరి పడ్డావా? పడ్డట్టు గుర్తుకున్నా?
1: చాలా సార్లు పడ్డా.
0: దెబ్బలు దాకలేం పెద్దగా?
1: తగ్గి ఒకసారి దాకినాయి మోకాలికి, మోకాలు వాలిపోయింది.
0: మరి నా సైకిల్ నడపకని ఎవరని లేదా
1: అన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుండే.
0: అంటే ఇట్లా పోటీ పడి సైకిల్ తొక్కుతుంటే? మరి
1: తొక్కుతుండే రాంగా, వేగంగా మెల్లైన పోతుండే అని రాంగా స్పీడ్ వస్తుండే
0: వేగంగా. ఈ 6 నుంచి 10వ తరగతి ఆ సమయంలో నువ్వేమన్నా పొరపాటు చేసినట్టు ఉపాధ్యాయులతో శిక్షించబడ్డట్టు గుర్తుకుంది ఏమన్నా?
1: అవును, క్లాస్ లా విజిలేషన్, 8th క్లాస్ లా విజిలేసినప్పుడు స్టార్ నన్ను ప్రేర్లా కొట్టిండు
0: తప్పు అని చెప్పి. చెప్పిండా?
1: చెప్పిండు.
0: ఎందుకు వేయాల్సి వచ్చింది విజిల్? 8వ తరగతిలో
1: ఎందుకంటే ఒకటేసారి కరెంట్ పోయింది, అప్పుడు విజిలేసిన.
0: అంటే పగలే?
1: పగల. అంటే మాకు అప్పుడు ఈవినింగ్ క్లాసెస్ ఉంటుండే, 8లో NMMS అని ఎగ్జామ్ ఉంటుండే, దానికి మాకు 8 వరకు స్టడీ అవర్ ఉంటుండే. అప్పుడు ఒకటేసారి లైట్స్ ఆఫ్ అయినా, కరెంట్ పోయింది. పోయిన తర్వాత నేను గట్టిగా విజిలేసిన.
0: ఏ క్లాస్ లో నేర్చుకున్నావు విజిలేసు?
1: విజిలేసు నాకు 6th నుంచి వస్తుండే.
0: అంటే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తే విజిల్ వచ్చింది నీకు?
1: అంటే తొందరనే వచ్చింది, ఒక ఫ్రెండ్స్ తోని అలవాటు అయిపోయింది, అది నేను అంత గమనించలే.
0: ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప విజిలేసు రాదు.
1: రాదు,
0: చాలా ప్రయత్నించాలి దానికి.
1: అవును,
0: మొదట్లో సౌండ్ రాదు, తర్వాత రాదు,
1: తర్వాత తర్వాత
0: వస్తూ వస్తూ పోతుంటారు సౌండ్. అయితే విజిల్ మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు వేయలేదయ్య?
1: అప్పటి నుంచి ఎప్పుడు వేయలే.
0: అంటే
1: విజిలేసిన మళ్ళా
0: అప్పుడు ఆ సార్ గుర్తుకొచ్చిండ్రా? మరి
1: అప్పుడు గుర్తుకొచ్చిండు
0: అంటే విజిల్ వేయడం తప్పు అని. చెప్పు, 10వ తరగతి ఎలా గడిచింది నీకు?
1: 10వ తరగతి బాగుండే, ఇప్పుడు కూడా
0: మర్చిపోలేని జ్ఞాపకాలు. చెప్పు ఒక జ్ఞాపకం గురించి.
1: జ్ఞాపకం అంటే మాకు ఒక సార్ ఉంటుండే, అంటే మా చుట్టాల అతను, అంటే ఆ స్కూల్లో జాయిన్ చేసింది అతని. అప్పటి నుంచి ఆ సార్ అంటే బయాలజీ చెప్తుండే ఆ సార్. అట్లా నేను సైన్స్ కి అలవాటు పడి బీ ఫార్మసీ తీసుకున్నా.
0: అంటే ఆ సార్ పేరు ఏంటిది?
1: నటరాజ్ సార్ అని.
0: నటరాజ్ సార్ అట్లా ప్రోత్సాహంతో బైపీసీ తీసుకుని బీ ఫార్మసీ.

0: మరి డాక్టర్ వైపు వెళ్ళాలని అనుకోలేదా?
1: డాక్టర్ వైపు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కెమికల్స్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఎప్పుడైనా.
0: కెమికల్స్ అంటే ఇష్టం కాబట్టి బీ ఫార్మసీ వైపు వెళ్ళినావు. అయితే ఆ పదో తరగతిలో ఆ సందర్భంలో ఎప్పుడైనా డాన్సులు చేసినావా మీ యాన్యువల్ డే అప్పుడు?
1: డాన్సులు ఎప్పుడు చేయలే.
0: ఏ పాటలు ఎక్కువగా ఇష్టంగా వినేవాళ్ళు అప్పట్లో?
1: నేను ఫోక్ సాంగ్స్ ఏంటి ఇప్పటికి.
0: ఇప్పటికి కూడా అంటే ఫోక్ సాంగ్స్ పాడగలుగుతావా?
1: అవును.
0: పాడు ఒక ఫోక్ సాంగ్ చూద్దాం.
1: పాటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా, నీరు పేదోళ్ళింట్లో ఉట్టిన పెగు బంధం నేను. అప్పుడు వచ్చింది అది 9th లా.
0: ప్రైజ్ తీసుకున్నావు ఎప్పుడన్నా పాటలు పాడుతుంటుంటే?
1: అవును, రిపబ్లిక్ డే అప్పుడు వాడిని.
0: అంటే ప్రతి జెండా ఆవిష్కరణ అప్పుడల్లా పాటలు పాడేవాడివా?
1: అంటే 9th లో వాడిన
0: మొదటిసారి. ఏమన్నారు 9th లో మొదటిసారి ఏడు పాట పాడుతున్నాడు అని చెప్పేసి అన్నారా?
1: ఏమనలే, ఇట్లా వాయిస్ మంచి ఉంది మళ్ళా వాడు ఇట్లా అలవాటు చేసుకో అని అన్నారు.
0: అట్లా పాడుతూ వెళ్ళినావు. అయితే సినిమా పాటల కంటే మీకు జానపదాల పాటలు ఎక్కువ ఆసక్తి ఉండేది?
1: అవును.
0: చెప్పు ఈ సందర్భంగా ఇప్పుడే పాటిందా?
1: ఒకే ఒక లోకం నువ్వే అని శశి మూవీ.

0: అయితే 10వ తరగతిలో నువ్వు అనుకున్నట్టు మార్కులు వచ్చినాయా మరి నీకు?
1: అంటే రాలే, 9.8 రావాలనుకున్నా, 8.7 వచ్చింది.
0: అనుకున్నంత రాలేదు.
1: రాలేదు.
0: అయితే బైపీసీ తీసుకోవాలని నువ్వు ముందే అనుకున్నావు కాబట్టి బైపీసీ వైపు వెళ్ళిపోయినావు. ఎక్కడ చేసినావు ఇంటర్మీడియట్?
1: ట్రినిటీ కాలేజ్, కరీంనగర్.
0: కరీంనగర్ లో చేసినావు. కరీంనగర్ కాలేజ్ లో చేసిన తర్వాత మొదట్లో కాలేజ్కి వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే?
1: అంటే నాకు ఉండబుద్ధి, ఫస్ట్ టైం హాస్టల్, ఇట్లా ఇరిటేట్ అచ్చాడు కొంచెం.
0: వెళ్ళిపోదాం, వదిలేసి

0: పోదాం, ఉండవు లేవు, పేరెంట్స్ ఎవరు వచ్చినా ఇట్లా పోతా పోతా అనే ఫీల్ ఉండే కొన్ని డేస్, ఒక 2 మంత్స్ అట్లా. తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరు కలిసినాక అలవాటు అయిపోయింది.
1: ఆ 2 నెలలు అతి కష్టం గడిచిందేమో. మరి ఇంట్లో ఏం చెప్పేవాళ్ళు నీకు?
0: ఏం ఇట్లా ఉంటేనే అలవాటు పడుతుంది, మళ్ళా మళ్ళా ఉండాలా ఎక్కడైనా ఇట్లా చెప్పిన కొద్ది ఉండేవాడిని.
1: అంటే పాటలు కూడా అర్థమయ్యే కాదేమో
0: అప్పుడు స్టార్టింగ్. అంటే నేను కరెక్ట్ వినేది కాదు, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంటికి ఎప్పుడు పోదామా అన్నట్టుండే.
1: 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నావు?
0: ఇంగ్లీష్ మీడియం.
1: ఇంగ్లీష్ మీడియమే. ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు.
0: ఇబ్బంది లేదు.
1: అయితే ఇంటర్మీడియట్ లో ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటుంటారు? మొదటిసారి నీకు కాలేజీకి ఎంటర్ అయినప్పుడు ఏ దోస్తు నీకు పరిచయం ఏంటి ఫస్ట్?
0: నాకు ఆకాశ అని.
1: ఏ ఊరైనది?
0: అతన్ని నిజామాబాద్.
1: అంటే మీ ఆలోచనలు ఒకే రకంగా ఉండేవా?
0: ఒకటే రకంగా లేకుండే అని ఫ్రెండ్స్ అయినా అనుకోకుండా. అంటే మేము క్యాంపస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ మాట్లాడుకుంటూ ఉండే, మళ్ళీ బయటకు వచ్చినాక మాట్లాడినా.
1: ముందు తండ్రులు దోస్తులైన తర్వాత కొడుకులు దోస్తులు.
0: తండ్రులు తెలిసే ఉండే నాకు.
1: అయితే అట్లా నీకు కాలేజీలో ఉండడం ఇష్టం అనిపించలేదు, అట్లా గోడ దునికి పోవాల్సినటువంటి అవసరం ఎప్పుడైనా?
0: పోయినా ఒకసారి. ఇంటికి వచ్చిన
1: ఏమని లేరా మరి ఇంటి వాళ్ళు?
0: అంటే సార్లు ఫోన్ చేసారు అట్లా రావద్దా, అట్లా చేసాడు కరెక్ట్ కాదు కదా అని అన్నారు.
1: డబ్బులుండేనా మరి నీ దగ్గర అప్పుడు?
0: ఉండే. అంటే వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఇచ్చే వెళ్తుండే
1: ఆ డబ్బులతో. బస్ టికెట్ పెట్టుకుని ఇంటి దగ్గర వచ్చేసి అసలు చదువు బంద్ చేస్తా అనుకున్నావు?
0: బంద్ చేస్తా అనుకోలే కానీ మస్తు కష్టం అనిపించింది, అలవాటు అయ్యాక.
1: అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఎలా చదివేవాడి నువ్వు?
0: నేను ఎప్పుడు నార్మల్ స్టూడెంట్, టాపర్ ఏం కాదు, నార్మల్ గానే చదివేవాడిని.
1: అంటే ఎన్ని గంటలు చదువుతుంటే అప్పుడు?
0: అప్పుడు స్టడీ అవర్స్ ఉంటుండే, పొద్దున సాయంత్రం అంటే 6-7 అవర్స్ అవుతుండే.
1: 6-7 గంటలు చదువుతుంటుండే. నీకు MBBS వైపు లేదు నీ ఆలోచన? డాక్టర్ వైపు
0: లేదు.
1: అంటే బి ఫార్మసీ అనుకున్నావు మొదటి నుంచి?
0: అవును.
1: సో అనుకున్నట్టుగా బి ఫార్మసీ వైపు వెళ్లాలనే ఉద్దేశంతో బైబిల్ తీసుకుని ముందుకెళ్ళినావు. అయితే అక్కడ నీకు పరిచయమైన ఒక మంచి మాస్టర్ నీకు ఎవరు ప్రోత్సాహం నీకు ఇచ్చారు అక్కడ?
0: ఇంటర్ శ్రీనివాస్ సార్ అని, జువాలజీ
1: సార్ బాగా చెప్పేవాడు.
0: అవును.
1: అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు మీరు మంచి చూసిన సినిమా ఏది? అప్పట్లో నీకు బాగా నచ్చిన పాట ఏది?
0: ఏం చూడలే, బయటకు వెళ్ళేది కదా సినిమాలు, ఏం చూడలే.
1: ఇంకే పాటిందాం ఇప్పుడు.
0: అలా వైకుంఠపురంలో మూవీ సామాజవర గమన.

0: అయితే బీ ఫార్మసీలో అలా బాగా చదువుకుంటున్నావు, హాస్టల్ నుంచి కాలేజ్ ఎంత దూరం ఉంటుంది మీకు?
1: మాకు ఒక 2 కిలోమీటర్స్.
0: అంటే నడుచుకుంటూ వెళ్తారా, బండ్ల మీద వెళ్తారా?
1: నడుచుకుంటూ.
0: అంటే బండి మీద వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు
1: కొంతమంది?
0: కొంతమంది చాలా వేగంగా పెద్ద సౌండ్ కూడా నడిపిస్తుంటారు. వాళ్ళు ఎలా నడిపిస్తారు? మరి నీ చేతికి బండి ఇస్తే నువ్వు ఎట్లా నడిపిస్తావు?
1: నేను కూడా స్పీడే వెళ్తా.
0: స్పీడ్ వెళ్తే ప్రమాదం అని తెలియదా మరి నీకు?
1: తెలుసు.
0: ఏమనిపిస్తుంది స్పీడ్ వెళ్తే?
1: స్పీడ్ వెళ్తే అది ఒక ఉత్సాహం ఉంటది బండి నడపడప్పుడు.
0: కానీ స్పీడ్ థ్రిల్ బట్ ఇట్ కిల్ అని కూడా సామెత ఉంది.
1: అవును.
0: మరి అది గుర్తుకు రాదా మీకు?
1: గుర్తొస్తాయి కానీ ఆ టైంలో మనకు అంత ఉండదు.
0: బండి ఉంటే ఎక్సలేటర్ పెంచడమే తెలుసు.
1: అస్సనే ఉంటది మోషన్.
0: ఎంత స్పీడ్ వెళ్తావు అట్లా?
1: 18.
0: లోకల్లో?
1: లోకల్లో.
0: పడలే? ఇప్పుడు కూడా పడలేదా?
1: ఎప్పటి వరకు పడలేదు బైక్ మీద.
0: నువ్వు అది చాలా ప్రమాదం. ముఖ్యంగా నీకు ప్రమాదమే, తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది కలిగించేది. అవునా? చూసే వాళ్ళకు నడిచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిదే.
1: అవును.
0: ఒకటి ఏంటంటే స్పీడ్ తగ్గించేసి కొద్దిగా స్లో వెళ్ళడం అలవాటు చేసుకో. అవునా? మున్ముందు రోజులలో.
1: అవును.
0: ఇంకోటి ఏంటంటే చాలా మంది మీ యువత ఏం చేస్తారంటే ప్రేమ అనే పేరుతో చాలా మంది వేధిస్తుంటుంటారు.
1: అవును.
0: నువ్వు మీ దోస్తులు కూడా కొంతమంది చేసి ఉంటారు అట్లా, వాళ్ళకి ఏం చెప్తావు?
1: వాళ్ళకి అట్లా చేయద్దు, ఏజ్ లో అట్రాక్షన్ ఉంటుంది అని చెప్తే ఎక్కువ.
0: కొంతమంది డ్రగ్స్ కూడా అట్రాక్ట్ అవుతారు.
1: అవును.
0: అట్లా అయినరా ఎవరైనా?
1: అయినరు కొంతమంది.
0: మంచి మంచి అంటే క్లెవర్ పిల్లలు కూడా అందులో దిగిపోతుంటుంటారు.
1: అవును.
0: మరి నీకు అట్లా ఏమన్నా అలవాటు ఉందా?
1: నాకు ఎటువంటి అలవాటు లేదు.
0: ఒక బండి నడిపే అలవాటే ఉంది.
1: అవును.
0: సెల్ ఫోన్ వాడు చూస్తావా ఇప్పుడు కూడా?
1: చూస్తా.
0: ఎలా వాడాలి సెల్ ఫోన్ చెప్పు.
1: సెల్ ఫోన్ నార్మల్ గా యూజ్ చేయాలి మనిషికి.
0: సెల్ ఫోన్ లేకుండా 2 రోజులు ఉండగలుగుతావా?
1: ఉండగలుగుతా.
0: అంటే సెల్ ఫోన్ ఎంత వాడాలో అంతే వాడాలి.
1: అంతే వాడాలి.
0: అయితే వేగం మాత్రం తగ్గించుకో, బండి చాలా వేగంగా నడిపిస్తున్నావు అని చెబుతున్నావు.
1: అవును.
0: 50-60 చాలా ఎక్కువ లోకల్లో. ముఖ్యంగా నాన్ లోకల్ అయితే ఎంత స్పీడ్ నడుపుతావా ఇంకా మరి నువ్వు?
1: ఎప్పుడు వెళ్ళాలి నాన్ లోకల్ దూరం.
0: అంటే నీ సొంత బండి వేరే బండి?
1: వేరే వాళ్ళ
0: వేరే బండి. ఇంకా నీ సొంత బండి కూడా కాదు. వేగం తగ్గించుకో. థ్యాంక్ యూ అక్షయ్, చాలా మంచి సలహాలు సూచనలు నీ మనసులోని అంతరంగాన్ని తెలియజేశావు. చివరిగా ఏ పాట ఇందాం చెప్పు.
1: వర్షం మూవీ నీటి ముల్లే నన్ను గిల్లే అని సాంగ్ ఉంటది.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించగాడ గ్రామానికి చెందిన పాట్కుట్ అక్షయ్ కుమార్తో ముచ్చట పాటలు అన్నడమ విన్నారు. వీతో ముచ్చట పెట్టింది యూ దినేష్. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు చీ జ్యోతి. నేరుడుగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్ రజితతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా గిప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లి శ్రీధర బృందం పాడిన డేమ్సా పాటలు వింటారు. గట్లనే నానూరు మండలం ఖైర్ధట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు రెండో భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. దాంతోపాటు కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. రాత్రి 8 గుట్టంగా ఉషారు కార్యక్రమంలో జోర్దార్ పాటలు వింటారు. గట్లనే 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి అల్లి రాణికి మీసాలున్నాయి కథ వింటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి రచయిత వైద్యుడు డాక్టర్ దామిర రాములతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:20 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో సి లలిత సి సరోజ పాడిన పదముల జావలీలు వింటారు. 10:30 మధురిమలో హాయన పాట వింటారు. ఇవి ఇవాళ్టి కార్యక్రమాలు. ఇక రేపు పొద్దుగల్లా 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల్లా 6:10 ప్రార్థనలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ రెండో భాగం వింటారు. పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన కపాల బాతిక్రియ యోగా శిక్షకులు సిద్ధిరాములు ప్రసంగమింటారు. బాల్య వివాహాల నిర్మూలన అవగాహన బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం ప్రసంగమింటారు. వీరితో పాటు 8:45 సింగిడి పాటల కార్యక్రమం షురూ అవుతుంది. పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. నేరడిగొండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్ఏ రజితతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. వీరితో పాటు పొద్దుమట్టు 5:00 మాట చెప్పండి పాట ఇంద్ర కార్యక్రమంలో మీరు కొన్న పాట వినొచ్చు ఫోన్ చేసి. రేపు పొద్దుమట్టు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడీ మహారాజు పాటలింటారు. ఆదిలాబాద్ పట్టణం రణదీవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి వనజ. రైతాంత రంగంలో పత్తి మిర్చి పంటల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జల్ల గ్రామానికి చెందిన రైతు పాముల రామన్నతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినేన్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 61వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు చవతారు సుమనస్పతి రెడ్డి. వీరితో పాటు 9:40 శామ్య గజల్లో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజలు రెండో భాగం వింటారు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ రెండో భాగం వింటారు. వీటితో పాటు పాటల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు.

వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జున సాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో ఈరోజు మహావరుణ యాగం ఘనంగా జరిగింది. తెలంగాణలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు యాగాన్ని నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో ప్రారంభమైన యాగంలో అగ్ని ప్రతిష్టాపన చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా యాగంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ క్రతువులు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపాదిత జాతీయ విద్యుత్ విధానం 2026పై చర్చ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి అనుగుణంగా ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్కు అనుసంధానం చేయడంపై ప్రశ్నించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల విస్తరణతో పాటు డిస్కామ్ల ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను అడిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమాధానమిస్తూ, దేశవ్యాప్తంగా చౌకైన, నాణ్యమైన, విశ్వసనీయమైన 24 గంటల విద్యుత్తు సరఫరా, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో 4,21,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో 180 రెవెన్యూ కార్యాలయాలను నిర్మించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎల్కతుర్తి మండలంలో 3,25,00,000 రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క

0: ములుగులో పైలాన్ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం పెండింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: మేడారంలో కూడా జాతరకు ముందు మనం అడావుడిగా పనులు చేయడం జరిగింది. ఆ మిగతా పెండింగ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. నూతనంగా మనం కట్టుకుంటున్నటువంటి ఈ కలెక్టరేట్ సముదాయాన్ని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్చాట్ లో మాట్లాడుతూ, హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అధికారులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల దేశ రాజధానిలో జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఎంపీలకు, పార్టీ అధ్యకుడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంబేద్కర్ స్టేడియం, తారా డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా పంపిణీ చేసే నూతన కార్యక్రమాన్ని సీఎం సంగారెడ్డి నుంచే ప్రారంభించనున్నారు. హర్ ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు.
2: హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మీరు కూడా మీ ఇళ్లలో తప్పకుండా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సాయి రాహుల్ అవయవ దాన విశిష్టతను వివరించారు.
3: పోయిన సంవత్సరం 20,000 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఇంకా చాలా మంది రోగులకి అవయవాలు అవసరం ఉంది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి అవయవానికి. సాంకేతికంగా శస్త్రచికిత్స పరంగా మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పటికీ అవయవాలు లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మిర్చి కాంపౌండ్లని తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: గిరిపదం. ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుక వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్ల గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర బృందం పాడిన డేమ్సా పాటలు వింటారు. గట్లనే నాన్నూర్ మండలం ఖైర్తాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కీ పాటలు రెండో భాగం వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ముఖాన మోటి మలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసీలు వారు జరుపుకునే పండుగల సమయంలో, అందులో ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో పాడే పాటలే డేమ్సా పాటలు. ఆ పాటల్ని ఇప్పుడు ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతల శ్రీధర బృందం పాడిన డేమ్సా పాటలు విందాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: అక్క, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?

0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్క
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన డేమ్స పాటలు వింటారు.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. గిరిపదం కార్యక్రమంలో కాత్ర శ్రీధర్ బృందం పాడిన డేమ్స పాటలు వింటున్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

மிர்டியூன் சேசிந்தே ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப்எம் மனசு நிந்த கிரிபதம் காரியக்கிரமம் வின்றுனரு. ఆదివాసీ గిరిజనులు వారు జరుపుకునే పండుగలు కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ సమయంలో ఎన్నో పాటలు పాడుతూ నృత్యాలు చేయడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఆ నృత్యాలకు తగ్గట్టుగా పాటలు పాడడం, ఆ పాటలకు తగ్గట్టుగా వాయిద్యాల్ని వాయించడం కూడా చాలా ప్రత్యేకంగా ఆదివాసులు చేస్తూ ఉంటారు. అలా వాయిద్యాల్ని వాయించడంలో వారు ఎక్కువగా డోల్, డోలక్, డోల్కి అనే వాయిద్యాల్ని వారు పాటలు పాడే సమయంలో వాయిస్తూ ఉంటారు. అందులో డోల్కి అనే వాయిద్యాన్ని ప్రత్యేకంగా వాడి కొన్ని పాటల్ని పాడుతూ ఉంటారు. ఆ పాటల్ని డోల్కి పాటలుగా గిరిజనులు పిలుస్తూ ఉంటారు. అలాంటి డోల్కి పాటల్ని ఇప్పుడు నాన్నూరు మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన పాటల్లో విందాం. ఇది రెండో భాగం.

మీరు వింటున్నారు నాన్నూర్ మండలం కైర్తట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు రెండో భాగం.

ఇప్పటి వరకు నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన డోల్కి పాటలు రెండో భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు వింటారు. గట్లనే ఆదిలాబాద్ పట్టణం రణదీవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. வித்யா உத்தியோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టు భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి మహాలక్ష్మి తెలిపారు. 10వ తరగతి మెరిట్ రోస్టర్ పాయింట్ ఆధారంగా పోస్టును భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎస్సీ గ్రూప్ 2 మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. ఈ నెల 12లోగా బేలా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

0: మరొక సమాచారం. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిమాండ్ దృష్ట్యా లైఫ్ సైన్సెస్ విభాగంలో ప్రభుత్వం మరో 60 సీట్లను అదనంగా జోడించింది. ఇంగ్లీష్ మీడియం బీజెడ్సి బీజెడ్సిఎస్ సబ్జెక్టుల కాంబినేషన్లో విద్యార్థులు స్పెషల్ ఫేజ్ డోస్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ జే సంగీత తెలిపారు. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని 12 వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని తెలిపారు. మరొక సమాచారం. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాల పరీక్ష గడువు సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు, పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరాలలో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకు ముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నంబర్లు 0402-3680-222 టోల్ ఫ్రీ నంబర్ 1800-599-101 సంప్రదించాలని తెలిపారు. మరొక సమాచారం. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులు జాతీయ స్థాయి వైద్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రముఖ విద్యాసంస్థలో సీట్లు సాధించేందుకు మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈసి ఆధ్వర్యంలో నీట్ యూజీ 2027 మరియు జే 2027 మెయిన్ అడ్వాన్స్ ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ కొరకు అర్హులైన విద్యార్థుల నుండి మిగిలిన సీట్లను భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయు విధానము ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. https://mjptbcaadmissions.org. దరఖాస్తు ప్రారంభ తేదీ 9/8/2026. దరఖాస్తు చివరి తేదీ 16/8/2026. అర్హత: గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల వార్షికాదాయం 150,000 మరియు పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 200,000 మించరాదు. ఎంపిక విధానం: ప్రవేశం పూర్తిగా మెరిట్ సీట్ల లభ్యత ఆధారంగా మాత్రమే కల్పించబడతాయి. ఖాళీలు: బాలికలకు నీట్ 100, జేఈ 40, బాలురు నీట్ 50, జేఈఈ 50. ఇవి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు.

0: చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5 తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital, and electronic signatures. It also, therefore, strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్ లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్ విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం ఆగస్టు 15

0: ఢిల్లీ మెట్రో ఉదయం 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్ ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీఇస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమాపేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
1: ఛాత్ర ఆందోళన పర్ పూరా డీటెయిల్ మే చర్చా ఢిల్లీ మే ఔర్ దేశ్ భర్ మే జో భీ ఛాత్ర సే సంబంధిత అభీ జో భీ ఆందోళన చల్ రహే హై ఉస్కా చర్చా హో సక్తే హై. మేరా అనురోధ హై కాంగ్రెస్ పార్టీ ఔర్ విపక్ష కే సాథియో కో కి జబ్ ఛాత్ర ఆందోళన కో లేకర్ కే సర్కార్ చర్చా కే లియే తయార్ హై తో ఆప్ బిల్కుల్ చర్చా కే దౌరాన్ హంగామా నహీ కరేంగే ఔర్ గృహ మంత్రి జీ కా సర్కార్ కా జవాబ్ పూరీ తరహ సే సునేంగే.
0: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
2: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు యోసం నాగలేసి దుక్కిదున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యవసంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొనే తన ఒక్కడి కోసమే కాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న.

0: ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతులు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జి రవీందర్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ముందుగా వాతావరణం. తెలంగాణలో రాబోయే 24 గంటలలో ఆర్మూర్తో పాటు ఆ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి సమయంలో తేలికపాటి వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడే జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం గంటకు 12 మైళ్ళ వరకు పశ్చిమ దిశగా వీస్తుందని తెలిపారు. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వర్షాధారంగా వచ్చిన మొక్కజొన్న, జొన్న వంటి గడ్డిని నిల్వ చేసి పశుగ్రాసం కొరత ఉన్న సమయంలో నిల్వ చేసిన గడ్డిని పశువులకు వెయ్యడం వల్ల పశువులకి మేత కొరత అనేది తగ్గించవచ్చు అంటూ, దాంతోపాటు రైతులకి ఖర్చు కూడా తక్కువ చేసే అవకాశం ఉంటుంది అని, మేతని ఎలా నిల్వ చేయాలి, ఆ చేయడానికి ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి అనే విషయాలను ఈరోజు పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతుల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ ముచ్చట్లు విందాం. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
1: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
2: నమస్కారం.
1: మరి ముందుగా చెప్పండి, మనం ఈ పశుగ్రాసాలని అంటే పశువులకు ఇచ్చేటువంటి మేతను మనం ఎందుకు దాచుకోవాలంటారు?
2: ముఖ్యంగా మన దగ్గర రైతులకు పశువులు అనేటువంటివి అధికంగా ఉన్నప్పుడు, ఈ పశుగ్రాసాలు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయో, ముఖ్యంగా మన దగ్గర జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి వేస్తుంటారు రైతులు. ఈ జొన్న మొక్కజొన్న వర్షాధారంగా ఎక్కువ వేస్తుంటారు కాబట్టి, ఈ వర్షాధారంగా వచ్చినటువంటి జొన్న మొక్కజొన్న ఏదైతే చొప్ప ఉంటుందో దాన్ని మనము నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకుంటే మనకు ఈ వేసవి కాలంలో ఎప్పుడైతే గడ్డి కొరత ఏర్పడుతుందో, అంటే పచ్చి గడ్డి దొరకదు వేసవి కాలంలో, మనకు బయటకు పశువుల్ని వదిలినా కానీ మేత దొరకకపోవచ్చు, ఎందుకంటే వర్షాలు ఉండవు, గడ్డి మొలవదు కాబట్టి. పశుగ్రాసం కొరత అనేటువంటిది వేసవి కాలంలో ఏర్పడుతుంది కాబట్టి, ఎప్పుడైతే మనము వర్షాకాలంలో పండించినమో ఆ పంటని మనము నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ చేసుకొని వేసవి కాలంలో ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఈ పశువులకు వాడేటట్లుగా మనం నిల్వ చేసుకున్నట్లయితే దీనివల్ల ఈ పశుగ్రాసపు కొరత అనేటువంటిది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ పశువుల పాడి కానివ్వండి, పాల దిగుబడి కానివ్వండి తగ్గకుండా ఉంటుంది. అదే మనకు వ్యవసాయంకు పనికొచ్చేటువంటి ఈ ఎద్దులు అనేటువంటివి బలిష్టంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: కొరత తీర్చుకోవడానికి ఎప్పుడైతే లేనప్పుడు గడ్డి దొరకనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అయితే మరి పశుగ్రాసాల పరిరక్షణ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చు అంటారు?
2: ముఖ్యంగా పశుగ్రాసాలని నిల్వ చేసుకోవడం అనేటువంటిది 2 విధాలుగా నిల్వ చేసుకుంటాం. ఎండుగడ్డి రూపంలో ఒకటి, రెండోది ఏమో సైలేజ్, మాగుడు గడ్డి అంటుంటారు దీన్ని, పాతరగడ్డి అని కూడా అంటుంటారు. ఈ 2 పద్ధతుల్లో మనం నిల్వ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే వర్షాకాలంలో ఎక్కువ గడ్డి వెళ్తుందో దాన్ని మనము 2 విధాలుగా నిల్వ చేసుకోవాలి. మామూలుగా మన దగ్గర రైతులు ఈ ఎండుగడ్డి రూపంలో ఎక్కువగా నిల్వ చేస్తుంటారు, చొప్ప అంటుంటాం కదా, దాన్ని మనం ఎక్కువగా నిల్వ చేసుకుంటుంటాం.
1: మరి ఈ ఎండుగడ్డి పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం? మరి ఎలాంటి జాగ్రత్తలు?
2: మన దగ్గర ఏం చేస్తారంటే రైతులు ఈ పశుగ్రాసాల్ని కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనము దాన్ని నిల్వ చేస్తుంటారు. కానీ పశుగ్రాసాల్ని ఎప్పుడైతే కట్ చేస్తామో, కట్ చేసిన తర్వాత దాన్ని అక్కడే ఎండబెట్టాలి. ఎండబెట్టినట్టయితే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి నీటి శాతం అనేటువంటిది తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల ఈ బూజు అనేటువంటిది రాకుండా, తేమ అనేటువంటిది తగ్గినప్పుడు బూజు రాకుండా ఉంటుంది కాబట్టి

0: జారిపోతుంది కాబట్టి అది మళ్ళీ ఎండిపోతుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఈ ఎండుగడ్డి అనేటువంటిది బూజు పట్టకుండా ఉంటది. అదే విధంగా ఎప్పుడైతే మనం కొట్టాలల్లో నిల్వ చేసుకుంటామో, కొట్టాలల్లో నిల్వ చేసుకున్నప్పుడు తేమ లేకుండా చూసుకోవాలి. కింది నుంచి కొంత శమ వచ్చే అవకాశం ఉంటది. ఈ తడి లేకుండా చూసుకోవడం అనేటువంటిది చేయాలి. అదే విధంగా ఈ మందు డబ్బాలు అనేటువంటివి ఉంటాయి, ఏదైతే పెస్టిసైడ్స్ రైతులు వాడుతుంటారో, పురుగు మందుల్ని కూడా అదే రూమ్ లో మనకు కొంతమంది పెడుతుంటారు. అక్కడక్కడ అది లీకేజ్ అయిపోయి ఈ చొప్ప మీద ఎండుగడ్డి మీద పడడం వల్ల పశువులకు ఈ విష ప్రభావం అనేటువంటిది కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటది. కాబట్టి ఈ ఎండుగడ్డి అనేటువంటిది నిల్వ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటేమో మందులకు దూరంగా ఉంచడం అనేటువంటిది, మందుల్ని ఆ రూమ్ లో పెట్టకూడదు. అదే విధంగా గడ్డిని నిలుగా నిల్వ వేయడం అనేటువంటిది ఒకటి.
1: మీరు రెండు పద్ధతులు అన్నారు, ఇంకో పద్ధతి మాగుడు గడ్డిగా మార్చుకోవచ్చు అన్నారు. మరి ఈ పశుగ్రాసాలని, ఈ సొప్పని గాని గడ్డిని గాని మాగుడు గడ్డిగా ఎలా మార్చుకోవాలి?
0: ముఖ్యంగా మనకు రైతులు పాతకాలంలో పాతర గడ్డిని ఎక్కువగా చేసేవాళ్ళు. అప్పుడు జొన్న అనేటువంటి పంట ఎక్కువగా ఉండేది. జొన్న ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసేదంటే, నిల్వ చేయడానికి సరి అయినటువంటి పాకలు అనేటువంటివి ఉండేవి కావు. అప్పుడు కొట్టాలు అనేటువంటివి ఉండయి. కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఎక్కువ మోతాదులో ఈ గడ్డి ఏదైతే వస్తుందో దాన్ని పాతర గడ్డిగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. అంటే లోపల ఒక లొంద చేసి దాంట్లో ఈ గడ్డి ఏదైతే ఉందో, కట్ చేసిన గడ్డిని తేమ శాతం 70% ఉండేటట్లుగా చూసుకొని, తేమ ఉండాలి. ఎప్పుడైతే మనం కట్ చేస్తామో, కట్ చేసినప్పుడు అది పచ్చిగా ఉంటది, పచ్చిగా ఉన్న దాన్ని ఆరబెట్టాలి. ఒక రోజు ఆరబెట్టిన తర్వాత దాన్ని మిగతా మొత్తాన్ని మనం ఒక లోపల ఒక లొంద తవ్వేసి, లొందలో ఒక పాలిథిన్ కవర్ వేసేసి పైనుంచి మళ్ళీ దాన్ని కప్పేసి దాన్ని ఒక 4 వారాలు, 1 నెల తర్వాత మనం తీసినట్లయితే అది మాగుతుంది గడ్డి. ఈ మాగుడు గడ్డిని మనం పశువులకు కొద్ది కొద్దిగా మనము అలవాటు చేసుకోవడం అనేటువంటిది చేయాలి. ఎక్కువ గడ్డి వచ్చినప్పుడు ఇది చేసుకుంటే మంచి లాభాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ఈ గడ్డి అనేటువంటిది మనం ఓపెన్ చేయకపోతే 1-3 సంవత్సరాల వరకు కూడా దీన్ని నిల్వ చేసుకోవచ్చు. దానికి మనము లోపల నీరు పోకుండా జాగ్రత్త పడాలి. ఏదైతే మాగుడు గడ్డి చేస్తామో, ఈ మాగుడు గడ్డిని ఈ పాతర ఏదైతే మనం చేస్తామో, ఆ పాతర అనేటువంటిది కొంత ఎత్తైన ప్రదేశంలో చేయాలి. అదే విధంగా లోపలికి నీళ్లు పోకుండా చుట్టుపక్కల మనము కొంత ఎత్తుగా చేసుకొని, ఇటుకలు పెట్టుకోవడం లేకపోతే కొంత ఎత్తు అనేటువంటిది చేయడం అనేటువంటిది చేసి నీళ్లు పోకుండా చూసుకున్నట్లయితే ఈ గడ్డిని మనము నిల్వ చేసుకొని పశువులకు వేసవి కాలంలో మంచిగా వాడుకోవచ్చు. ఈ పాతర గడ్డి అనేటువంటిది ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు, దాన్ని మనం కొద్ది కొద్దిగా వాడుకోవడం అనేటువంటిది చేయాలి. ఒకేసారి పశువులకు ఎక్కువ ఇవ్వకూడదు.
1: అది ఇప్పుడు మాగుడు గడ్డి పాతర గడ్డి వేస్తా ఉన్నారు కదా, ఆ పాతర గడ్డి వేసేటప్పుడు కేవలం గడ్డి వేయాలనా, ఇంకేమన్నా అందులో కలపాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా మనము ఈ రోజులలో పాతర గడ్డి తయారు చేసేటప్పుడు కొన్ని ద్రావణాలు కలపవలసిన అవసరం ఉంటది. కాల్షియం అనేటువంటిది ద్రావణం దొరుకుతుంది. అదే విధంగా కాల్షియం ఫాస్ఫేటు, అదే విధంగా బెల్లం మడ్డి అనేటువంటిది ఒకటి, తౌడు అనేటువంటిది ఒకటి, ఈస్ట్ అనేటువంటిది ఒకటి. ఈ 3-4 పదార్థాలు కలిపినట్లయితే ఈ మాగుడు గడ్డి అనేటువంటిది తొందరగా తయారైతుంది. వట్టి మనము గడ్డినే వేయడం వల్ల కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఇది 1-2 నెలల వరకు మాగుతుంది. అదే మనం ఈ పదార్థాలు వేసినట్లయితే 1 నెల రోజుల లోపలనే అది మెత్తగా తయారైపోయి మంచి సుపోషకంగా తయారైతుంది.
1: అంటే పాతర కోసం తవ్వే లొందకు ఏమన్నా సైజులు ఉంటాయా, లేకుంటే మనం ఇష్టం గడ్డిని బట్టి తవ్వుకోవచ్చు?
0: సైజ్ ఉంటది దీనికి, ఎందుకంటే సైజ్ వచ్చేసి మనం 6 ఫీట్ల పొడవు, అదే విధంగా 8 ఫీట్ల లోతు తవ్వాలి. 8 ఫీట్లలో 6 ఫీట్లు లోపల, 2 ఫీట్లు పైన, భూమి పైన ఉండేటట్లుగా చూసుకోవాలి. అట్లా చేసుకొని మనం దాంట్లో ఈ గడ్డిని వేసినట్లయితే 1 టన్ వరకు మనము గడ్డిని నిల్వ చేసుకోవచ్చు ఈ 6-8 ఫీట్ల లొందలో.
1: మరి ఈ మాగుడు గడ్డి వలన ఎలాంటి లాభాలు ఉంటాయి, అంటే ఈ పశువులకు తినిపించడం వల్ల?
0: ముఖ్యంగా మనకు వేసవి కాలంలో పచ్చిగడ్డి కొరత ఉంటది. పచ్చిగడ్డిలో విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువగా ఉంటది, అదే విధంగా బి కాంప్లెక్స్ అనేటువంటివి కూడా ఉంటది. కానీ మనకు ఎండుగడ్డిలో చూసుకున్నట్లయితే అవి ఉండయి. ఈ పచ్చిగడ్డి లేని కొరతని మనం మాగుడు గడ్డి, పాతర గడ్డి ద్వారా తీర్చుకోవచ్చు. ఎందుకంటే పాతర గడ్డిలో ప్రోటీన్స్ అనేటువంటివి ఎక్కువగా లభ్యమవుతాయి. ముఖ్యంగా నైట్రోజన్ కంటెంట్ అనేటువంటిది పెరగడం వల్ల ప్రోటీన్ మాంసకృతులు అనేటువంటివి ఎక్కువగా లభ్యమయ్యి

0: వాటికి కావలసినటువంటి పోషక పదార్థాలు అనేటువంటివి లభ్యమవుతాయి. కాబట్టి పచ్చిగడ్డితో సమానంగా పోషక పదార్థాలు కలిగినటువంటి ఈ పాతరగడ్డిని మనము ఉపయోగించినట్లయితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనము ఈ ఎద్దులకు కావలసినటువంటి శక్తి ఏదైతే అవసరం ఉంటుందో, మాంసకృతులు అవసరం ఉంటుందో, అవన్నీ కూడా ఈ పాతరగడ్డి ద్వారా మనం తీర్చుకోవచ్చు.
1: చాలా మంచిదండి సురేష్ గారు. మరి పశుగ్రాసాలు అంటే మేత గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఆ గడ్డిని ఏ విధంగా దాచుకోవాలి, మరి ఆ గడ్డి ఏ విధంగా ఉపయోగపడుతుందో చాలా చక్కగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా పాడి పశువుల పెంపకందారులు ఈ ఎండాకాలంలో ఈ పచ్చి మేత దొరకదు కాబట్టి ఇలాంటి పద్ధతులతోటి గడ్డిని పాతర గడ్డిగన్నా మార్చుకోవచ్చు, లేకుంటే ఎండుగడ్డిగన్నా మార్చుకొని గడ్డి లేని సమయంలో వీటిని ఉపయోగించుకొని పాల దిగుబడి తగ్గకుండా పాడిలో మంచి లాభాలని సాధించాలని కోరుకుంటూ ఈ పశుగ్రాసాల పరిరక్షణ గురించి ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదములు.
2: ఇప్పటి వరకు పశుగ్రాసాల పరిరక్షణ పద్ధతుల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది పి అశోక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కూరగాయ పంటలో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిప్పుడు వింటారు. వీతో ముచ్చట పెడతారు జి రవీందర్.
3: నమస్కారం డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు.
4: నమస్కారం అండి.
3: సాధారణంగా రైతులు కూరగాయలని విత్తుకోవడమో తర్వాత నారుమడి యాజమాన్యం ద్వారానో పండిస్తూ ఉంటారు. మరి ఏ ఏ కూరగాయ పంటల్లో నారుమడి అవసరం ఉంటారు, ఎందుకు?
4: మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను మన రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గుడియత్నూరు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నారూరు మండలాల్లో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే ఇందులో పలు రకాలుగా కూరగాయలు, కొన్నింటిని మనం నేరుగా విత్తుకోవడం ద్వారా సాగు చేసుకోవచ్చు, కొన్ని అయితే మాత్రం నారుమడి ద్వారా మనం సాగు చేసుకోవాలి. నారు పెంచుకొని ఇక మొక్క అంటే పంటను బట్టి, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి నారు పెరిగినటువంటి 25 నుంచి 35 రోజుల లోపల మనము ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ నారుమడి అనేది ముఖ్యంగా మన టమాటా, వంకాయ, మిరప, అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ ఈ పంటల్లో నారుమడి పెంచుకొని ఈ యొక్క నారును మనం ప్రధాన పొలంలో లేదా ప్రధాన తోటలో నాటుకోవడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ పంటల్లో విత్తన పరిమాణం చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఒకటి మనం నేరుగా విత్తినట్లయితే కనుక, ఒకవేళ మనకు వర్షాలు కురిస్తే, అధికంగా వర్షాలు కురిస్తే విత్తినటువంటి విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ విత్తనం ఎక్కువ లోతులో పడినా కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నారుకుళ్ళు లేదా వేరుకుళ్ళు తెగులు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అదేకాకుండా వీటిలో చూస్తే కనుక విత్తన ధర, విత్తన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 5 పంటలు ఏవైతే ఉన్నాయో, టమాటా, మిరప, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఈ పంటల్లో దాదాపుగా కిలో విత్తనం ధర చూస్తే కనుక పంటను బట్టి 10,000 నుంచి 50,000 వరకు కూడా ఉంటుంది. టమాటాలు చూస్తే కొన్ని రకాల సంకర రకాలు చూస్తే కనుక 45,000 నుంచి 50,000 కిలో విత్తనం ధర పలుకుతుంది. అట్లా చాలా ధరతో కూడిన విత్తనం కాబట్టి మనం జాగ్రత్తగా, ప్రతి విత్తనము మనకు ముఖ్యమైనది, రైతుకు ప్రతి విత్తనం ముఖ్యమైనది కాబట్టి ఈ విత్తనాన్ని కనుక మనం నారుమడిలోనే మొదటి 30 రోజులు నారుమడిలోనే పెంచుకొని ప్రధాన తోటలో కనుక నాటుకుంటే కనుక పంటలో మంచి ఎదుగుదలతో పాటు మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా రైతు తొలి దశలోనే నష్టాన్ని నివారించవచ్చు.
3: ఈ నారుమడి యాజమాన్యంలో పద్ధతుల గురించి తెలియజేయండి.
4: ఇప్పుడు ముఖ్యంగా 3 రకాల పద్ధతులు మనం నారుమడి యాజమాన్యంలో చూస్తున్నాం. ఒకటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పద్ధతి అయితే సమతుల మడి పద్ధతి. ఇక్కడ ఏంటిదంటే మనము నేలను దుక్కి దున్నిన తర్వాత సమాంతరంగా 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు మడి తయారు చేసుకొని ఈ మడిలో మనం విత్తనాలను చల్లుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయబద్ధంగా రైతులు చేస్తున్నటువంటి పద్ధతి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ పద్ధతి మనము శీతాకాలంలో చేసుకోవచ్చు, వేసవకాలంలో కూడా చేసుకోవచ్చు. అదే వర్షాకాలంలో కనుక చూస్తే కనుక మనకు వర్షం పడినప్పుడు నీళ్లు అక్కడనే నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దానివలన నారు కుళ్ళిపోతుంది ఒకటి, లేదా వర్షం భారీగా పడినప్పుడు మొత్తం విత్తనాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి అనేది వర్షాకాలంలో అనువైనది కాదు. ఇప్పటికి కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమంది రైతులు మాత్రమే చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మనం విత్తనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, నష్టపోతాం కూడా. అయితే వేసవి కాలాల్లో అటువంటి సందర్భాల్లో మనం ఏదైతే సూర్యరశ్మి తగిలే విధంగా ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఈ సమతుల మడి పద్ధతి చేసుకోవచ్చు. అది కాకుండా మనకి ఏంటంటే

0: వర్షాలు పడినా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మనం ఏదైతే విత్తనం పెట్టినటువంటి విత్తనం ఉందో ఆ విత్తనాన్ని నష్టపోకుండా మంచి నారు రావాలి, ఆరోగ్యవంతమైన నారును తీసుకోవాలనుకుంటే కనుక ఎత్తుమడుల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో కూడా మనము 4 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు ఉండే విధంగా మడులను మనం నేల నుంచి 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులో తయారు చేసుకుంటాం. ఇట్లా ఎత్తులో తయారు చేసుకున్న పైన ఈ ఎత్తుమడుల పైన మనము 40 కిలోల వరకు పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ అయితే 10 కిలోలు, దాంతోపాటు వేపపిండి 2 కిలోలు ఈ చల్లుకొని మట్టిలో కలిసే విధంగా చేసుకొని ఈ ఎత్తుమడిల పైన మనము వరుసల్లో ఈ విత్తనాన్ని పెట్టడం అనేది చేసుకోవాలి. ఈ విత్తనము విత్తేటప్పుడు కొంచెం పల్చగా విత్తుకోవాలి. అదేవిధంగా ఈ వరుసల మధ్య దూరం చూస్తే కనుక 7.5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు విత్తనం విత్తిన తర్వాత మట్టిని పల్చగా కప్పేసి ఈ మడుల పైన మనం వరిగడ్డి లేదా ఎండుగడ్డిని కప్పినట్లయితే కనుక కప్పి మనము ఉదయం సాయంత్రం రోజుకి అంత సాయంతో నీళ్లు అందిస్తూ ఉండాలి. ఇట్లా చేసినప్పుడు మనకు 4 నుంచి 6 రోజుల లోపల మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత ఈ ఎండుగడ్డి లేదా వరిగడ్డిని తీసేసినట్లయితే కనుక తర్వాత మొక్కలకు మంచి గాలి వెలుతురు లభించి మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా భారీ వర్షాలు పడి కొంతవరకు ఏదన్నా వ్యాధి తెగులు సోకే అవకాశం ఉంటే కనుక మనం కాపరాక్సిక్లోరైడ్ అనేటటువంటి మందును 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మనం మొక్క వేర్లు తడిచే విధంగా తడుపుకోవాలి. ఇట్లయితే కనుక ఈ నారుకులు తెగులు సోకకుండా కూడా ఎత్తుమడుల పద్ధతిలో మనము నారును కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ వర్షాల నుంచి ఈ ఎత్తుమడుల పద్ధతిలో ఉన్నటువంటి నారును కాపాడుకోవాలంటే కనుక పాలిథీన్ కవర్తో కూడా ఈ నారుమడిని వర్షం కురిసే సమయంలో కప్పినట్లయితే కనుక మనకు వర్షం నీటితో ఎటువంటి సమస్య రాదు, ఆరోగ్యవంతమైన నారును తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకు.
1: ఈ సాంప్రదాయ పద్ధతి అదేవిధంగా ఎత్తుమడి పద్ధతి గురించి తెలియజేసిండ్రు. ఇలా కాకుండా ఇంకా ట్రే పద్ధతి కానీ అట్లాంటి ఇంకేమైనా ఉంటాయా, ట్రేలలో ఎలా పెంచుకోవచ్చు అంటారు?
0: అయితే మీరు చెప్పినట్లు ఈ సంప్రదాయ పద్ధతి అదేవిధంగా ఈ ఎత్తుమడుల పద్ధతి కాకుండా ఇంకొక అధునాతనమైన పద్ధతి ప్రో ట్రేలలో మనం నారు పెంచుకోవడం. అయితే ఇవి ముఖ్యంగా ఈ పద్ధతిలో ఈ షేడ్ నెట్ తో మనము గ్రీన్ నెట్ తోని ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని ఇది వాణిజ్య సరళిలో చేస్తున్నారు కొంతమంది రైతులు. వాణిజ్య సరళిలో ఈ ప్రో ట్రేలలో నారుని పెంచి తోటి రైతులకు కూడా అమ్మకం ద్వారా మంచిగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఈ షేడ్ నెట్ లోపల 50% నీడనిచ్చేటటువంటి షేడ్ నెట్ లోపల ఈ మనము ప్రో ట్రేల్ అంటాం, అంటే నల్లటి రంగు కలిగినటువంటి బ్లాక్ కలర్ ట్రేలు ఉంటాయి. ఒక్కొక్క ట్రే లోపల 98 గుంతలు ఉంటాయి. ఈ గుంతల లోపల మనం ఏంటంటే ఈ కోకో పీట్ అనేది తీసుకుంటాం. కోకో పీట్ అనేటటువంటి తీసుకొని ఆ గుంతలను కోకో పీట్తో నింపేసి అందులో మనము ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క విత్తనం టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, మిరప కావచ్చు, ఈ విత్తనాన్ని ఒక్కొక్క విత్తనాన్ని పెట్టేసి మనం ఏంటంటే వెంటనే మనం ట్రేలను ఈ ట్రేలు ఏవైతే ఉన్నాయో విత్తనం పెట్టిన తర్వాత ఒక్కొక్క ట్రేలను ఒక 10 నుంచి 15 ట్రేలను ఒకదానిపైన ఒకటి పెట్టి పాలిథీన్ కవర్తో కప్పి 1-3 రోజుల వరకు ఉంచాలి మనం. అట్లా 1-3 రోజుల వరకు ఉంచినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఈ మొలక అనేది తొందరగా వస్తుంది. 3 నుంచి 4 రోజుల లోపల మొలక అనేది వస్తుంది. ఆ మొలక వచ్చిన తర్వాత ఈ పాలిథీన్ కవర్ తీసేసి మనం ఈ ప్రో ట్రేలను విడివిడిగా ఒక్కొక్కడిగా మనం నేలపైన పరుచుకొని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టిన తర్వాత మనం ఏంటంటే రోజుకి అంతా ఎప్పటికప్పుడు నీటి తడులు ఇస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఏంటంటే షేడ్ నీటి లోపల మనకు ఏంటంటే రక్షణ ఉంటుంది కాబట్టి మనకు వర్షాల నుంచి కూడా ఎటువంటి సమస్య ఉండకుండా పాలిథీన్ కవర్తో మనం కప్పుకోవాలి ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ రసం పీల్చే పురుగుల సమస్య కూడా మనకి ఇక్కడ కనబడదు. ఎందుకంటే ఈ రసం పీల్చే పురుగుల నుంచి నివారించడానికి మనకు మెష్ అనేది ఉంటుంది కాబట్టి షేడ్ నీటి లోపల ఈ వీటి సమస్య కూడా ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండి అంటే వాతావరణము చల్లగా ఉండి మబ్బులు పట్టినట్లుగా ఉండి 3-4 రోజులు అట్లనే ఉండి మనకు అంటే ఒకవేళ దీంట్లో పెరుగుదల లేదు, నారుమడిలో పెరుగుదల తక్కువ కనిపిస్తున్నట్లు అనిపిస్తే మనం ఏంటంటే పెరుగుదలను ప్రోత్సహించడానికి మన నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఏదైనా 19-19-19 అనేటటువంటి పోషకాలను తీసుకుని మనం 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మంచి ఎదుగుదల బాగుంటుంది. ఆ తర్వాత మనం ఏదైతే ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా పూత త్వరగా వస్తుంది, కాయలో నాణ్యత అదేవిధంగా మంచి సైజు కలిగినటువంటి కాయలను తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా రైతుకు ఆదాయం కూడా పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది.
1: మరి తీగజాతి పంటల్లో కూడా నారును పెంచుకొని పండిస్తూ ఉంటారు పంటల్ని, మరి దానికి సంబంధించి తెలియజేయండి.
0: ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయల్లో కూడా మనం నారును పెంచుకొని పండించేటటువంటి విధానము ఎక్కడైతే చల్లని ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో సాధారణంగా చేస్తూ ఉంటారు. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు వీళ్ళు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా శీతాకాలంలో జనవరి ఆ నెల ఆ సమయంలో ఏంటంటే ఈ పాలిథిన్ కవర్లు, మనకు నల్లటి పాలిథిన్ కవర్లు ఏవైతే ఉన్నాయో నర్సరీ కవర్స్ అంటాము, అటువంటి కవర్స్లో విత్తనాలను విత్తుకొని ఈ యొక్క జనవరి మాసంలో మొదటి వారంలో విత్తుకోవడం జరుగుతుంది. ఆ విత్తుకున్నటువంటి ఆ మొలకలు మొలిచిన తర్వాత దాదాపుగా 40 నుంచి 45 రోజుల దశలో, అంటే ఫిబ్రవరి 2వ వారంలో ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనము ఈ యొక్క నారుమడి దశలోనే చలి ఎక్కువగా ఉన్నా కూడా మనము ఈ యొక్క మొక్కలను మనం ఆరోగ్యవంతంగా ఉండేటట్లుగా పెంచుకొని ఆ యొక్క 40 నుంచి 45 రోజుల దశలో ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చలి వలన వచ్చేటటువంటి సమస్యను తగ్గించి మనము వేసవికాలంలో అంటే త్వరగా పంటను నాటుకొని త్వరగా పంట తీసుకొని అంటే మంచి ఆదాయం, ఎందుకంటే పంట త్వరగా వచ్చినప్పుడు మనకు మార్కెట్కి తొందరగా రీచ్ అయినప్పుడు మంచి ధర పలుకుతుంది, అటువంటి ధర పలికినప్పుడు లాభం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పాలిథిన్ కవర్లలో కూడా ఈ యొక్క విత్తనాలు విత్తుకొని 40 నుంచి 45 రోజుల దశలో లేదా 4 నుంచి 6 ఆకుల దశలో కనుక మనం ప్రధాన పొలంలో నాటుకుంటే వీటిలో కూడా మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు కూరగాయ పంటల్లో నారుమడి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి రవీందర్. మీరు వింటున్నారు ఇల్లు యువసం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక యువసం పాట విందాం.

ఇప్పటి వరకు ఇల్లు యోసం కార్యక్రమంలో యోసం పాట విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు యోసం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి వనజ. రైతాంతరంగంలో పత్తి మిర్చి పంటల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జల్ల గ్రామానికి చెందిన రైతు పాముల రామన్నతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
2: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
2: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
2: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
1: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
2: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదే విధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి, దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదే విధంగా మేము రీసెంట్ గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
1: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు?
2: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2nd మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్ లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్ గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్ గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్ లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1 కోటి ప్లెడ్జ్లు దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు, మెయిన్లీ ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047 కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి యుఎన్ ఓడిసి యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ ఎన్ఐడిఏ కానీ వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకుని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఈవీవైఎల్డి అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ ని మనం చెప్పచ్చు, అదే ఆ ఐడియాస్ ని బడ్జెట్ లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ లో ఎవరైతే ప్రెజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఏటా. గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది మహారత మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది డిస్టిక్ లెవెల్లో. క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రెజెంటేషన్ ప్రెజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్ లో వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ ని ప్రెజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రెజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ ని ఒక ప్రెజెంటేషన్ లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్ లో 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రెజెంటేషన్స్ ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రెజెంటేషన్స్ అని 10 ప్రెజెంటేషన్స్ మోడీ గారి ముందు ప్రెజెంట్ చేస్తారు. సార్ స్టార్టప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రెజెంటేషన్స్ ప్రెసెంట్ చేస్తారు. ఇవి ఏంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్, అందులో ఏంటి మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్, సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా ఒక 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు, ఒక టీమ్ లో 2 ఉంటారు 3 ఉంటారు, అక్కడ ప్రెజెంట్ చేస్తారు. అక్కడ ప్రెజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 మంది ఐడియాస్ ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రెజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ ని.
3: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
2: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్ లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్సే ఉంటుంది, ఎస్సే తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్ గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్ తో డిన్నర్ ఉంటుంది, ఒక రోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకుని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు, చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ వీవీవైఎల్డీకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్ లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను 888 ఇడుపులపాయలో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్ గా వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు, మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్ విఐపీస్ అందరూ వచ్చి యూత్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్లారు అదంతా.
3: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ లేకపోతే ఉద్యోగాల అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ?
2: సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మై భారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్ లోనే ఉండేది. ఇప్పుడు మై భారత్ ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్, అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ మేము ఈవెంట్స్ ఆన్లైన్ లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదే విధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదే విధంగా ఇస్రో మొన్న రీసెంట్ గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని NIC వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదే విధంగా మనం కూడా ఆపర్చునిటీస్ మన ఆఫీస్ కు వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాం, అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ DIC అంటారు, ఎంప్లాయ్మెంట్ కానీ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నో, అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్ గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకుని యూత్ ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్ లో టైమ్ లో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్ కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం.
3: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
2: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదే విధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నాను అంటే myBharat.gov.in మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదే విధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైన నుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్ కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా రాశారు. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్ కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్ లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
3: చాలా సంతోషం సార్. మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
2: నమస్తే సార్.
0: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

Ουσάρου. జోరైన పాటల హోరు. మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలను వినండి, ఫోన్ చేయండి. జోరైన ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 087-32-2300-81. మరొక నంబర్ 295-08. గిప్పర్ సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఉషారు జోరైన పాటలు కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో,
1: నమస్తే అమ్మా. నమస్తే,
0: చెప్పండి మీ పేరు.
1: గణేష్. అంకోల్ అమ్మా.
0: గణేష్ అంకోల్ నుంచి?
1: అవునవును.
0: ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులు నడుస్తున్నాయి. ఏ పాట వింటారు? పాట ఏ పాట వింటారు? డాడీ చిత్రం నుండి. సరేనండి, తప్పకుండా మీరు కూడా పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వింటున్నారు హుషారు చోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223300, 01 మరొక నంబర్ 295081.

మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. కడప నుంచి ఫోన్ చేస్తున్నారు. కడప నుంచి ఫోన్ చేస్తున్నారు. ఓబుల్ రెడ్డి గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వేస్తాను. ఏం చేస్తుంటారు? సరేనండి, చెప్పండి. సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట

గోడ మీద పిల్లిలాగా పుల్లై ఉంటాడు. దొంగలు దొంగలు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలైపోతుంటే వాటా దొరకని వాడు వేరే పాతి.

0: മിർജൂൻ ചേച്ചിന്റെ ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട ഉഷാർ കാര്യക്രമം വിന്നാറു. മറി ഈ കാര്യക്രമംലോ ഇപ്പോൾ మరొక శ్రోతతో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: అజయ్ మేడం.
0: అజయ్, ఎక్కడి నుంచి?
1: దిమ్మదుర్త మేడం, నిర్మల్ డిస్ట్రిక్ట్.
0: ఏం చేస్తుంటారు?
1: మా ట్రాక్టర్ ఉంది మేడం.
0: ట్రాక్టర్ నడిపిస్తుంటారు
1: మేడం. ఇప్పుడు కేజీఎల్సీ ఇచ్చాను కదా, ఇప్పుడు వచ్చా.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: కంత్రిలో నుంచి ఒక సాంగ్.
0: సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వింటున్నారు హుషారు చోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 295081.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. హలో హలో, వినిపిస్తుందా అండి? హలో హలో, సరేనండి, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ ప్రయత్నించండి. మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. హలో, చెప్పండి, వినిపిస్తుంది మీ పేరు. ఎక్కడి నుంచి? బేలా నుంచి. ఏ పాట వింటారు? చెప్పండి. సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వింటున్నారు షారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో చివరిగా మరొకరితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. ఎక్కడ నుంచి సురేష్ గారు? నిర్మల్. ఏం చేస్తుంటారు? ఏ పాట వింటారు చెప్పండి ఈ కార్యక్రమంకి? బస్తీ మూవీ నుండి ఇప్పుడు ఒక పాట వినేద్దాం.

ఇది ఇయాల్టి ఉషారు జోరైన పాటల హోరు. రేపు రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్యా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട കഥനം. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి అల్లిరానికి మీసాలున్నాయి. కథ వింటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: రాజన్నపేట్ల మా నాటకం అంత కథ అయింది కదా, అంతటితోనే ఇక మా మాల్యం ఇచ్చుకుపోయింది. మా మామ ఊరుకుంటాడా, మళ్ళా మాల్యాన్ని కట్టుడు మొదలుపెట్టిండు. ఉమాపతిరావు పంతులు తండ్రి ఉంటాడు కదా, ఆయనది ఏడాది దినం. ఆ పంతులకు ఒక్కడే కొడుకు, పట్నంలో పెద్ద కొలువు మీద ఉన్నాడు. తండ్రి చచ్చిపోతే ఊర్లోనే కర్మకాండ చేసిండు. ఏడాది దినం నాడు కూడా ఊర్లోనే చేసిండు. అయితే వాళ్ళ తండ్రి చెప్పిండట, సావుకర్మ అన్నీ మనవులనే చేయిబిడ్డ అని. ఉమాపతిరావు మా పంతుల్ని పిలిపించి మా నాయన పేరు మీద ఒక ఆట ఆడుండ్రీ అన్నాడట. అది ఆయిటి మూనిన దినం. వాన మీద వాన, మూడు వానలు పడ్డాయి. ఎద్దుకో నాగలు కట్టిండ్రు. తిందామన్నా తీరుతలేదు జనానికి, పునాసలకు దున్నుతుండ్రు. మనిషికి మనిషి దొరుకుతలేడు. మేము అంతకుముందే అల్లిరాని ఆట నేర్చుకుని ఎండాకాలంలో 2 సార్లు వేసినాం కదా, ఆట మంచిగానే గమ్మే. 400 పైనే వచ్చినాయి అప్పుడు పైసలు. అంతవరదాకా మాకు సూపు పరదాలు లేదు, సైడు పరదాలు గుర్లేవు. ఒక్కటే పెద్దది తెల్ల బట్టుండే. ఈ పైసలు మనిషికిని పంచుకుందామని అన్నారు. పంచుకొని బంగ్లా కడతామా? వద్దు, పొత్తుల్ది పొత్తుల్నే సామాన్లు కొందామన్నాడు మా మామ. 150 ఇచ్చి సూపు పరదా మీద రామ పట్టాభిషేకం బొమ్మను అద్దిచ్చిండు. తబ్లాలు ముడిపించిండు. 2 కొత్త తాళాల జోళ్ళు కూడా కొన్నాడు. రాజేశానికి 2 షేర్వాన్లు గుట్టిచ్చిండు. విగ్గులు, గడ్డాలు, కొంత మేకప్ సామాను కూడా కొన్నాడు. సైడు పరదాలు కొన్నాం. రూపాయలు మొత్తం ఖర్చు అయిపోయినాయి. ఇక అన్ని ఖర్చు అయినాక మాకు యాదికొచ్చింది ఏంటిదంటే మైకు. ఈ పైసలల్లో ఇంకొన్ని గలేస్తే మైకత్తుండే కదా అనుకున్నాం. కానీ ఏం లాభం, పైసలన్నీ ఖర్చు అయిపోయాయి. మేము ఇట్లా బాధపడుతుండగానే మా పంతులు చల్లటి వార్త తెచ్చిండు. ఏంటిది, ఈ పట్నం పంతులది. పట్నం పంతులు ఆటాడమంటుండు. వాళ్ళ నాయనది ఏడాది దినమాట కదా, మైక్ గొనిత్తాడట. ఇంత మంచి మోకా దొరకది అన్నాడు. ఎట్లాడతాం, పుట్టెడు పనుంది. ఎంత నోటికొచ్చినా 2 రిహార్సల్లో నిలదీయాలి. ఎవరు రమ్మన్నా రారు అన్నాడు మా దాచిన్నాయన. ఆట ఆడితే 4 మెచ్చే తట్ట ఆడాలి, కానీ ఆగమాగం ఆడద్దు. మా చిన్నాయన మాట కూడా నిజమే. అల్లిరాని ఏషమేషే తెనుగు మైసయ్య పటేన్ల శాతల జీతం ఉన్నాడు. పగడసేన గోదలకాడ జీతం ఉంటాడు. అర్జునుడేమో ఇప్పుడు దుక్కి దున్తోండు. శ్రీకృష్ణుని నేషమేసే నారాయణ కూడా జీతమే ఉన్నాడు. నాటకం ఆడుకుంటూ ఉంటే జీతం ఉంచుకున్న వాళ్ళు ఊరుకుంటారా? పన్నెల నుంచి తీసిపారేస్తారు. ఎట్లా ఎట్లన్నా చేయండి, ఆట మాత్రం ఆడాలి. ఏడాది దినం, 1 వారం రోజులుంది. అందరు కలుపుకోండ్రి. మైకు కొనిత్తాడంటే మాటలా, ఇసొంటి మోకా దొరకది. మల్లెన్ కషీర్ మీద బాధపడద్దు అని మెల్లగా మా పంతులు దాసు చిన్నాయనకు కొండయ్యమామకు బోధపోసిండు. 2 రోజులు తిండి లేకున్నా సరే గాని ఆట ఉండాలంటాడు మా మామ. ఆ ముచ్చట మీకు తెలుసు కదా, కొత్త మైకు వస్తుందని అందరిని ఊరిచ్చిండు. ఆ రోజు పొద్దున్నజాములనే అందరినీ జమ కొట్టిండు. అందరికీ ముచ్చటే చెప్పిండు. ఎట్లనన్నా 2 రోజులు కష్టపడితే మైకు కొనుడు తప్పుతుంది అని అందరికీ నచ్చజెప్పిండు. ముందుగా కొందరు వద్దన్నా, చివరికి అందరం ఒప్పుకున్నాం. తెనుగు మైసయ్యకు ఒక్కనికి మాత్రం కలవకుండా వచ్చింది. వాళ్ళ పటేల్ బిడ్డ అమ్మగారింటి కాడ పెద్ద మనిషి అయిందట. ఆ రోజే కచ్చరం కట్టుకుని పలారాలు కొండబోవాలనట. అసలు మేటేశం అల్లిరానే ఆయనదా. మైసయ్య అల్లిరాని ఏషమేసిండంటే టేటర్ గడగడ వనకాలే. ఆ యాక్షన్ ఇంకొకరి గుదరది. మైసయ్య ఊరికి ఒక తప్పదు. ఆయనకు పటేల్ అంటే సత్యాంత భయం. ఎట్లా, మాకు మనసున పట్టలేదు. 2 ఒకేసారి రావాలనా అనుకున్నాం. ఇక మా కొండయ్య మామ పటేల్ని కలిసి బతిలాడిండట. పటేలా, మైసన్ని ఎట్లన్నా ఒక్కరోజు విడిచిపెట్టుర్రి అని చెప్పిండట. ఊరికి చేరంగానే పంపిస్తా, ఎయ్యిండ్రి అన్నాడట పటేల్. ఇక చూడు, మా మురిపం చెప్పరాదు. రిహార్సల్ మొదలుపెట్టినాం. మేకప్ సామాన్లు రెడీ చేసుకున్నాం. మాకు ఇంకొక భయం కూడా పట్టుకుంది. ఒకవేళ ఆ రోజు అప్పుడెప్పుడో కొట్టినట్టు వాన కొడితే ఎట్లా అని. కొడితే కొట్టని, మనమేం చేద్దాం, మైక్ పైసలైతే వస్తాయి, వాన కొడితే మన తప్పు కాదు కదా అని అనుకున్నాం. అనుకున్నట్టు ఆ రోజు రానే వచ్చింది. ఒక దిక్కు దున్నుడు పని, మరో దిక్కు రిహార్సలు, రెండు దినాలు నిద్ర పోకుండా ప్రాక్టీస్ చేసినాం. ఇక జీతగాళ్ళకైతే పాపం అది అగ్ని పరీక్షనే అనుకోరాదు, కూరుకు రాత్రి దొడికాన్నే ఉండాలి, మళ్ళీ మబ్బుల్నే లేచిపోవాలి, మళ్ళీ రాత్రి అంతట రిహార్సల్ చేయాలి, అసలు నిద్ర పోని టైమే లేదనుకో. అక్కడికి ఊర్లే మమ్ముల్ని తిడుతోండ్రు, ఇవ్వ వీళ్ళు పిచ్చోళ్ళ ఏందిరా, కాలం నెత్తి మీదకి వచ్చినాక భాగవతం ఆడతారట అని అంటోర్రు. మనకు పనిలేనాడు ఏడాది నన్ను చేయమంటే చేస్తారా, ఏదో ఓ అవకాశం వచ్చింది కాబట్టి ఆడుతున్నాం అని మా పంతులు మేము అందరికీ సదిరి చెప్తున్నాం. మా అందరి ఆగం ఒకటే, ఊర్లే ఉన్న మేము ఎట్లనో యాలకత్తాం, వేరే ఊరు పోతున్న మైషయ్య ఎట్లా రావాలి అని. మైషయ్యకు పోయేటప్పుడు పదే పదే చెప్పినాం, వెంట పటేల్ కూడా ఉన్నాడు, పటేల్ కూడా బతిలాడి చెప్పినాం. ఇద్దరు సరేనని తలకాయ ఊపినరు, వాళ్ళు పోయేది మద్దికుంట, ముస్తాబాద దాటిపోవాలి, ఏం లేదన్నా మా ఊరు నుంచి 10 మైళ్ళు. పొద్దుగుకే జాముల బయలేలినా ఆటకు అందుతాడు, మొదటేశం ఆయనదేనాయ, పటేల్ నమ్మకంగా దోలిత్తనన్నాడు, మైషయ్య నమ్మకంగా అత్తనన్నాడు. పొద్దున్నే సవారు కసరం కట్టుకుని పలారాలు తీసుకుని పిల్లా జల్ల అందరూ అయినరు. మేము ఉమాపతిరావు పంతులు ఇంటి ముంగట స్టే చేసినాం. ఇంట్లో నుంచి కరెంటు గుంజినాం, ఏషాలేసుకొని రెడీ అయినాం. ఇక మైషయ్య కొరకే చూస్తున్నాం. మైషయ్య జాడలేదు, పత్తలేదు, అటు చూడా ఇటు చూడా కూరుకు రాత్రి దాటింది, అయినా కానీ మైషయ్య రాలే. ఏమయ్య ఇంకా ఆడరా, నడిజాం రాత్రి మొదలు పెడతారా అని జనం

0: ఉబ్బబెడుతుండ్రు. నిజానికి మైసయ్య యాళ్ళ పొద్దున్నే వెళ్ళిండట అక్కడి నుంచి. వస్తూ వస్తూ పటేల్కు చెప్పిపోదామని ఇంట్లోకి పోయిండట. పటేలు, అరే మైష, వాళ్ళకి నేను మాట ఇచ్చిండ్రా, జల్దిన పోవాలి నువ్వు, మా బామ్మర్ది సైకిల్ తీసుకుపోరా, జట్టన పోతావు అని సైకిల్ ఇచ్చిండట. మైషయ్యకు సైకిల్ ముట్టరాదు, పట్టరాదు, తొక్కరాదు. ఆ ముచ్చట అక్కన్నే పటేల్కు చెప్తే అయిపోతుండే కదా. పటేల్ ఏమంటాడు అని భయపడ్డాడట. సైకిల్ మెల్లమెల్లగా నూక్కుంటా ఊరు దాటిండట. అప్పటికే 3-4 సార్లు పైడి తట్టి బొక్క బోల్రబడ్డాడట. సైకిల్ని నూక్కుంటా నడవత్తలేదట. ఇక ఇట్లగాదు అట్లగాదని తువ్వాల సుట్టబట్ట చేసుకొని సైకిల్ని నెత్తి మీద ఎత్తుకున్నాడట. ఏం గోసా, మొదలే చెప్తే అయిపోతుండే కదా. మెల్లమెల్లగా తువ్వ పట్టిండట. నెత్తి మీద సైకిలే, ఎట్లా నడవత్తది? సైకిల్ ఇడిచి పెడదామంటే పటేల్ ఏమంటాడు? ఏదిరా సైకిల్ అంటే ఏమిస్తాడు? మరి తొక్కుదామంటే సైకిల్ ఏమో తొక్కరాదే. అట్లా ఇట్లా మెల్లగా మెల్లగా ఊళ్ళకి వచ్చే వరకు నాన్లు సల్లబడ్డాయి, సల్ల చెమటలు పుట్టినాయి, దెబ్బతలిగిన కాళ్ళు నొప్పి పెట్టినాయి. 2 గంటలు నడిసే తువ్వ 4 గంటలు పట్టింది. ఇక ఇక్కడ మైసయ్య కొరకు చూసి చూసి మేము ఆశ జాలిచ్చుకున్నాం. వాడు రాడనుకున్నాం. అల్లిరాని పాటలు పద్యాలు వచ్చేది మా పంతులు ఒక్కనికే. ఈ ఆట మాట్లాడింది కూడా ఆ పంతులే కదా. అందుకే, ఎట్లా పంతులు, మాకిప్పుడు నువ్వే దిక్కు, ఎట్లయినా అల్లిరాని వేషం నువ్వే వెయ్యాలి, ఈ ఎట్లనో జర ఎల్లదీయాలి అని ఆట నేర్పిన పున్నయ్య పంతుల్ని బతిలాన్నాం. ఆయన ఒప్పుకున్నాడు. కానీ అసలు సంగతి మిసాల దగ్గర వచ్చింది. మా పంతులు మిసాలు గుబురుగా పెద్దగుంటాయి, వేసేది ఆడేశమే, మిసాలతో వేషమెత్తను అంటాడు పంతులు. ఎంత చెప్పినా వినడు. ఏం చెత్తం, ఆఖరికి మీ ఇష్టం, వేయమంటే ఎత్తా వద్దంటే ఊకుంటా అంటోండు. ఇక సరే తీయని మేం కూడా ఏయన్రి పంతులు అన్నాం. పంతులు అల్లిరాని వేషం కట్టిండు. అల్లిరాని చూసి జనాలంతా ఒక్కటే నవ్వుడు. అరే అల్లిరానికి మిసాలు ఎందుకురా, ఇక అల్లిరానికి మిసాలు ఉంటాయిరా, అది మోగేశమా ఆడేశంరా అని ఒక్కటే కీకెలు బొబ్బలు. నిజంగా అల్లిరానికి మగోళ్ళంటే మస్తు కోపం ఉంటుంది కదా. అసలు పెళ్ళే చేసుకోదామే, కృష్ణుడు మాయ చేస్తాడు, చివరికి ఆమెను లొంగ తీసుకుని అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు, అది కథ. ఇక మా పంతులు జరు హుషారు కదా. ఆయన ఏమంటాడంటే, నేను పురుషద్వేషిని, పురుషునిలా నాకు మీసాలు ఎందుకు ఉండకూడదు, అందుకే మీసాలు పెట్టుకున్నా, పురుషుడి కంటే నేనేం తక్కువనా అని కవర్ చేసినట్టు ఎగురుకుంటా అన్నాడు. జనం తక్కువ తిన్నరా, అంతకుముందే మా ఆటను చూసిన వాళ్ళు. అరే మొన్న ఆట ఆడినాడు లేవు మీసాలు, ఇయ్యలు ఎందుకు వచ్చినాయి? మొన్న మీసం లేదు, ఇయ్యాల మీసాలు ఉంటాయా? భాగవతం పీసునే కొడుతూ కథలు పెడుతున్నారా అని బూతులు తిట్టుడు మొదలుపెట్టారు. నీ ఆటింట్లో పీనిగల అల్లిరానికి మిసాలుంటాయిరా అని ఆడోళ్ళు తిడుతుండ్రు. పంతులు ఎవరు మాటింటలేడు, పాడేది వాడుతుండు, ఎగిరేడు ఎగురుతుండు, ఏహే పగడసేన ఎక్కడున్నావే అంటూ దుంకే దుంకుతుండు. జనం మాత్రం తిట్టేది తిడుతుండ్రు. ఇక అట్లనే ఉంటే తర్వాత ఏం జరిగేదో కానీ, సరిగ్గా అప్పుడే సైకిలు మైసయ్య ఇద్దరు స్టేజ్ ముందట దిగారు. ఇక మాకు పానం వచ్చిందనుకో, పరదసాటుకు దొలకపోయినాం. వాడు సైకిల్ కథ అంతా చెప్పిండు, కొట్టుకుపోయిన కాళ్ళని చూపించిండు, రక్తాలు కారుతున్నాయి, పాపం నడవత్తలేదు. అయినా ఏం చేస్తాం, ఏ నీ అవన్నీ కథలు రేపు చెప్తూ కానీ ముందుగా లేశం కట్టు అని గదిరిచ్చి పెట్టిండు మా మామ. ఒక రంగు పూసిండు, ఒకడు విగ్గు పెట్టిండు, ఒకడు చీర కట్టిండు, అత్తర్నో బుత్తర్నో ఏషం కట్టిండు మైసయ్య. కాళ్ళు నొప్పి పెట్టినాయి కదా, కుంటుకుంటూ నడుస్తుండు మైసయ్య. ఇక చూడు జనం, అరే అల్లిరాని కుంటుతుందేంద్రా, పయ్య బెండయిందా, చక్కగా నడుమనరు. మళ్ళకి కెలుపు ఒక్కలు, చక్కగా నడుమంటే ఏం నడుస్తాడు, మన్నామా షేడమ్మా, కాళ్ళన్నీ కొట్టుకపాయా, మంటలు ఉడుతున్నాయి, రక్తాలు గారుతున్నాయి. వానత్తే ఆట బంద్ అవుతుందని వాన రావాలని మొక్కినాం, కానీ వాన వచ్చిందా, సుక్కలు ఒడిసి ఎన్నీలగాత్తుంది. మొదలే ఆట మొత్తం ఫెయిల్ అయింది. అంతకుముందు మంచిగా ఆడితిమి, ఈ కుంటుడు మెంటుడు మీసాలు చూసినాక అందరు ముక్కేసిండ్రు. అందరితో పాటు పట్నం పంతులు కూడా ముక్కేసిండు. మీరు మంచిగా ఆడలేదని 100 పదాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దొరలకాందానే, నోరెత్తి అడుగుతామా, అడిగి బతుకుతామా, ఆమంట ఈమంట అందరం కలిసి మైసేని తిట్టాం. అట్లా మా మైకు కొనే ఆ కథ ఫెయిల్ అయిపోయింది.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి అల్లిరానికి మీసాలున్నాయి. కథ విన్నారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 61వ భాగం ఇంటరు, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ముచ్చట. ఈరోజు ఈ కార్యక్రమంలో తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, వైద్యుడు డాక్టర్ దామిర రాములతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
1: నమస్కారం డాక్టర్ రాములు గారు.
2: నమస్కారం అండి.
1: సుమారు 50 సంవత్సరాలుగా ఈ సాహితీ ప్రయాణంలో ఉన్నారు, సాహిత్యాన్ని రచిస్తూ ఉన్నారు. ముందుగా చెప్పండి డాక్టర్ రాములు గారు, ఈ సాహితీ ప్రవేశం అనేది ఎట్లా జరిగింది? మీరు చూసుకుంటే వైద్యులున్నారు, వైద్య విద్యార్థి, ఇప్పుడు మంచి పేరున్న వైద్యులు కూడా, అసలు ఎట్లా జరిగింది ఈ సాహితీ ప్రవేశం అనేది?
2: ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద అభిరుచి, మక్కువ, ప్రేమ కలగడానికి కారణం హై స్కూల్లో ఉన్నటువంటి మా తెలుగు టీచర్లే కారణం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తెలుగు చక్కగా బోధించడం, ముఖ్యంగా తెలుగు పద్యాల మీద సాధన చేయడం, కంట చెప్పడం, వాటి ప్రతి పదార్థాన్ని చక్కగా వినడము, అట్లాగే తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రముఖ గ్రంథాలని హై స్కూల్ లెవెల్లోనే చదవడం వల్ల తెలుగు భాష అంటే ఒక ఎనలేని అభిమానం పుట్టుకొచ్చింది. మరి దాని తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో MBBS చేయడం జరిగింది. MBBS చేసినప్పుడు ఇంకా చాలా ఈ యొక్క కథా సంపుటాలే కాకుండా నవలలే కాకుండా మరి కవిత్వ సంపుటలు కూడా చాలా చక్కగా జరిగింది. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా విద్యార్థి ఉద్యమాలు అంటేనేమి, రైతు కార్మికుల ఉద్యమాలు అంటేనేమి అప్పుడు బాగా జరిగేవి. అవన్నీ కూడా మాకు ప్రేరణగా, ప్రోత్సాహకంగా ఉండేది. ఈ కవులు రచయితలు అనే వాళ్ళు ఎవరి పక్షం వహించాలనే ప్రశ్న అప్పటి రచయితలు కవులు కళాకారుల్లో వచ్చింది. అప్పుడు మేము ప్రజల పక్షాన్ని నిలబడి రచనలు చేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు ఇప్పుడు 45-50 సంవత్సరాలుగా మా సాహితీ ప్రస్థానం కొనసాగుతుంది.
1: ఈ కవిత్వం, మొట్టమొదటి కవిత్వం రాయడానికి ప్రేరణ ఏమంటారు?
2: నేను హై స్కూల్లో ఉన్నప్పుడే మా ఊళ్ళో పాంచాల రాయస్వామి దేవాలయం అని ఉండేది. దానికి భజన మండలికి కార్యదర్శికి నేను పనిచేశాను. అప్పుడు కొన్ని భజన పాటలు కూడా రాశాను. అట్లాగే ఛందస్సులో కొన్ని పద్యాలు శతకం రాయడానికి అప్పుడు పూనుకున్నాను. దాదాపు ఒక 40-50 పద్యాలు శతకం రూపంలో వచ్చినాయి. కాకపోతే మా అన్నయ్య నాకంటే పెద్దయిన, వీడు సాహిత్యం పిచ్చి కవిత్వం పిచ్చి పడింది అని చెప్పి ఆ యొక్క పద్యాలు శతకం యొక్క రచనలు అన్ని తీసి మా ఇంటి అటుకు మీద పడేసిండు. అది తర్వాత నాకు అలభ్యం, దొరకలేదు. కాకపోతే తర్వాత నేను దాన్ని పెంచుకున్నాను. దాన్ని అందులోనే సాధన చేసి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఇంకా చాలా చక్కగా సాధన చేసి అప్పటి నుంచి వచన కవిత్వం రాయడం ప్రారంభించిన ఛందస్సులో కాకుండా.
1: సుమారు ఒక 4-5 దశాబ్దాల పాటు మీ సాహిత్య జీవితం ఇట్లా సాఫీగా సాగుతుంది కదా, అసలు మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి?
2: సాహిత్యం అనేది ప్రజల పక్షం వహించాలా, ఏదో ఊపిసిపోకకు, లేకపోతే ప్రజలకు అందకుండా ఊహాలోకాల్లో వేధించడం కాకుండా వాస్తవంగా ప్రపంచంలో మన చుట్టుపక్కల ముఖ్యంగా పీడితులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించే కష్టాలు కానీ, ఆ కష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, ఆ పోరాటాల్లో వాళ్ళు సాధించిన విజయాలనుకోండి, అపజయాలనుకోండి, వాటన్నిటిని కూడా మేము గ్రంథసం చేయాలా. వాటి అన్నిటిని కూడా మేము కవిత్వ రూపంలో కానీ, పాటల రూపంలో కానీ, కథల రూపంలో కానీ తీసుకురావాలని చెప్పే సంకల్పంతో రచన చేసినాము. దాంట్లో మా రచనలు చాలా వరకు కూడా ప్రజల్లోకి, ముఖ్యంగా శ్రామికులకి, మళ్ళీ రైతులకి దగ్గరికి వెళ్ళడం.
1: అయితే ఒక ఈ 45 సంవత్సరాల సాహిత్య ప్రస్థానంలో మీరు రాసినటువంటి ఏ రచనలు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చినాయి, ఇంకా ఏవి ప్రజల్లోకి వచ్చేటివి ఉన్నాయంటారు?
2: ఇప్పటి వరకు దాదాపు 13 కవిత్వ సంపుటాలు వచ్చినాయి. వాటిలో కొన్ని మినీ కవితలు అంటే కొన్ని దీర్ఘ కవితలు కూడా ఉన్నాయి. అట్లాగే ఒక 8 వరకు కథలు పబ్లిష్ అయినాయి, అచ్చయినాయి. ఆ కథా సంపుటి కూడా వచ్చేది. అట్లాగే నేను కొన్ని ఇంటర్వ్యూలు కానీ, లేకపోతే కొన్ని వ్యాసాలు కానీ, కొన్ని సమీక్షలు కానీ చేసినాను. కొన్ని ముందు మాటలు రాసిన, చాలామంది వర్ధమాన కవులకైతేంది, అంత ముందున్నటువంటి కవులకైతేంది, నేను చాలా ముందు మాటలు రాసినాను. అది కూడా ఒక సంపుటిగా రాబోతుంది. వీటన్నిటికంటే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, నా యొక్క జీవితాన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకొని, దాన్ని నేపథ్యంగా చేసుకొని వీరభూమి అనే ఒక నవల రాయడానికి నేను సంకల్పించినాను. అది ప్రాసెస్ నడుస్తుంది కూడా. 1000 పేజీల నవల అంటే దాంట్లో విద్యార్థిగా ఉన్నప్పుడు, తర్వాత నేను ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు, నా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఎన్నో అలజడులు అనుకోండి, ఆందోళన అనుకోండి, తిరుగుబాట్లు అనుకోండి, లేకపోతే ఇవన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించినటువంటి వీటన్నిటి కూడా చక్కగా ఒక 1000 పేజీల నవల తీసుకురావాలని చెప్పి నేను రాస్తున్నాను. అది బహుశా ఎక్కువ టైం తీసుకుంటా, 1.5-2 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. కానీ నా నవలలో మొత్తం ముఖ్యంగా 70% మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేపథ్యమే ఉంటుందని నేను ఘనంగా చెప్పగలుగుతాను.
1: అయితే రాములు గారు, మీ కవిత్వంలో కానీ మీ రచనల్లో కానీ ఎక్కువగా పోరాటం, ప్రశ్నించే తత్వం, అదేవిధంగా అక్కడక్కడ విప్లవ కవిత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ విప్లవ కవిత్వం వైపు మీరు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమంటారు?
2: మా జీవిత నేపథ్యమే. ఎందుకంటే చిన్నతనంలో మేము ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ముఖ్యంగా మేము గురైనటువంటి పీడన, అది ఒక నేపథ్యం అనుకోవచ్చు. ముఖ్యంగా మేము చాలా పేదరికం నుంచి, అట్టడుగు పేదరికం నుంచి, మా తల్లి కానీ మా ఫాదర్ చిన్నతనంలోనే రిటైర్డ్ అయ్యిండు. చాలా కష్టపడి కూలిడాలు చేసి మమ్మల్ని హై స్కూల్ లెవెల్లో బాగా చదివించడం వల్ల మాకు తప్పనిసరిగా బాగా అంటే చదువు కూడా చాలా క్రమశిక్షణతోని మంచి టీచర్లు దొరకడం వల్ల హై స్కూల్ లెవెల్లో కూడా మేము ఫస్ట్ వచ్చేది. అయితే కాకపోతే ఏంటంటే దానికి అనుగుణంగా మనకు చేతిలో మనకు ఏం లేక, అంటే అవి లేక ఇంకా చదువు ఇంకా బాగా చదివే వాళ్ళం కదా అని అనుకునే వాళ్ళము. కాకపోతే ఆ నేపథ్యం లోపలనే మా చుట్టుపక్కల కానీ, మా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, మా జిల్లాలో కానీ, పొరుగు జిల్లాలో కానీ అప్పుడప్పుడే ఉద్యమాలు రూపుదిద్దుకుంటున్న కాలం అది. వాటి నేపథ్యం మమ్మల్ని కూడా తప్పనిసరిగా మనం ఉద్యమాల్లో పాల్గొనాలా, లేకపోతే సానుభూతిని తెలపాలా, లేకపోతే మనం ఉద్యమాన్ని చేతనంత సహాయం చేయాలని చెప్పే ఆలోచన అప్పుడు వచ్చేసి మా యొక్క జీవితమే మమ్మల్ని ఆ రకంగా ఆ మార్గంలోకి వెళ్ళడానికి దోహదపరిచిందని చెప్పవచ్చు.
1: మీరు కవిత్వాన్ని రాసే క్రమంలో ఏ అంశాలని మీరు దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు?
2: ముఖ్యంగా పేదలు, కార్మికులు, లేకపోతే స్త్రీలు కానీ, లేకపోతే రైతులు కానీ, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఈ అకాల వర్షాలు కానీ, లేకపోతే వర్షాలు లేకపోవడం వల్ల కానీ పంటలు ఎండిపోవడం, నష్టపోవడం, పెట్టుబడులు లేక రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పుల పాలవుతున్నారో, ముఖ్యంగా కౌలు రౌతులు వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే బాగా కుటుంబం చితికిపోవడం, ఇవన్నీ కూడా ఒక నేపథ్యం. అట్లాగే కార్మికులు కూడా ఎంతోమంది అసలు చెప్పకుండా చేయకుండా పని నుంచి తీసేయడము, వాళ్ళందరినీ కూడా ఈ అసంఘటిత కార్మికులు ఏవైతున్నారో వాళ్ళ యొక్క నేపథ్యం, వాళ్ళ బాధలు కూడా మేము తప్పనిసరిగా మమ్మల్ని ఆలోచించడానికి పురికొల్పినాయి. అట్లాగే వైద్యం చేయించుకోవడానికి కానీ, తర్వాత కనీస ఖర్చుల కోసం కానీ, పిల్లల్ని చదివించుకోవడం కానీ, అవన్నీ లేకపోవడం వల్ల ఎంతో పీడనకు గురై, ఎంతో బాధలకు గురవుతున్నటువంటి ప్రజల యొక్క నేపథ్యాన్ని మేము తప్పనిసరిగా ఈ రచనలో పురికొల్పాలి. ముఖ్యంగా నాకు చేతనైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ కవిత్వం కాబట్టి నేను ఎక్కువ కవిత్వంలోనే నేను రాయడం జరిగింది. ఎందుకంటే నాకు ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి, కానీ నేను వృత్తిరీత్యా వైద్యుని కావడం వల్ల నాకు ఎక్కువ టైం కాకుండా తక్కువ టైం లోపల నేను నా యొక్క సాహిత్య ప్రక్రియలో జనంలోకి వెళ్ళడానికి నేను సాహసించాను.
1: అయితే మనం ప్రపంచవ్యాప్తంగా సాహిత్యాన్ని చూసినప్పుడు మన తెలుగు సాహిత్యం ఏ స్థాయిలో ఉందంటారు, ఏ స్థితిలో ఉందంటారు?
2: తెలుగు సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో ఏమాత్రం తక్కువ కాదు, ఎందుకంటే సమున్నతంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల నిన్న మొన్న మనం చూడొచ్చు టీవీలలో కానీ న్యూస్లలో కానీ, మన తెలుగు భాష పదాలు ఏవైతున్నాయో, నాటు నాటు అనే సినిమాలో ఆస్కార్ అవార్డు పొందిన దీంట్లో ఆయన లిరిక్ రైటర్ ఎవరైతున్నారో చంద్రబోస్ గారు ఏమన్నారంటే, ఇది నా గొప్పతనం కాదు, నా తెలుగు భాష గొప్పతనం అన్నాడు ఆయన. అంటే తెలుగు పదాలు ఏవైతున్నాయో, తెలుగు భాష యొక్క నేటివిటీ పదాలు ఏవైతున్నాయో, అవన్నీ కూడా ఇవాళ విశ్వవ్యాప్తమైనవి. ఎందుకైనా అంటే ఇది మన భాషలో ఉన్నటువంటి తీయదనం. మనం తెలుగు మాటలు కానీ ఇవన్నీ కానీ మనం మాట్లాడుతుంటే కూడా సంగీతం ధ్వనిస్తుంటుంది వాటి లోపల, వినసొంపుగా ఉంటుంది. అందువల్ల ఇటాలియన్ ఈస్టర్నర్ దీన్ని తెలుగును, కాకపోతే

0: మన తెలుగును మనమే కించపరచుకుంటున్నాం, కానీ మన తెలుగు ప్రపంచ భాషల్లో ఏ భాష కూడా తక్కువ కాదు. ముఖ్యంగా భారతదేశంలో కొంతమంది హిందీ అని, కొంతమంది బెంగాలీ అని అంటారు, కానీ తెలుగు భాష కూడా ఉమ్మడి తెలుగు జిల్లాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు నా అంచనా ప్రకారం 15 కోట్ల పైన ఉంటారు తెలుగు మాట్లాడే వాళ్ళు. కాకపోతే కొద్దిగా అటు హిందీ కానీ ఇటు ప్రాంతీయ భాషలు కానీ ఇంగ్లీష్ కానీ అవుతున్నది, కానీ ప్రధానమైనటువంటి తెలుగు భాష అనేది పోదు. అది జనం యొక్క నాలుకల మీద నడయాడుతున్నది. తెలుగు భాష గొప్పతనమే, తెలుగు భాష గొప్పతనం కాబట్టి అది ఇంకా పరివ్యాప్తం అయిపోయి దాన్ని ప్రజలు కాపాడుకుంటున్నారు. తెలుగు భాషను ఏదో బాగా ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళు, ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాదు, ప్రజలు తమ భాషను కాపాడుకుంటున్నారు, తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారని చెప్పవచ్చు.
1: అయితే ఈ కవిత్వం అనేది పుస్తకాలు చదవకుండా మనం కవిత్వాన్ని రాయగలవమా? రాయొచ్చంటారా పుస్తకాలు చదవకుండా?
0: అంటే రచన చేయాలంటే కొద్దిగా సామాగ్రి కావాలి. సామాగ్రి కావాలంటే మనకు దానికి సంబంధించినటువంటి పదాలు కానీ, భాష మీద పట్టు కానీ, తర్వాత ముఖ్యంగా ఈ పాఠకుడికి మన యొక్క రచన చేరాలంటే ఏంటంటే అది వాళ్ళ యొక్క అంతరంగాల్ని, వాళ్ళ మనసుల్ని స్పృశించగలగాల. సృశించాలంటే ఏంటంటే భాష మీద పట్టు ఉంటే, ముఖ్యంగా ప్రాంతీయ పలుకుబళ్ళు ప్రజలు మాట్లాడుకునేటువంటి నిత్య వ్యవహారంలో మాట్లాడే మాటలు అయితేనో వాటి మీద ఓడుపు కానీ పట్టు కానీ ఉంటే ఆ పదాలలో మనం రచన చేసినట్టయితే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తుందని నా అభిప్రాయం. అందువల్ల ఎప్పుడో కానీ మంచి రచయిత, ఉత్తమ రచయిత రెండు పనులు చేయాలి. ఒకటేమో అటు అధ్యయనము, రెండోది రచన. ఈ రెండు సైమల్టేనియస్గా ఎప్పుడు ఉండాలి అంటే భాషను అధ్యయనం చేయాలా, ప్రజల భాషను అధ్యయనం చేయాలా, అట్లాగే రచనలు చేయాలా, ఆ రచనలు జనానికి చేరుతాయని చెప్పి తనకు తాను విమర్శించుకొని జనంలోకి తీసుకెళ్లాలా అని నా అభిప్రాయం.
1: మరి ముందు ఈ కవిత్వాల్ని కానీ పుస్తకాల్ని కానీ చదివే పాఠకుల్లాగా ఇప్పటి సమాజం వారు ఈ కవితల్ని కానీ ఈ పుస్తకాల్ని కానీ చదువుతున్నారంటారా?
0: తప్పనిసరిగా చాలా మంది చదువుతున్నారు. ఎందుకంటే మేము ఉగాది కవి సమ్మేళనం కానీ ఇంకా వేరే సందర్భాల్లో ఉన్న కవి సమ్మేళనాల్లో కానీ ఎన్నో సాహితీ సమ్మేళనాలు చేసినప్పుడు చాలామంది, దాదాపు 50, 70, 80 మందికి కవులు కవిత్వం రాసుకొని రావడం కానీ, పాటలు రాసుకోవడం కానీ, పాడడం కానీ, కవిత్వం చదవడం కానీ చేస్తున్నారు. అంటే రాయాలంటువంటి బాగా ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ కవులు కళాకారులు ఏంటంటే తమ భాషను డెవలప్ చేసుకోవాలా. వాళ్ళు ప్రజల వరకు, ప్రజల దగ్గరికి మన భాష కానీ, మన పాట కానీ, మాట కానీ వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని దాన్ని మెరుగుపరచుకుంటే ఇంకా ఉత్తమ రచయితలు, ఉత్తమ కళాకారులు కాగలరని చెప్పి నా అభిప్రాయం.
1: మీరు మీ సాహితీ ప్రస్థానంలో ఎందరో మంది కవులతో సహచర్యం చేసినారు, ఎందరో మంది కవులతో పరిచయం ఉంది. అదేవిధంగా మీరు ఎంతోమంది కవుల యొక్క, రచయితల యొక్క సాహిత్యాన్ని చదివి ఉన్నారు. మరి మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన కవులు ఎవరెవరు, ఎందుకు?
0: అంటే ప్రాచీన కాలంలో కవులు, ముఖ్యంగా ఛందస్సులో రాసినటువంటి కవులు అనుకుంటే అటు కవిత్రమే కాకుండా బంబెరపోతన కానీ, లేకపోతే అటు నన్నెచోడు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అట్లాగే ఈ యొక్క కావ్యఖండికలు రాసినటువంటి గుర్రం జాషువ కానీ, లేకపోతే జంజాల పాపయ్య శాస్త్రి కానీ, లేకపోతే ఈ వీళ్ళంతా కూడా ఉన్నారు, కృష్ణ శాస్త్రి కానీ, వీళ్ళంతా కూడా మమ్మల్ని ప్రాచీన సాహిత్యంలో ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆధునిక సాహిత్యంలో తప్పనిసరిగా మహాకవి శ్రీశ్రీ యొక్క రచనలు అందరినీ కూడా ఇంప్రెస్ చేసినాయి, బాగా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఎందుకంటే దాని మీద శబ్దం మీద పట్టుతోని జనాల్లోకి, జనంల యొక్క భాష, జనంల యొక్క పలుకుబలను చాలా బలంగా జనాల్లోకి తీసుకుపోగలిగింది. కాబట్టి శ్రీశ్రీ యొక్క ప్రభావం తెలుగు సాహిత్యం మీద, ముఖ్యంగా కవుల రచనల మీద చాలా ప్రభావం చూపింది. తర్వాత దిగంబర కవుల్లో ముఖ్యంగా చరమండరాజు కానీ, తర్వాత విప్లవ కవుల్లో ఉన్నటువంటి శివసాగర్ కానీ, వరవరరావు కానీ, ఇంకా మిగతా కవులు ఎవరైతున్నో గొప్ప గొప్ప వీళ్ళందరూ కూడా మా మీద ప్రభావం చూపిండ్రు. వాగ్గేయకారుల విషయానికి వస్తే అటు గూఢాంజేయ కానీ, లేకపోతే ఇటు గద్దర్ కానీ, వీళ్ళంతా కూడా మా యొక్క సాహిత్యం మీద చాలా ప్రభావం చూపిండ్రు. అట్లాగే ఈ యొక్క ప్రేరణతో వచన కవిత విషయానికి వస్తే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ వచన కవులు ఎంతో మంది ఉన్నారు, ముఖ్యంగా శివారెడ్డి కానీ, లేకపోతే గుంటూరు శైలేంద్ర శర్మ కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి వచన కవులు ముఖ్యంగా ఇటు అన్నవరం దేవేంద్ర కానీ, మన ఆదిలాబాద్లో ఉన్న ఉదయ నారాయణ కానీ, ఇంకా వీళ్ళంతా కూడా మమ్మల్ని బాగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కవిత్వాన్ని, కవిత్వం యొక్క అడుగుల్ని మాకు చూడగలుగుతున్నాం. దాని నుంచి మేము నిరంతరము ప్రేరణ పొందుతున్నాం అని చెప్పవచ్చు.
1: మీరు సాహిత్యకారుడిగా ఎదిగినటువంటి తీరును వివరించండి.
0: నేను సాహిత్యకారునిగా మొదట చాలా కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. తర్వాత ఆ యొక్క పదాలను, వాళ్ళని, తర్వాత భాష వైద్య మీద పట్టు కోసం నేను పుస్తకాలు చదివేవాడిని. అట్లాగే ఈ యొక్క నేను తప్పనిసరిగా ఒక మంచి రచయిత కావాలా, జనంలోకి పోవాలా, నా రచనలు కూడా జనాలు పాడుకోవాలా, చదువుకోవాలనే ఒక అభిలాషతోని దాంట్లో నేను సాధన చేసేవాడిని. సాధన చేసి నా మిత్రులకు చూపించేవాడిని. ఏమైనా లోపాలు ఉంటే సర్దుకొని ఇంకా దాన్ని మెరుగుపరుచుకునేవాడిని. దాన్ని సాధనే కాకుండా అధ్యయనమే కాకుండా ఆత్మవిమర్శ చేసుకొని జనంలో తీసుకుపోవడానికి నేను ఎప్పుడో నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
1: కవిత్వం ద్వారా సమాజంలో మార్పులు తేవచ్చంటారా?
0: తప్పనిసరిగా, ఎందుకంటే ప్రపంచ సాహిత్యాన్ని చూసినట్టయితే రచయితలు, కవులు, కళాకారులే నాగరికత నెలకొల్పిన్లు, ప్రజలకు సందేశాన్ని తీసుకెళ్లగానీళ్ళు. వాళ్ళ రచనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎవరు ఏదైనా చెప్పాలన్నా కూడా అది సాహిత్యం ద్వారానే సాధ్యమవుతాయి. ఉదాహరణకి మన తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కనుక తీసుకున్నట్టయితే సబ్బర్ణ వర్ణాలు ముఖ్యంగా కవులు కళ.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో తన సాహితీ ప్రస్థానం గురించి నిర్మల్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, వైద్యుడు డాక్టర్ దామెర రాములతో ముచ్చటిన్నారు. వీరిత ముచ్చట పెట్టింది పి అశోక్. రేపు రాత్రి 9:45 షామీయ గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు రెండో భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ లలిత సీసారోజా పాడిన పదముల జావళిలు విందా.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ సి లలిత సి సరోజ పాడిన పదముల జావళీలు విన్నారు. రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 2వ భాగం వింటారు.

0: అభిమానులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಮಧುರಿಮ ಮನಸ್ಸುಕು ಹತ್ತುಕು ಪೋಯೇ ಎನ್ನೋ ಮಧುರಮೈನ ಪಾಠನ್ನು వినిపించే ಕಾರ್ಯಕ್ರಮం. ಈರೋಜು ముందుగా వినేద్దాం సుందరి సుబ్బారావు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకమ్మ పాడిన ఓ పాటని. అయితే మనసు నిండా ఎంత ప్రేమ ఉన్నా అప్పుడప్పుడు చిరు తగాదాలు, చిరు అలకలు, చిరు కోపాలు కూడా ప్రేమలో ఆకాశంలో చుక్కల వలె అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు వినేద్దామా ఈ పాటని?

మీరు వింటున్నారు మధురిమా ఆయన పాటను వినిపించే కార్యక్రమం. శ్రీకృష్ణుని భార్యలలో అత్యంత ఇష్టమైన భార్యగా రుక్మిణీదేవిని పిలిస్తే, అత్యంత అందమైన ప్రేమగల భార్యగా సత్యభామని పిలుస్తూ ఉంటారు. రాణులలో సత్యభామ ధైర్యవంతురాలే కాకుండా దృఢ సంకల్పం గల స్త్రీ మాత్రమే కాకుండా విలువిద్యలో కూడా నిపుణురాలు. రాక్షసుడైన నరకాసురుడిని సంహరించడానికి శ్రీకృష్ణుడితో పాటు వెళ్లిన సత్యభామ గురించి ఇప్పుడు ఈ పాటలో వినేద్దాం. సప్తపది మూవీ చిత్రం నుండి ఎస్ జనకమ్మ పాడింది

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. 1970 సెప్టెంబర్ 11న విడుదలైన సుగుణ సుందరి కథ చిత్రం ఓ జానపద చిత్రం. హెచ్ఎస్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కాంతారావు గారు దేవిక ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్పి కోదండపాణి సమకూర్చారు. మరి ఈ చిత్రం నుండైతే ఇప్పుడు ఒక పాటని వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీలమ్మ పాడిన పాట

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. వెంకటేష్ విజయశాంతి జోడిగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన చిత్రాలలో చినరాయుడు చిత్రం ఒకటి. 1992 విడుదలైన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన చిన్న గౌండర్ అనే సినిమాకి పునర్నిర్మాణం అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించగా సంగీతం ఇళయరాజా అందించారు. మరి ఇప్పుడైతే ఈ చిత్రం నుండి ఓ మధురమైన పాటని వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రకారు పాడింది

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో చివరిగా ప్రేమికుల చిత్రం నుండి ఓ మధురమైన పాటనైతే వినేద్దాం.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்ட. రే పొద్దుగల 6 గంటే సంధి, రాత్రి 11 గంటే దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం చేసి

నిర్వహించుకున్న కపాలభాతి క్రియా యోగ శిక్షకుడు సిద్ధిరాములు ప్రసంగం వింటారు. బాల్య వివాహాల నిర్మూలన అవగాహన గురించి బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం ప్రసంగం వింటారు. వీటితో పాటు పొద్దుమట 5:30 శక్తిశ్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ, ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చటింటారు. వీటితో ముచ్చట పెడతారు జి జ్యోతి. నేరడిగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్ఏ రజితతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి. రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి వనజ. రైతాంత రంగంలో పత్తి మిర్చి పంట సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జల్ల గ్రామానికి చెందిన రైతు పాముల రామన్నతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనేన్. వీరితో పాటు పొద్దుమట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసులల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు, ఆదిలాబాద్ పట్టణం రణదివ్య నగర్ కు చెందిన చందల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 61వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదువుతారు సుమనస్పతి రెడ్డి. 9:45 షామ్య గజల్లో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజలు 2వ భాగం వింటారు. పదిగొట్టంగ మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ 2వ భాగం వింటారు. వీరితో పాటు పాటల కార్యక్రమాలు 10:30 మద్రిమ, 8:00 ఉషారు కార్యక్రమంలో జోరైన పాటలు వింటారు. పొద్దుమట 5:00 మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు.

పాటల కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 వంద పాయింట్ 2 MHz పై కలుద్దాం. జై హింద్.

11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 వంద పాయింట్ 2 మెగాహెర్జ్ పై కలుద్దాం. జై హింద్.